శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై ఎనలాగ్ ప్రసారాలతో పాటు డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 20వ రోజు క్రీస్తు శకం 2026 సంవత్సరం జూలై నెల 11వ తేదీ శనివారం. ఇప్పుడు సమయం 5:54 దాటి 4 సెకండ్లు. శుభోదయం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సూక్తి శుద్ధ వింటారు.
1: అదాన దోషేణ భవే దరిద్రత అని గత జన్మలో దానాలు చేయకపోవటం వలన ఈ జన్మలో దరిద్రుడై పుడతాడని శాస్త్రం. వ్యక్తిగతంగా కూడా దారిద్ర్యంతో బాధపడేవాడు ఏం చేస్తాం, పెట్టి పుట్టలేదు, దరిద్రం అనుభవిస్తున్నాను అనటం కూడా వింటాము. కాబట్టి ముందు ముందైనా దారిద్ర్య బాధ లేకుండా ఉండాలంటే యథాశక్తిగా దానం చేసుకుంటూ ఉండాలి అని అర్థమవుతుంది. ఆ దానం విషయంలో కూడా పెద్దలు కొన్ని పద్ధతులు చెప్పారు. అలా చేసినప్పుడే మనం చేసిన దానం సార్థకమవుతుంది. దానం విషయంలో భోజ చరిత్రలో ఇలా చెప్పబడింది. శ్రియప్రాప్య ఏ నదదుహు తేషాం పశ్చాత్తాప ఫరం ఫలం లక్ష్మ్యాయా తటిద్బుద్బుద చంచలాయా దానం ఫలం. సంపదలు పొంది కూడా ఎవడు ఎవ్వరికిని దానం చేయడో వానికి చివరకు లభించే ఫలితం పశ్చాత్తాపమే. లక్ష్మి మెరుపు వలె చంచలమైనది, నీటి బుడగ వలె అశాశ్వతమైనది. అట్టి లక్ష్మిని పొందిన దాని ఫలము దానము చేయుటయే. అలా దానము చేయకున్నా మెరపు వలె బుడగ వలె హఠాత్తుగా తొలగిపోతుంది. అప్పుడు దానమైనా చేసుకోలేకపోయానే అని పశ్చాత్తాపం పొందవలసి వస్తుంది. మహాభారతంలో ఆ దానం చేసే విధానం గూర్చి దానంచ విధినా దేయం దేశే పాత్రే గుణాన్వితే న్యాయాగతం ధనం చేయవ న్యాయేనైవ వివర్ధితం సంరక్ష యత్నమాస్థాయ ధర్మార్థమితి నిశ్చయ అని చెప్పబడింది. దాని భావము దానము విధియుక్తంగా చేయాలి, అంటే శాస్త్రం చెప్పిన పద్ధతిని అనుసరించి చేయాలి, దేశ కాల పాత్రములను అనుసరించి చేయాలి. అంటే ఒక్కొక్క క్షేత్రంలో దానం చేయటం వలన ఎన్నో రెట్ల ఫలితం లభిస్తుంది. అటువంటి చోట చేయటం విశేషం. అలాగే కొన్ని పర్వదినాలలో పుష్కర కుంభమేళాది సందర్భాలలో దానం కర్తవ్యంగాను విశేష ఫలితంగాను చెప్పబడింది. కాబట్టి అటువంటి చోట్ల దానం చేయాలి. అపాత్రతాదానం తగదు, పాత్రతాదానం చేయాలి. అంటే అర్హుడైన వానికి దానం చేయటం వలన పుణ్యఫలం విశేషంగా లభిస్తుంది. వేదవిదే ఖలు దత్తం దత్తం అని వేదం చదివిన వానికి చేసే దానమే నిజమైన దానంగా చెప్పబడింది. సద్గుణవంతునకు దానం చేయాలి గాని వ్యసనములకు బానిసైన వానికి దానం చేయటం తగదు. న్యాయంగా సంపాదించిన ధనంతో అలాగే న్యాయంగా వృద్ధి చేసుకున్న సంపదతో దానం చేయాలి. 1,000 రూపాయలు దొంగతనం లేదా అన్యాయార్జితం చేసి అందులో 10 రూపాయలు దానం చేయటం వ్యర్థం. సత్కార్యాలకు యోగ్యులకు దానం చేయాలి. అలా చేసే దానంలో కూడా విధానం చెప్పబడింది. అభిగమ్యోత్తమం దానం ఆహూయైవతు మధ్యమం అధమం యాచమానాయ సేవాదానంతు నిష్ఫలం అని మనుస్మృతిలో చెప్పబడింది. యోగ్యుడైన వానిని ఎంచుకుని వాని ఇంటికి మనమే వెళ్ళి దానం చేయటం ఉత్తమ దానం. వానినే మన

0: ఇంటికి పిలిపించుకుని దానం చేయటం మధ్యమ దానం. యాచించిన వానికే ఇచ్చుట అధమం. యాచించిన వాని చేత ఏదైనా పని చేయించుకుని దానం చేయటము నిష్ఫలమైన దానం. ఇలా దాన విధానాలను తెలుసుకొని అర్హులైన వారికి ఉత్తమ విధానంలో దానం చేస్తే జన్మ జన్మలా అట్టి దానం కారణంగా ధనవంతులుగా జన్మించి సుఖభోగాలతో జీవిస్తారు.
1: మీరింతవరకు సూక్తి చదివిన్నారు. సమర్పణ శ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 6:05. కొద్దిసేపట్లో ఆంగ్లం వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
2: దిస్ ఇస్ ఆకాశవాణి ది న్యూస్ రెడ్ బై సుభద్ర రామచంద్రన్. Prime Minister Narendra Modi is holding delegation-level talks with his New Zealand counterpart, Christopher Luxon, in Auckland. Both leaders will be reviewing the entire gamut of the bilateral relationship, which has seen significant progress in the last 2 years, especially in the areas of trade and commerce and defence. In his opening remarks, Prime Minister Modi said that his visit to New Zealand marks a historic milestone in bilateral relations and will give fresh momentum to ties between the two countries. He said the two countries have now taken a significant step by establishing a strategic partnership which will guide future cooperation. Highlighting the shared democratic values and maritime ties between the two nations, Prime Minister Modi said India and New Zealand can play an important role in strengthening peace, stability and security in the Indo-Pacific region.
3: मित्रता भरे शब्दों के लिए मैं आपका बहुत बहुत आभार व्यक्त करता हूँ. कल रात्रि को आपका एयरपोर्ट पे आना ये अपने आप में बहुत बड़ा जेस्चर है और मेरी तरफ से मैं विशेष रूप से आपका आभार व्यक्त करता हूँ. और आपके मंत्री से पूरा समय मेरे साथ रहे रात को, मेरे लिए खुशी की बात है कि 40 साल के बाद భారత్ కే ప్రధానమంత్రి కా న్యూజిలాండ్ ఆనా హువా హై ఔర్ ఆప్నే ఏక్ ప్రకార్ సే ఆప్కి ఆర్థిక రాజధాని మే కార్యక్రమ బనా కర్కే భారత్ ఔర్ న్యూజిలాండ్ కే సంబంధో కో ఏక్ నయీ తాకత్ దేనే కా ఏక్ అవసర్ పదా కియా హై కి మే ఆప్కా బహుత్ బహుత్ ఆభారీ హూ. న్యూజిలాండ్ కే లోగో కే బీచ్ ఆకర్ ఉన్కా భారత్ కే ప్రతి జో స్నేహ హై యే దేఖ్కర్ कोई भी व्यक्ति बहुत ही भावुक हो जाता है और मेरे मन को वो छूने वाला है और इसके लिए भी मैं बहुत आपका आभारी हूँ. यह हमारे संबंधों में एक ऐतिहासिक पड़ाव है जो हमारे संबंधों की नई ऊर्जा, हमारी मित्रता के नए संकल्प को दोहराने वाला है. आप जब भारत आए थे और एफटीए के शुरुआत हुई और इतने कम समय में पूरा न्यूजीलैंड एक साथ होकर के एफटीए को जमीन पे उतारना, इतने कम शायद दुनिया में पहली बार इतने कम समय में ये सफलता हुई होगी. और इसके लिए मैं आपके नेतृत्व को, आपकी सरकार को, आपकी टीम को हृदय से बहुत बहुत आभार व्यक्त करता हूँ.
2: Speaking on the occasion, the New Zealand Prime Minister described Prime Minister Modi's visit as a historic milestone, marking the first visit by an Indian Prime Minister to New Zealand in 40 years. Later in the day, Prime Minister Modi will also interact with prominent business and sports personalities. In a reflection of the strong people-to-people ties that exist between the two countries, Mr. Modi will address a large gathering of the Indian diaspora today. The Indian Navy is all set to commission its 6th Project 17A indigenous stealth frigate Mahendragiri F-38 into its Eastern Fleet at Visakhapatnam in Andhra Pradesh today. The ceremony will be presided over by the Defence Minister Rajnath Singh. Union Home Minister Amit Shah has said the government is firmly committed to making the country's coastal security unbreachable. Mr. Shah made the remarks while reviewing the progress made in the establishment of the Bureau of Port Security, BOPS, along with the Union Minister for Port, Shipping and Waterways, Sarbananda Sonowal. External Affairs Minister Dr. S. Jaishankar met his Omani counterpart Badr bin Hamad Al-Busaidi in Muscat yesterday and held discussions on various facets of the cooperation between the two countries in a sort

భక్తిరంజన కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం విన్నారు. ఇప్పుడు అన్నమాచార్య కీర్తన

కంద సాగు గురించి తెలుసుకుందాం. మన రాష్ట్రంలో కందని తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, అలాగే గుంటూరు జిల్లాల్లో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. నీటి వసతి కలిగి మరియు నీరు బయటికి పోయే సదుపాయం గల సారవంతమైన నేలలు కంద సాగుకు అనుకూలంగా ఉంటాయి. వేసవిలో భూమిని 30 నుండి 40 సెంటీమీటర్ల లోతుగా దున్నుకోవాలి. తొలకరి వర్షాలకు 2 లేదా 3 సార్లు మెత్తగా దుక్కి చేయాలి. ఎకరానికి 10 టన్నులు బాగా చివికిన పశువుల ఎరువు, అలాగే 24 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువుల్ని సూపర్ ఫాస్ఫేట్ రూపంలో ఆఖరి దుక్కులోనే వేసి కలయదున్నాలి. నాటే సమయం విషయానికి వచ్చినట్టయితే మే జూన్ నెలల్లో నాటినట్టయితే పైరు ఎక్కువ దిగుబడినిస్తుంది. గజేంద్ర అనే రకం భారతదేశంలోనే అత్యధిక దిగుబడినిచ్చే రకం. కాలపరిమితి 6 నుండి 8 నెలలు ఉంటుంది. దిగుబడి 26 నుండి 28 టన్నుల వరకు ఒక ఎకరానికి వస్తుంది. ఒక ఎకరానికి కావలసిన విత్తన దుంపల్ని కేవలం 25 సెంట్ల విస్తీర్ణంలోనే ఉత్పత్తి చేసుకోవచ్చు. చీడపీడల్లేని ఆరోగ్యవంతమైన సుమారుగా 100 గ్రాముల బరువు గల దుంపల్ని విత్తనంగా వాడాలి. విత్తన దుంపల్ని వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, వరుసల్లో మొక్కల మధ్య 30 సెంటీమీటర్ల దూరం పాటించి నాటుకోవాలి. అలా నాటినప్పుడు 450 నుండి 700 గ్రాముల బరువు గల విత్తన దుంపల్ని పొందొచ్చు. కోసిన మొక్కల కన్నా పూర్తి దుంపల్ని విత్తనంగా వాడి ఎక్కువ దిగుబడి సాధించవచ్చు. ఇక విత్తన దుంపల్ని నిల్వ చేసుకోవాల్సిన విధానాన్ని గనక మనం చూస్తే, విత్తన దుంపలు తవ్విన తర్వాత వాటికి కనీసం 2 నెలల నిద్ర వస్తుంటుంది. ఆ సమయంలో అవి కుళ్లిపోకుండా ఉండడానికి తవ్విన 4 లేదా 5 రోజుల తర్వాత దుంపలపై శిలీంద్ర నాశన మందులైన కాపరాక్సిక్లోరైడ్ 30 గ్రాములు, స్ట్రెప్టోమైసిన్ 1 గ్రాము, 10 లీటర్ల నీళ్లలో కలిపిన మందు ద్రావణాన్ని దుంపలపై పూర్తిగా తడిచే విధంగా పిచికారీ చేసి నీడలో ఆరపెట్టాలి. అలా ఆరబెట్టిన దుంపల్ని గాలి వెలుతురు ఉండే పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి. నీడలో 2 నుండి 3 నెలలు బాగా ఆరిన దుంపలని విత్తన దుంపలుగా వాడుకోవాలి. 500 నుండి 700 గ్రాముల బరువు కలిగిన దుంపల్ని విత్తన దుంపలుగా వాడాలి. పెద్ద దుంపల్ని ముక్కలుగా కోసుకుని వాడాలి. ముక్కలుగా కోసేటప్పుడు దుంప కన్ను అంటే మొలక భాగం ప్రతి ముక్కలోకి వచ్చే విధంగా కోసుకోవాలి. కోసిన విత్తనపు దుంపల్ని నిల్వ చేయకుండా వెంటనే నాటాలి. ఎకరానికి 6 టన్నుల విత్తనం అవసరమవుతుంది. విత్తన దుంపలని 10 లీటర్ల నీటికి 50 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్, అలాగే 25 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ కలిపిన ద్రావణంలో 15 నిమిషాలు ముంచి నీడలో ఆరపెట్టి వెంటనే నాటుకోవాలి. విత్తన దుంపల్ని వరుసల మధ్య 60 సెంటీమీటర్లు, వరుసల మొక్కల మధ్య 60 సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా 2 నుండి 2.5 అంగుళాల లోతులో నాటుకోవాలి. విత్తన దుంపలు నాటిన వెంటనే తడిపెట్టాలి. కాలమాన పరిస్థితులను గమనించి 6 నుండి 10 రోజుల తేడాతో నీటి తడులు పెట్టుకోవాలి. వేసవిలో అయితే 3-4 రోజులకు ఒకసారి తేలికపాటి తడి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎరువులు వేసిన ప్రతిసారి కూడా తేలికపాటి తడి పెట్టాలి. ఇక కందలో కలుపు యాజమాన్యాన్ని గనక మనం చూసినట్టయితే అంతర కృషి చేయడానికి అవకాశం లేదు. కందని బలమైన నేలల్లో వేయడం వల్ల అధిక తడులు అవసరమైనందువల్ల కలుపు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. కలుపు తక్కువగా ఉన్నప్పుడు కూలీలతో తీయించడం మంచిది. కలుపు ఎక్కువగా వచ్చే భూముల్లో మొదటి దఫ తడి ఇచ్చిన తర్వాత తడిగా ఉన్న భూమి మీద ఎకరానికి 2 లీటర్ల బిటాక్లోర్ లేదా 1 లీటర్ పెండి మిథాలిన్, 200 లీటర్ల నీళ్లలో కలిపి పిచికారీ చేయాలి. పొడిగా ఉన్న భూమిలో చల్లిన మందులు ఫలితాన్నివ్వవు. 40 నుండి 45 రోజుల తర్వాత పల్చగా మొలిచిన కలుపును కూలీలతో తీయించాలి. కలుపు తీసిన వెంటనే తడిగా ఉన్న భూమి మీద ముందుగా చల్లిన మోతాదులో సగం మందును మాత్రమే రెండవసారి పిచికారీ చేసి కలుపుని సమర్థవంతంగా అరికట్టచ్చు. బాగా ఆరిన దుంపలు నాటిన 20 నుండి 25 రోజుల్లో మొలకెత్తుతాయి. ఈ సందర్భంలో అంతర సేద్యం చేయడానికి వీల్లేదు. దుంపలు మొలకెత్తడానికి ఎక్కువ సమయం పట్టే సందర్భంలో తక్కువ కాలపరిమితి

కలిగిన నువ్వు, మినుము మొదలైన పంటలని ఆయా ప్రాంతాలకు కాలానికి తగిన విధంగా ఎంపిక చేసుకుని అంతర పంటలుగా సాగు చేసుకోవచ్చు. కందలో ఎరువుల యాజమాన్యాన్ని గనక మనం చూసినట్టయితే, ఎకరానికి 10 టన్నుల బాగా చివికిన పశువుల ఎరువు, 100 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 100 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువుల్ని వేసుకోవాలి. పశువుల ఎరువు అలాగే భాస్వరపు ఎరువులను ఆఖరి దుక్కులోనే వేసి కలయదున్నాలి. నత్రజనిని యూరియా రూపంలో 200 కిలోలు, అలాగే పొటాష్ని మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో 170 కిలోలు వేసుకోవాలి. ఈ రెండు ఎరువుల్ని 3 సమభాగాలుగా చేసి కంద మొలకెత్తిన 40 రోజులకి, 80 రోజులకి, అలాగే 120 రోజులకి వేయాలి. యూరియా పొటాష్ ఎరువుల్ని మొక్కలకు రెండు వైపులా గుంటల్లో వేసి మట్టితో కప్పాలి. ఎరువులు వేసిన వెంటనే తేలికపాటి తడిపెట్టాలి. సమగ్ర ఎరువుల యాజమాన్యంలో భాగంగా సిఫారసు చేసిన ఎరువుల్లో 75% రసాయన ఎరువుల రూపంలోనూ, 25% సేంద్రియ ఎరువుల రూపంలోనూ వేసి 2 కిలోల అజోస్పైరిల్లం హైకోరైజాను వేసినట్టయితే మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇక కందలో మనకి ధాతు లోపాలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కందలో ఇనప ధాతు లోపం నీటి తడులు సరిగ్గా ఇవ్వనప్పుడు కనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల ఆకులు పత్రహరితాన్ని కోల్పోయి తెల్లగా మారతాయి. ఈ ధాతులోపాన్ని సవరించడానికి లీటర్ నీటికి 5 గ్రాముల అన్నభేది, 1 గ్రాము నిమ్మ ఉప్పు కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. అవసరాన్ని బట్టి నీటి తడులు పెడుతూ నీటి ఎద్దడి కలగకుండా చేసినట్టయితే ఇనపధాతు లోపాన్ని నివారించవచ్చు. కందలో జింక్ ధాతు లోపం గనక ఏర్పడినట్టయితే ఆకుల ఈనెల మధ్య పసుపు వర్ణంగా మారి క్రమేపీ ఆకు మొత్తం పండి ఎండిపోతుంది. ఈ లోపాన్ని సవరించడానికి లీటర్ నీటికి 3 గ్రాముల జింక్ సల్ఫేట్ ని కలిపి 7 నుండి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. మెగ్నీషియం ధాతు లోపం వర్షాభావ పరిస్థితుల్లో సాధారణంగా ఆకుల మీద లేత పసుపు, ఆకుపచ్చ వర్ణంలో మచ్చలేర్పడి వైరస్ తెగులు లక్షణాలను పోలి ఉంటాయి. లక్షణాలను జాగ్రత్తగా గమనించి మెగ్నీషియం సల్ఫేట్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇక కందలో సస్యరక్షణని గనక మనం చూసినట్టయితే ఆకుమచ్చ తెగులు ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది. దీనివల్ల ఆకుల మీద చిన్న చిన్న మచ్చలు ఏర్పడి ఆకంతా కూడా పండి ఎండిపోయి దిగుబడులు బాగా తగ్గిపోతాయి. దీని నివారణకి లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కాపర్ ఆక్సిక్లోరైడ్ మందుని పిచికారీ చేయాలి. తెగులు ఎక్కువగా ఉంటే లీటర్ నీటికి 2 గ్రాముల మెటలాక్సిల్ MZ మందును ఒకసారి మాత్రమే ఆకులన్నీ పూర్తిగా తడిచే విధంగా పిచికారీ చేయాలి. దుంప తవ్వకానికి కనీసం 2-3 నెలల ముందు నుండి కూడా మందుల్ని వాడకూడదు. ఇక కందలో కనిపించే మరొక తెగులు కాండం లేదా మొదలు కుళ్ళు తెగులు. ఈ తెగులు కాండం మొదలు వద్ద ఆశించి కాండం పూర్తిగా కుళ్ళిపోతుంది. దీని నివారణకి మురుగునీరు, వర్షపు నీరు నిలవకుండా జాగ్రత్త పడాలి. పంట మార్పిడి పద్ధతిని పాటించాలి. తెగులు ఆశించిన మొక్క చుట్టూ మట్టిని గట్టుగా చేసి తడి పెట్టినప్పుడు నీటి ద్వారా ఇతర మొక్కలకు వ్యాపించకుండా అరికట్టాలి. తెగులు ఆశించిన చెట్టు మొదలు చుట్టూ ఉన్న మట్టిని లీటర్ నీటికి 1 గ్రాము కార్బండిజం లేదా 2 గ్రాముల క్యాప్టాన్ లేదా 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ మందుని కలిపిన ద్రావణంతో బాగా తడిపి తెగుల్ని అరికట్టచ్చు. ట్రైకోడెర్మా శిలీంద్ర బీజాలు కలిగిన పొడిని వేపపిండితో కలిపి మొక్కల మొదళ్ల వద్ద వేసినట్టయితే ఈ మొదలు కుళ్ళు తెగుల్ని నివారించవచ్చు. ఇక కందలో మొజాయిక్ తెగులు కనుక ఆశించినట్టయితే తెగులు ఆశించిన మొక్కల ఆకులు పత్రహరితాన్ని కోల్పోయి తెలుపు, పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. ఆకులు చిన్నవిగాను ముడుచుకుపోయినట్టుగాను ఉంటాయి. ఈ వైరస్ తెగులు విత్తనపు దుంపల ద్వారా, పేనుబంక ద్వారా వ్యాపిస్తుంది. ఈ మొజాయిక్ తెగులు నివారణకి విత్తనపు దుంపల్ని తెగులు సోకని తోటల నుండి సేకరించాలి. పేనుబంక నివారణకి డైమిథోయేట్ లేదా మిథైల్ డమటాన్లను 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పైరు మీద పిచికారీ చేయాలి. పక్వానికి వచ్చిన పైరు ఆకులు పండి నేలపై వాలిపోతాయి. పైరు నాటిన 7 నుండి 8 నెలలకు పంట తవ్వకానికి సిద్దమవుతుంది. దుంపలను గుణపంతో దెబ్బ తగలకుండా జాగ్రత్తగా తవ్వి నీడలో ఆరపెట్టాలి. ఎకరానికి ఎర్ర నేలల్లో అయితే 18 నుండి 20 టన్నులు, ఒంట్రు నేలల్లో అయితే 20 నుండి 25 టన్నులు దిగుబడి వస్తుంది.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన యుద్ద నౌకను ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నేవల్ డాక్ యార్డ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి ఈరోజు అంకితం చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి 9,355 కోట్ల రూపాయలతో 10 బహుళ గ్రామాల తాగునీటి పథకాలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 3 ఎక్సలెన్సీ సెంటర్ల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం లభించిందని ఆ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి వెల్లడించారు. 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణకు తెలంగాణను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయడం పట్ల కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇక వార్తల్లోని వివరాలు. భారత నౌకాదళంలో మరో అత్యాధునిక యుద్ద నౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరి చేరనుంది. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఈ యుద్ద నౌకను ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నేవల్ డాక్ యార్డ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి ఈరోజు అంకితం చేయనున్నారు. మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ నిర్మించిన ఈ నౌకలో 75% వరకు స్వదేశీ పరికరాలు, వ్యవస్థలను వినియోగించారు. బరాక్, బ్రహ్మోస్ వంటి ఆధునిక క్షిపణులతో సముద్రం, గగనతనంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఈ యుద్ద నౌక సొంతమని అధికారులు వెల్లడించారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత నౌకాదళ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి కీలక పాత్ర పోషించనుందని తెలిపారు. రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న పరిశీలించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం క్యాంపు కార్యాలయానికి చేరుకునే క్రమంలో నిర్మాణంలో ఉన్న జీఏడి టవర్లు, న్యాయమూర్తుల భవనాలు, ఆల్ ఇండియా సర్వీసు అధికారుల భవన నిర్మాణాలు, రైతులకు ఇచ్చే లేఅవుట్లు పరిశీలించిన ముఖ్యమంత్రి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి 9,355 కోట్ల రూపాయలతో 10 బహుళ గ్రామాల తాగునీటి పథకాలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. రాజధాని అమరావతి రైతులకు రుణమాఫీ, పర్యాటక రంగానికి ప్రోత్సాహం, విద్య, సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలకు అనుమతులు వంటి పలు ప్రతిపాదనలకు మంత్రివర్గం అనుమతి ఇచ్చింది. ఆ వివరాలను సమాచార శాఖ మంత్రి కులుసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడిస్తూ
1: 11,569.91 కోట్ల పెట్టుబడులు, 31,431 ఉద్యోగ అవకాశాలు లభించబోతున్నాయి. తిరుపతి జిల్లా సిసిటీలో 1,801 కోట్ల రూపాయలు పెట్టుబడితో టెక్నాలజీ అప్గ్రేడేషన్ సబ్సిడీ అండ్ ఎఫ్సిఐ పవర్ సబ్సిడీ, ఎక్సిటీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యూనిట్ మూలంగా దేశంలోనే కోకోను వినియోగించి చాక్లెట్స్ తయారు చేయడంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్1 కాబోతుందని చెప్పేసి కూడా తెలియజేస్తాను. వేస్ట్ ఆయిల్స్ ని వినియోగించుకుని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఏవియేషన్ ఫ్యూయల్ కి సంబంధించిన పాలసీలో భాగంగా ఈ ఇండస్ట్రీ కూడా ఇక్కడికి రాబోతుందని చెప్పేసి తెలియజేస్తాను.
0: 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 నిర్వహణకు తెలంగాణను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయడం పట్ల కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో యువ క్రీడాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రారంభించిన ఖేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా తెలంగాణకు ఈ ప్రతిష్టాత్మక క్రీడా వేడుకల ఆతిథ్యం దక్కడం గర్వకారణమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. తెలంగాణ యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్దికి యూత్ గేమ్స్ దోహదపడతాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 3 ఎక్సలెన్సీ సెంటర్ల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం లభించిందని ఆ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి వెల్లడించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లా మధురవాడ, గుంటూరు జిల్లా తాడికొండ, తిరుపతి జిల్లా కోటలో ఎక్సలెన్సీ సెంటర్లు ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఎక్సలెన్సీ సెంటర్లలో విద్యార్థులకు ఇంటర్తో పాటు ఐఐటి, నీట్, జేఈలలో ఉచిత శిక్షణ అందిస్తామని మంత్రి పేర్కొంటూ
2: పేదలు కార్పొరేట్ విద్యను అందించాలనుకున్న వాళ్ళు, మెద్దెల్లో వాళ్ళకి ఎవరికైతే మెరిట్ లో ఉన్నటువంటి విద్యార్థుల్ని మనం తర్ఫీదిచ్చి ఐఐటి, ఎన్ఐటి, నీట్ తొలి విడతలో సాధించాలనే లక్ష్యంతో మనం ఈ సెంటర్లు ఏర్పాటు చేస్తాను. ఇంతేకాకుండా ముఖ్యమంత్రి గారు మిగిలిన విద్యార్థుల్లో కూడా పాలిటెక్నిక్, ఐటీఐ కూడా మనకి అడాప్షన్ తీసుకుని ఇండస్ట్రీస్ ద్వారా వాళ్ళకి విద్యను అందించాలనేది ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు. రోజు మనం సాంఘిక సంక్షేమ శాఖలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఐఐటి నీట్ సెంటర్లతో పాటు ఈ రోజు కొత్తగా పెట్టే ఎక్సలెన్సెస్ సెంటర్లు మరింత మందిని ప్రయోజకులు చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని భారత ఎన్నికల సంఘం ఉప ఎన్నికల కమిషనర్ పవన్ కుమార్ శర్మ సంబంధిత అధికారులకు సూచించారు. తెలంగాణలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డితో కలిసి హైదరాబాద్ నుంచి దృశ్య మాధ్యమ సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్బంగా పవన్ కుమార్ శర్మ మాట్లాడుతూ ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియలను వేగవంతం చేయాలని ఆదేశించారు. రాష్టంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రచార ఆర్భాటాలు, ప్రకటనలపై ఉన్న శ్రద్ద, పేద పిల్లల చదువులు, వారి ప్రాథమిక వసతులపై లేకపోవడం ప్రభుత్వ ఉదాసీనతకు అద్దం పడుతోందన్నారు. ఉభయ గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ ఈరోజు పర్యటించనున్నారు. ఉదయం రాజమహేంద్రవరంలో గోదావరి పుష్కర ఘాట్లను మంత్రి పరిశీలిస్తారు. అనంతరం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అదేవిధంగా నర్సాపురంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చెరుకూరి లక్ష్మణరావు విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరిస్తారు. సాయంత్రం గాజుబాక్లోని మహావిశాఖ నగరపాలక సంస్థ జోనల్ కార్యాలయంలో గాజుబాక నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ది పనుల పురోగతిపై అధికారులతో సమీక్షిస్తారు. నిరుద్యోగ మైనార్టీ యువత కోసం విజయవాడలో రాష్టస్థాయి మెగా జాబ్ మేళాను ఈరోజు నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇస్లాంపేటలోని షాజహూర్ ముసాఫిర్ ఖానాలో ఉదయం 9 గంటల నుండి జాబ్ మేళా ప్రారంభమవుతుందన్నారు. నిరుద్యోగ మైనారిటీ యువత కోసం ఉద్యోగ ఉపాధి కల్పనకు వివిధ సంస్థలు పాల్గొంటున్నట్లు మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఐటీ, బ్యాంకింగ్, ఆర్థిక, ఆరోగ్య సంరక్షణ, రవాణా తదితర రంగాలలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే జాబ్ మేళా ముఖ్య ఉద్దేశమని తెలిపారు. నర్సాపురం బెంగళూరు రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్ తొలి సర్వీసును పాలకొల్లు రైల్వే స్టేషన్లో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ జెండా ఊపి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రత్యేక రైలుగా నడిచిన ఈ సర్వీసుకు ప్రజల నుంచి ఆదరణ లభించడంతో రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్గా మార్చినట్లు తెలిపారు. ఇకపై ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 3:50 నర్సాపురం నుంచి బయలుదేరి శనివారం ఉదయం 9:45 బెంగళూరు చేరుకుంటుందన్నారు. తిరుగు ప్రయాణంలో ప్రతి శనివారం ఉదయం 11:00 బెంగళూరు నుంచి బయలుదేరి ఆదివారం ఉదయం 5:50 నర్సాపురం చేరుకుంటుందని తెలిపారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానం దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలిపారు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని పేర్కొంటూ
3: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియానంలో దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన యుద్ద నౌకను ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నేవల్ డాక్ యార్డ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి ఈరోజు అంకితం చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి 9,355 కోట్ల రూపాయలతో 10 బహుళ గ్రామాల తాగునీటి పథకాలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 3 ఎక్సలెన్సీ సెంటర్లు ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ఆ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. 8వ

0: ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణకు తెలంగాణను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయడం పట్ల కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతా. ప్రవాచిక రిచాజా. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య ఆక్లాండ్ నగరె న్యూజిలాండ్ దేశస్య ప్రధానమంత్రిణా క్రిస్టోఫర్ లక్సన్ ఇత్యనేన సహ ద్విపక్షీయ వార్తాం కుర్వనస్తి. ఉభౌ నేతారౌ వ్యాపార వాణిజ్య రక్షా క్షేత్రేషు ద్విపక్షీయ సంబంధానాం సర్వేషాం పక్షాణాం సమీక్షాం కరిష్యతః. ప్రధానమంత్రి మోదీ ప్రముఖై ఉద్యోగపతిభిః క్రీడాక్షేత్రస్య విశిష్ట వ్యక్తిభిశ్చ సహ అపి సంవాదం కరిష్యతి. ఉభయ దేశయోః మధ్యే సుదృఢ జనసంబంధానాం ప్రతీకరూపేణ అసౌ అద్య న్యూజిలాండ్ దేశ విశాలం ప్రవాసీ భారతీయ సమ్మేళనమపి సంబోధయిష్యతి. ప్రధానమంత్రి మోదీ ఆస్ట్రేలియా ఇండోనేషియా దేశయోః సఫల యాత్రానంతరం స్వీయ త్రిరాష్ట్ర యాత్రాయాః తృతీయం అంతిమం చ చరణం ఉపేత్య హ్యః ఆక్లాండ్ నగరం సంప్రాప్తవాన్. న్యూజిలాండ్ దేశస్య ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ విమానస్థానకే ప్రధానమంత్రిణః నరేంద్ర మోదినః స్వాగతం కృతవాన్. భారతీయ సముదాయస్య బహవః సదస్యాః అపి తస్య హార్దికం స్వాగతం కృతవంతః. ప్రధానమంత్రి మోదీ న్యూజిలాండ్ దేశే స్థితాన్ ప్రవాసి భారతీయాన్ భారతస్య సమృద్ధ సాంస్కృతిక రిక్థస్య నిరంతరం సంరక్షణాయ ప్రశంసితవాన్. సామాజిక సంచార పటలే ప్రకాశితే ఏకస్మిన్ సందేశే అసౌ స్వాగత సమారోహే ప్రస్తుతానాం సాంస్కృతిక కార్యక్రమాణామపి ప్రశంసాం అకరోత్. భారతీయ నౌసేనా అద్య ఆంధ్రప్రదేశస్య విశాఖపట్టణం నగరి స్వీయ షష్ఠం ప్రాజెక్ట్ 17A ఇత్యస్య అంతర్గతం స్వదేశే నిర్మితం యుద్దపోతం INS మహేంద్రగిరిః F-38 ఇతి పూర్వీ నౌసేనాదళ సమావేశయిష్యతి. అస్య సమారోహస్య అధ్యక్షతాం రక్షామంత్రి రాజనాథసింహః కరిష్యతి. అయం సమారోహః భారతస్య రక్షాక్షేత్రే ఆత్మనిర్భరతాయాః తథా స్వదేశీ యుద్దపోత నిర్మాణస్య దిశి అన్యత్ మహత్వపూర్ణం సోపానం భవిష్యతి. సమావేశన సమారోహస్య పూర్వ సంధ్యాయాం విశాఖపట్టణం నగరే ఆయోజితే బడాఖానా ఇత్యేతస్మిన్ భోజక కార్యక్రమే నౌ సైనికాన్ సంబోధయన్ రక్షామంత్రి రాజనాథసింహః హింద మహాసాగర క్షేత్రే శాంతిః స్థిరతాయాః చ ప్రముఖ సంరక్షక రూపేణ భారతస్య భూమికాం పునః ప్రతిపాదితవాన్. అసౌ పరివర్తమానం వైశ్విక సురక్షా పరిదృశ్యం దృష్ట్వా రాష్ట్రస్య సాముద్రిక హితానాం సంరక్షణాయ తథా త్రివర్ణిక ధ్వజస్య గౌరవ రక్షణాయ భారతీయ నౌసేనాయాః యోగదానస్య ప్రశంసాం అకరోత్. భారతం హింద మహాసాగర ప్రదేశస్య ప్రముఖం ఉత్తరదాయి రాష్ట్రమితి ప్రతిపాదయన్ రక్షామంత్రి అవదత్ యత్ అస్మిన్ ప్రదేశే శాంతిః స్థిరతాయాః తథా సురక్షిత సాముద్రిక పర్యావరణస్య సంరక్షణం భారతస్య ఉత్తరదాయిత్వమస్తి ఇది. భారతీయ రైల మంత్రాలయేన ఉత్తర రైలమండలస్య 80-100 కిలోమీటర్ మితేషు దీర్ఘేషు రైల మార్గేషు స్వదేశీ రైల సురక్షా ప్రణాళ్యః కవచ్ ఇత్యస్య కార్యాన్వయనాయ 250 కోటి రూప్యకాణాం స్వీకృతిః ప్రదత్తా. అస్యాః పరియోజనాయాః ఉద్దేశ్యః రైల సురక్షాయాః పరిచాలన దక్షతాయాశ్చ అభివృద్ధిః అస్తి. అస్యాః యోజనాయాః లక్ష్యం అధిక జన సంకులేషు తథా రణనీతిక దృష్ట్యా మహత్వపూర్ణేషు రైల మార్గేషు స్వదేశీ సురక్షా ప్రణాళ్యాః విస్తారః అస్తి. కైలాశ మానసరోవర యాత్రాయై తీర్థయాత్రిణాం ప్రథమం దళం హ్యః ఉత్తరాఖండ రాజ్యస్య పిథౌరాగఢ్ మండలస్య లిపులేఖ మార్గేణ చీన దేశే ప్రవిష్టవాన్. సర్వాన్ ఆవశ్యకాన్ ప్రవాసాన్ సీమా ఔపచారికతాం చ సమాప్య ITBP ఇతి భారత తిబ్బత సీమా ఆరక్షస్య అధికారిణః సీమాయాం స్థితేభ్యః చీనదేశస్య అధికారిభ్యః యాత్రిణాం సమూహం సమర్పితవంతః. ఫీఫా విశ్వకప్ క్రీడాయాం స్పెయిన్ దేశేన గతరాత్రౌ సంయుక్త రాజ్యామెరికా దేశస్య ఇంగల్వుడ్ నగరస్య లాస్ ఏంజలిస్ క్రీడాంగణే ద్వితీయాయాం ప్రాగుపాంత్య చక్రే బెల్జియం దేశం 2-1 అంకహి పరాజిత్య ఉపాంత్య

0: चक्रे स्वस्थानं सुनिश्चितम् अकरोत् इति वार्ताः.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 7:15 ఉదయరేఖలు. ఈ కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం పద్యతోరణం, సుమతి శతక పద్య పఠనం, ధారావాహిక వింటారు. సమర్పణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. తర్వాత ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ప్రపంచ జనాభాలో యువత శాతం తగ్గుతుందా, ఈ అంశంపై శ్రీ టీవీ సుబ్బయ్య గారి ప్రసంగం వింటారు. తర్వాత నేటితరం పిల్లలకు పెద్దల పట్ల ఉండవలసిన అవగాహన, ఈ అంశం గురించి శ్రీమతి కె లక్ష్మీకమల గారి ప్రసంగం వింటారు. 8:30 ఏలూరు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఏవిఎస్ ప్రసాద్. 8:35 చిత్రతరంగిణి. 9:00 కర్ణాటక సంగీత సభా కార్యక్రమం. ఈ కార్యక్రమంలో శ్రీ అయ్యగారి శ్యామ్ సుందర గారి వీణావాద్యం వింటారు. శ్రీ కె సద్గురుచరణ్ మృదంగ సహకారం. 10:00 ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం వారి వసుదైక కుటుంబం. అనంతరం రావోయే అతిథి. 11:00 గుర్తు చేసుకుందాం. 11:30 చిత్రగీతాలు. 12:10 లాహిరి లాహిరిలో, 12:40 భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ త్యాగరాజస్వామి విరచిత శ్రీరామ సేవ సంకీర్తనలు వింటారు. గానం శ్రీమతి పి జానకి, శ్రీమతి అంజనా సుధాకర్, శ్రీమతి విఎల్ తులసి విశ్వనాథ్, శ్రీమతి కె లక్ష్మీ నరసమ్మ. 12:30 వనితవాణి స్త్రీల కార్యక్రమంలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జనాభాపై సమగ్ర విశ్లేషణ వింటారు. ఈ అంశంపై శ్రీమతి కల్పనా శైలి గారి ప్రసంగం వింటారు. అనంతరం పర్యావరణ గీతం. 2:30 లలిత సంగీతం. 3:00 టీన్ టైం. 4:00 యువలయ. 4:30 8వ తరగతి విద్యార్థులకు హిందీ పాఠం వింటారు. అధ్యాపకులు శ్రీమతి శోభారాణి, విద్యార్థి జి బష్వంత్ శ్రీసాయి. 4:40 జానపద కార్యక్రమంలో శ్రీమతి వి హేమమాలిని ఆలపించిన జానపద గీతాలు వింటారు. 5:00 చిత్రగీతాలు. 5:30 యువజనుల కార్యక్రమం యువవాణి. 6:30 పల్లెసీమల కార్యక్రమంలో రైతుల ఆదాయం రెట్టింపు చేసే దిశగా డాక్టర్ కేఎల్ రావు కృషి విజ్ఞాన కేంద్రం సేవలు, ఈ అంశం గురించి డాక్టర్ ఎస్ కృష్ణరాజు గారితో పరిచయం వింటారు. అనంతరం జానపద గీతం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 పంటసీమల కార్యక్రమంలో ఖరీఫ్లో వేసుకోదగ్గ కొర్ర రకాలు, యాజమాన్య పద్ధతులు, ఈ అంశం గురించి డాక్టర్ ఎం గంగాదేవి గారితో పరిచయం వింటారు. అనంతరం జానపద గీతం. ఇంకా కలుపు మందుల పిచికారిలో జాగ్రత్తలు, ఈ అంశాలు వింటారు. 7:45 తిరిగి 8:15 చిత్రగీతాలు. 8:40 దేశభక్తి గీతం. 9:30 చిత్ర జగత్. 10:00 జాతీయ సంగీత కార్యక్రమం. ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 7:05. కొద్దిసేపట్లో తెలుగులో వార్తా ప్రసారం. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూజిలాండ్లో ఆ దేశ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్తో ఆక్లాండ్లో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ప్రాజెక్ట్ 17A కింద నిర్మించిన మహేంద్రగిరి యుద్ధ నౌకను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలో జలప్రవేశం చేయిస్తారు. దేశంలో అనేక ప్రాంతాల్లో రానున్న 3-4 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో స్పెయిన్ బెల్జియంపై గెలిచి సెమీఫైనల్స్ కు చేరుకుంది. వింబుల్డన్ టెన్నిస్ లో మహిళల సింగిల్స్ ఫైనల్ పోటీ ఈరోజు చెకియాకు చెందిన కరోలినా ముజోవా, తమ దేశానికే చెందిన లిండా నాస్కోవాతో తలపడతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆక్లాండ్లో న్యూజిలాండ్ ప్రధానమంత్రితో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతున్నారు. గత 2 ఏళ్లలో ముఖ్యంగా వాణిజ్యం, వ్యాపారం, రక్షణ రంగాల్లో గణనీయమైన పురోగతిని సాధించిన ద్వైపాక్షిక సంబంధాల అన్ని అంశాలను ఇద్దరు నేతలు సమీక్షిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభ ఉపన్యాసం చేస్తూ తన న్యూజిలాండ్ పర్యటన ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక చారిత్రాత్మకమైన మైలురాయని, ఇరు దేశాల మధ్య బంధానికి సరికొత్త ఊపు ఇస్తుందని పేర్కొన్నారు. 4 దశాబ్దాల తర్వాత భారత ప్రధానమంత్రి అక్కడ పర్యటించడం ఈ భాగస్వామ్యం పెరుగుతున్న బలానికి ప్రతిబింబం అని పేర్కొంటూ న్యూజిలాండ్ ప్రజలకు వారి నాయకత్వానికి వారి ఆప్యాయత మద్దతుకు మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు.
2: 40 సాల్ के बाद भारत के प्रधानमंत्री का न्यूजीलैंड आना हुआ है और एक प्रकार से आपकी आर्थिक राजधानी में कार्यक्रम बना करके भारत और न्यूजीलैंड के संबंधों को एक नई ताकत देने का एक अवसर पैदा किया है. मैं आपका बहुत आभारी हूँ. ये हमारे संबंधों में एक ऐतिहासिक पड़ाव है जो हमारे संबंधों की नई ऊर्जा, हमारी मित्रता के नए संकल्प को दोहराने वाला है.
1: స్వల్పకాలంలోనే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద ప్రక్రియను ముగించడంలో న్యూజిలాండ్ చేసిన ప్రయత్నాన్ని ఆయన అభినందించారు. ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ న్యూజిలాండ్ నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇరు దేశాలు ఇప్పుడు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని స్థాపించడం ద్వారా భవిష్య సహకారానికి దిశానిర్దేశం చేసే ఒక ముఖ్యమైన ముందడుగు వేశాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, సముద్రయాన సంబంధాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావిస్తూ హిందూ మహాసముద్రం, పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, భద్రతను బలోపేతం చేయడంలో భారత్, న్యూజిలాండ్లు కీలక పాత్ర పోషించగలవని మోదీ పేర్కొన్నారు. తన పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని, ప్రపంచ శాంతి, శ్రేయస్సు కోసం సహకారాన్ని పెంపొందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ మాట్లాడుతూ 40 ఏళ్లలో భారత ప్రధాని న్యూజిలాండ్లో పర్యటించడం ఇదే తొలిసారని, మోదీ పర్యటన ఒక చారిత్రాత్మకమైన మైలురాయని అభివర్ణించారు. ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలు పెరుగుతున్న బలాన్ని ప్రతిబింబిస్తోందని న్యూజిలాండ్ ప్రధానమంత్రి కూడా పేర్కొన్నారు. ద్వైపాక్షిక చర్చలకు ముందు గవర్నమెంట్ హౌస్లో అధికారిక స్వాగత కార్యక్రమం జరిగింది. ప్రధానమంత్రి మోదీకి గార్డ్ ఆఫ్ ఆనర్ సమర్పించారు. ఈరోజు ప్రధానమంత్రి న్యూజిలాండ్లో ప్రముఖ వ్యాపార, క్రీడా ప్రముఖులతో కూడా ముచ్చటిస్తారు. ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన ప్రజా సంబంధాలకు ప్రతిబింబంగా ప్రవాస భారతీయుల భారీ సభనుద్దేశించి కూడా ప్రసంగిస్తారు. ఆస్టేలియా, ఇండోనేషియాలో విజయవంతమైన పర్యటన ముగించుకుని 3 దేశాల పర్యటనలో చివరి విడతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఆక్లాండ్ చేరుకున్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు బీహార్లోని గయాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అక్కడున్న బీహార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో బీహార్ శాసనసభ్యుల కోసం ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి ఉపరాష్టపతి ప్రసంగిస్తారు. వాణిజ్య బొగ్గు గనులు, కమర్షియల్ కోల్ బ్లాక్స్ వేలం 15వ దఫాతో పాటు 13-14 విడతల 2 ప్రయత్నాలకు సంబంధించిన బిడ్లను బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఈ రౌండ్లలో వేలన్నకు ఉంచిన 23 బొగ్గు బ్లాకుల్లో 8 బ్లాకులకు మొత్తం 21 బిడ్లు వచ్చాయని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశ వాణిజ్య బొగ్గు మైనింగ్ విధానంలో పరిశ్రమల మధ్య ఉన్న బలమైన భాగస్వామ్యాన్ని ఈ వేలం ప్రతిబింబిస్తోందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ వేలం

రౌండ్లో మొత్తం 16 కంపెనీలు పాల్గొన్నాయి. పార్లమెంటు వర్షాకాల సమాపేశ ఏర్పాట్లను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, డాక్టర్ ఎల్ మురుగన్ నిన్న పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ లో సమీక్షించారు. ఈ నెల 20వ తేదీన ప్రారంభమై పార్లమెంటు వర్షాకాల సమాపేశాలు ఆగస్టు 13వ తేదీ వరకు కొనసాగుతాయి. ఆ సమాపేశాల్లో ప్రవేశపెట్టేందుకు షెడ్యూల్ చేసిన శాసనసభాపరమైన కార్యకలాపాలపై సమగ్ర సమీక్ష నిర్వహించామని, అలాగే దానికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేశామని మంత్రులు పేర్కొన్నారు. భారత నౌకాదళం ప్రాజెక్ట్ 17A కింద స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన 6వ రహస్య యుద్ద నౌక మహేంద్రగిరిని ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో తూర్పు నౌకాదళంలో ఈరోజు చేర్చుకోనుంది. ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహిస్తారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ది, స్వదేశీ యుద్ద నౌకల నిర్మాణంలో భారత్ ప్రస్థానంలో ఇది మరొక ముఖ్యమైన మైలురాయని రక్షణ మంత్రి పేర్కొన్నారు. యుద్ద నౌక జలప్రవేశ ఉత్సవానికి ముందు విశాఖపట్నంలో జరిగిన బరాఖానా సైనికులతో కలిసి విందు కార్యక్రమంలో నౌకాదళ సిబ్బందిని ఉద్దేశించి రక్షణ మంత్రి ప్రసంగిస్తూ, హిందూ మహాసముద్ర ప్రాంతంలో శాంతి స్థిరత్వాలకు భారతదేశమే ప్రాథమిక హామీదారని తన అభిప్రాయాన్ని పునరుద్ఘాటించారు. అంతకంతకు సంక్లిష్టంగా మారుతున్న ప్రపంచ భద్రతా వాతావరణం మధ్య దేశ సముద్ర ప్రయోజనాలు కాపాడుతున్నందుకు, మువ్వన్నెల పతాకం గౌరవాన్ని నిలబెడుతున్నందుకు భారత నౌకాదళాన్ని రక్షణ మంత్రి అభినందించారు. మహేంద్రగిరి యుద్ద నౌక సంబంధించిన కార్యక్రమంలో నౌకాదళ సిబ్బంది ప్రధాన అధికారి అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్, తూర్పు నేవల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా, ఇతర సీనియర్ భారత నౌకాదళ అధికారులు పాల్గొన్నారు. ఐఎన్ఎస్ మహేంద్రగిరి యుద్ద నౌకను భారత నౌకాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో స్వదేశీయంగా డిజైన్ చేయగా ముంబైలోని మాజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించింది. మన దేశంలో ఫ్రంట్ లైన్ స్టెల్త్ ఫ్రిగేట్ల సరికొత్త ఆవిష్కరణకు ఇది ప్రతీక. రహస్య యుద్ద నౌకలైన స్టెల్త్ యుద్ద నౌకల్లో ఉండే మెరుగైన మనుగడ సామర్థ్యం, తక్కువ రాడార్ సిగ్నేచర్ మొదలైన లక్షణాలన్నీ ఈ యుద్ద నౌకలో ఉన్నాయి. అయోధ్యలో రామాలయంలో విరాళాల దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలపై నిష్పక్షపాతంగా నిర్దేశిత కాలపరిమితిలోగా విచారణ జరపాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం నాడు విచారిస్తుంది. రామాలయంలో విరాళాల దొంగతనం ఆరోపణలకు సంబంధించి అరెస్ట్ అయిన 8 మంది నిందితుల్లో 3కి అయోధ్య కోర్టు ఈ నెల 7వ తేదీన ఒకరోజు పోలీస్ రిమాండ్ మంజూరు చేసింది. మరో 29వ తేదీన నిందితులు 8 మందికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు. భారతీయ సంతతికి చెందిన నాసా వ్యోమగామి అనిల్ మెనన్ ఈ నెల 14వ తేదీన కజక్స్థాన్లోని బైకనూర్ కాస్మోడ్రోమ్ నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ కు 8 నెలల సుదీర్ఘ మిషన్ను ప్రారంభిస్తారు. రష్యాకు చెందిన రాస్ కాస్మోస్ సోయిజ్ MS-29 అంతరిక్ష నౌక ద్వారా కాస్మోనాట్లు ప్యోతర్ దుబ్రోవ్, అన్నా కికినాల్తో కలిసి అంతరిక్షంలోకి ప్రయాణిస్తారు. రాబోయే 3 నుంచి 4 రోజుల్లో బీహార్, ఉత్తరప్రదేశ్, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, పశ్చిమ బెంగాల్లో హిమాలయ సానువుల దిగువ ప్రాంతాలు, సిక్కింలో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దేశంలో అనేక ఇతర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో నిన్న రాత్రి అమెరికాలోని ఇంగల్వుడ్లో లాస్ ఏంజలస్ స్టేడియంలో జరిగిన 2వ క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ 2-1 తేడాతో బెల్జియం ఓడించి సెమీఫైనల్లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. ఫ్రాన్స్ అంతకు ముందు మొరాకోపై 2-0 గోల్స్తో విజయం సాధించి సెమీఫైనల్కు దూసుకువెళ్లింది. వింబుల్డన్ టెన్నిస్లో ఈవేళ లండన్లో జరగనున్న మహిళల సింగిల్స్ ఫైనల్లో చెకియాకు చెందిన కరోలిన ముచోవా తమ దేశానికే చెందిన లిండా నోస్కోవాతో తలపడనున్నారు. రేపు జరగనున్న పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నెంబర్ 1 యానిక్ సినర్ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వరేవ్తో తలపడతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూజిలాండ్లో ఆ దేశ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ప్రాజెక్టు 17A కింద నిర్మించిన మహేంద్రగిరి యుద్ద నౌకను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలో జలప్రవేశం చేస్తారు. దేశంలో అనేక ప్రాంతాల్లో రానున్న 3-4 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో స్పెయిన్ బెల్జియంపై గెలిచి సెమీఫైనల్స్ చేరుకుంది.

0: ఉంది. వింబుల్డన్ టెన్నిస్ లో మహిళల సింగిల్స్ ఫైనల్ పోటీ ఈరోజు జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: భగవద్గీత పారాయణం. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం 68వ శ్లోకం. మోక్ష సన్యాస యోగము.

ఇమం, ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఈ పరమం, సర్వశ్రేష్టమైన గుహ్యం రహస్యతత్వశాస్త్రాన్ని యహ, ఎవడైతే మయి నాయందు పరాం భక్తిం, నిష్కామమైన భక్తిని కృత్వా హృదయంలో నిలబెట్టుకుని, మద్భక్తేషు నాయందు భక్తి గలవారికి, అభిధాస్యతి హృదయంలో నిలబడేటట్లు చేస్తాడో, సహ అట్టి గురువు మాం ఏవ నన్నే ఏష్యతి పొందగలడు. అసంశయః, ఇందులో సందేహం లేదు.

అర్జున, ఇప్పటి వరకు నీకు నాకు మధ్య జరిగిన సంవాదమే ఒక శ్రేష్టమైన రహస్యతత్వశాస్త్రం. దీన్ని తాను అధ్యయనం చేసి దాని ద్వారా నా మీద భక్తిని తన హృదయంలో స్థిరంగా నిలబెట్టుకుని ఇతర యోగ్యతలు ఉన్నా లేకపోయినా సరే నా మీద భక్తి ఉన్నవారికి దీన్ని వారి హృదయంలో నిలచి ఉండేటట్లుగా వివరించి ఉపదేశించాలి. అలా చేస్తే ఈ ఉపదేశించే గురువు నన్నే పొందుతాడు, అంటే ముక్తినే పొందుతాడు. ఇందులో సందేహం లేదు. భగవద్గీతను ఉపదేశించేవాడికి భగవద్భక్తి ఉండాలి, ఉపదేశం పొందేవాడికి అలాంటి భక్తే ఉండాలి. అయితే గీతోపదేశకులందరూ ఇలాంటివారే కావడం అన్ని చోట్ల సాధ్యం కాదు. అలా మధ్యమ స్థాయి అనుభూతి స్థితిలో ఉన్నవారు కూడా ఈ భగవద్గీతను ఇతరులకు ఉపదేశించారు.

చేయవచ్చునని భగవానుడు ఇక్కడ సూచన చేస్తున్నాడు. చెప్పేవాడికి భక్తి ఉండాలి, వినేవాడికి భక్తి ఉండాలి అని రెండు చోట్ల భక్తి అనే దళాన్ని భగవానుడు ఈ శ్లోకంలో వేస్తున్నాడు. ఈ విధంగా ఈ శ్లోకంలో భగవానుడు గురువులకే అధిక నియమాలు పెడుతున్నాడు. ఈ నియమాలతో గురువు ఉపదేశం చేస్తే శిష్యుడు తరించినా తరించకపోయినా గురువు తరించడం ఖాయం అని ఆయన గురువులకు వరం ఇస్తున్నాడు.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736, మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

కార్యక్రమంలో తర్వాత పద్యతోరణం. సుమతి శతక పద్య పఠనం ధారావాహిక వింటారు. సమర్పణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు.

ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. పద్యతోరణం శీర్షికన సుమతీ శతక పద్య పఠనానికి స్వాగతం. ఈ వారం పద్యం కూరిమి గల దినములలో నేరములెన్నడు కలుగా నేరవు, మరి ఆ కూరిమి విరసంబయనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి. కూరిమి గల దినములలో నేరములెన్నడు కలుగా నేరవు, మరి ఆ కూరిమి విరసంబయనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి. సుమతి, ఓ మంచి బుద్ధి గలవాడా, ఇక్కడ ఏం చెప్తున్నారంటే అండి, సుమతి శతకర్త, మీరిద్దరూ స్నేహంగా ఉన్నప్పుడు ఒకరికొకరు ఆ పనులన్నీ ఒప్పుగానే తోస్తాయి, అది ఎప్పుడు నేరంగా తోచవు. అదే ఆ స్నేహం విరసం అయింది అనుకోండి, అది వైరుధ్యం అంటే విరోధమైంది అనుకోండి, అది ప్రతి పని నేరంగానే తోస్తుంది. నిక్కము సుమతి, ఇది సత్యము. కూరిమి గల దినములలో, కూరిమి అంటే స్నేహం గల దినములలో ఎవరితో అయితే స్నేహం చేస్తున్నామో వారిద్దరు. కూరిమి గల దినములలో అంటే స్నేహం గల దినములలో అంటే ఒక వ్యక్తితో మనం స్నేహం చేసేటప్పుడు అతను మంచి చెడులు కూలంకుషంగా తెలుసుకోవాలి. ఇదివరకు పద్యాల్లో నేను చెప్పి ఉన్నాను, మళ్ళీ మీరు ఒకసారి చెప్తున్నాను. అంత్యనిష్టోరం కంటే ఆదినిష్టోరం మీరు, అంటే ఇతడు ఇలాంటి వాడు, ఇతని గుణగణాలు ఇలాంటివి, ఇతని మనస్తత్వం ఇలాంటిదని తెలుసుకుని స్నేహం చేయాల. కొంతకాలం స్నేహం చేసిన తర్వాత అతని మీద నింద వేయకూడదు, అది నీకు తెలిసే అతనితో స్నేహం చేశావు కదా. కాబట్టి ఇతను ఇలాంటి వాడా అని తెలుసుకుని స్నేహం చేస్తే అతను కోపిష్టి, అతను ఇలాంటి వాడు, ఇతను మాటపడు, ఇలాంటివన్నీ తెలుసుకోవాలి. లేదా అతను వ్యసనాలు ఉన్నాయి, లేకపోతే ఇబ్బందికర పరిస్థితుల్లో నెట్టుతాడు మనల్ని అని తెలుసుకుని అతనితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అంటే ముట్టినట్టు ఉండాలా, అన్నీ చెప్పుకోవచ్చునా, కొన్నే చెప్పాలా, ఇంటిలో విషయాలు కూడా పంచుకోవచ్చునా, ఆర్థిక విషయాలు ఇతనితో పంచుకోవచ్చునా లేదా అని తెలుసుకుని అతనితో స్నేహం చేయాలా. లేదు అతను నీకు బాల్య స్నేహితుడైతే కొన్ని విషయాలు మీకు చెప్పనవసరం లేదు, అతనితో ఎలా మెలగాలి ఎలా మెలగకూడదు మీకు తెలిసే ఉంటుంది. ఇక్కడ పద్యంలో కూరిమి గల దినములలో నేరములెన్నడూ కలుగ నేరు, మీరిద్దరూ అత్యంత అన్యోన్యంగా ఉన్నారండి, వాళ్ళిద్దరిని ఊళ్ళో చెట్టపట్ట

లేసు దొరుకుతున్నాండి, వాళ్ళిద్దరు పట్టతరం కాదండి అంటాం కదండి. అలా ఉన్నప్పుడు అతను మీ మీద ఏ విషయం ప్రయోగించినా, ఏ పనిని ప్రయోగించినా, అతను మీ మీద ఏమి చెప్పినా అది అసలు నేరమే కనపడదు, అది తప్పుగానే కనిపించదు. మరి ఆ కూరిమి విరసంబైనను, విరసంబైనంటే విరోధం అయిపోయింది అనుకోండి, అనివార్య కారణాల వల్ల వారిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు కానీ, వైరుధ్యం కానీ, విరోధమే కానీ, కలహమే కానీ వచ్చిందనుకోండి, వారిద్దరు స్నేహంగా ఉన్నప్పుడు జరిగిన సంఘటనలే మరీ తిరిగి జరిగితే అవే పెద్ద నేరాలుగా కనపడతాయి. ఎందుకంటే వారిద్దరు ఇప్పుడు శత్రువులు. ఇది నిక్కము, సత్యము, ఇది నిజము, ఇది జగమెరుగని సత్యం. ఒక స్నేహితుడితో ఉన్నప్పుడు అనివార్య కారణాల వల్ల అతనితో మనకు కలహం రావచ్చు, లేదా అభిప్రాయ భేదాలు రావచ్చు, అప్పుడు అంతటితో ఊరుకోవాలి, దాన్నే భూతత్వంలో పెట్టి చూడకూడదు. అలా చూస్తే అవతల వ్యక్తికి మనకి తేడా ఉండదు. అంటే తప్పు ఒప్పుకునేవాడు పెద్ద మనిషి, తప్పు క్షమించేవాడు గొప్ప మనిషి అంటాం. తప్పు ఒప్పుకోవటం పెద్ద మనిషి లక్షణం, తప్పుని క్షమించడం గొప్ప మనిషి లక్షణం. ఈ రెండింటిలో ఏదో ఒకటి మనకి ఆ లక్షణాన్ని అవలంబించుకోవాలి. క్షమించాల్సినప్పుడు మనం గొప్ప మనిషి అయి ఉండాలి, తప్పు ఒప్పుకునేటప్పుడు మనం పెద్ద మనిషి అయి ఉండాలి, లేకుండా అలా నటించకూడదు. కాబట్టి శ్రోతలారా, మన స్నేహితులు అనివార్య కారణాల వల్ల మనతో కలిహించి అభిప్రాయ భేదాలతో ఉన్నప్పుడు వారి మీద లేనిపోని నిందలు వేయకూడదు. ఒకవేళ వాళ్ళ గురించి మనకి ఏదైనా చెప్పినా మనం అవి వినకూడదు. విన్నామనుకోండి, అతని మీద ఉన్న విరోధం ఇంకా పెద్దదైపోతుంది, అవి విని విన్నట్టు వదిలేయాలి, లేకుంటే అభిప్రాయ భేదం కాస్త విరోధం అయిపోయి శత్రువు అయిపోతాడు. అంతదాకా తెచ్చుకోకుండా ఆ విషయాన్ని చాలా చాకచక్యంగా మనం బయటపడాలి, లేకుంటే అది చిలికి చిలికి గాలివానయ్యి పెద్ద పోట్లాడికి దారితీస్తుంది. కూరిమిగల దినములలో నేరములెన్నడు కలుగ నేరవు. వాళ్ళిద్దరు స్నేహంగా ఉన్నప్పుడు ఎలాంటి నేరం కనపడదు. మరి ఆ కూరిమి విరసంబైనను, అదే స్నేహం విరసం అయిపోయింది అనుకోండి, విరోధంగా అయిపోయింది అనుకోండి, నేరములే తోచు చూడ, అతను ఏం పని చేసినా నేరంగా కనపడుతుంది. ఇది నిక్కము సుమతి, ఇది నిజము. సుమతి, ఓ మంచి బుద్ధి గలవాడా, ఒకరికొకరు స్నేహంతో ఉన్నంతకాలము వారి మధ్య నేరములు ఉన్ననూ కనపడవు. అంటే వారి మధ్య కొన్నిసార్లు చిన్న చిన్న సంఘటనలు జరుగుతాయి, నేరాలు, తప్పులు, అవి ఎప్పుడు కనపడవు, స్నేహం ముసుగులో కప్పు చేసుకుంటారు. కానీ ఆ స్నేహం చెడిన వెంటనే అప్పుడు ఒప్పుగా కనిపించినవన్నీ ఇప్పుడు తప్పులుగా కనపడతాయి. ఇది జగమునందు సత్యము, ఇది మానవ సహజ గుణం కూడా అని చెప్తున్నారు. చివరిగా పద్యం, కూరిమిగల దినములలో నేరములెన్నడు కలుగ నేరవు, మరి ఆ కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి. కూరిమిగల దినములలో నేరములెన్నడు కలుగ నేరవు, మరి ఆ కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి. స్వస్తి.

0: మేలింత వరకు పద్యతోరణం సుమతి శతక పద్య పఠనం ధారావాహిక విన్నారు. సమర్పణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. కార్యక్రమంలో తర్వాత ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ప్రపంచ జనాభాలో యువత శాతం తగ్గుతుందా, ఈ అంశం గురించి శ్రీ టివి సుబ్బయ్య గారి ప్రసంగం వింటారు.
1: ప్రపంచ జనాభాలో యువత శాతం తగ్గుతుందా అనే విషయంపై చర్చ సాగుతోంది. యువత అంటే ఎవరు, వారి వయస్సు ఎంత ఉండాలనే అంశంపై ఖచ్చితమైన నిర్వచనం ఇంతవరకు నిర్ధారించలేదు. అయితే ఐక్యరాజ్యసమితి తాత్కాలికంగా 15-24 ఏళ్ల మధ్య వయస్కులను యువతగా పరిగణిస్తోంది. వివిధ దేశాలలో యువతగా పరిగణించే వారి వయస్సులు భిన్నంగా ఉన్నాయి. ఉదాహరణకు భారతదేశంలో 15-30 ఏళ్ల మధ్య వయస్కులను యువతగా పరిగణిస్తున్నారు. అలాగే అంతర్జాతీయ యువత సంవత్సరం ఏర్పాట్లు చేస్తూ 1985లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశం తీర్మానం చేసింది. యువత కోసం చేపట్టవలసిన కార్యక్రమాలను, లక్ష్యాలను వివిధ సంవత్సరాలలో ఐక్యరాజ్య సమితి తీర్మానాలు చేసింది. 14 ఏళ్ల వయస్కులోపు ఉన్నవారిని పిల్లలుగా పరిగణించారు. అయితే ఐరాసా 1వ తీర్మానం ద్వారా 18 ఏళ్లలోపు వయస్సు గల వారిని పిల్లలుగా తీర్మానించింది.

పిల్లల హక్కులపై ఐక్యరాజ్య సమితి సమావేశం జరిగినప్పుడు ఈ వయస్సు నిర్ధారణ చేశారు. ఈ వయస్సును చాలా దేశాలు ఇప్పుడు అనుసరిస్తున్నాయి. 18 ఏళ్లు దాటిన యువతి యువకులందరినీ యువతగా పరిగణిస్తున్నారు. అయితే యువత నిర్వచనం అమలును సామాజిక, సాంస్కృతిక, సంస్థాగత, ఆర్థిక, రాజకీయ అంశాల ఆధారంగా ఒక్కొక్క దేశం ఒక్కో వయస్సును అనుసరిస్తున్నాయి. 2015లో 15-24 ఏళ్ల మధ్య వయస్కులైన యువత 1.2 బిలియన్ల మంది ఉన్నారు. ఆనాడు ప్రతి 6గురిలో ఒకరు యువతగా పరిగణించారు. 2030 నాటికి అన్ని దేశాలు అనేక అంశాలపై సాధించవలసిన సుస్థిర అభివృద్ది లక్ష్యాలను ఐరాసా నిర్ధారించింది. అయితే 2030 నాటికి యువత 7% అంటే 1.3 బిలియన్లకు చేరుతుందని అంచనా వేశారు. యువత నేడు న్యాయమైన, సమానమైన, పురోగమన అవకాశాలను, పరిష్కారాలను కోరుకుంటున్నది. అలాగే వివిధ రకాల విజ్ఞానం, సాంకేతిక నైపుణ్యాలను కోరుతున్నారు. నాణ్యమైన విద్యను, గౌరవనీయమైన ఉద్యోగాలను, ఆరోగ్యాన్ని, యువతీ యువకులు సమానత్వాలను డిమాండ్ చేస్తున్నారు. అయితే వీటి లభ్యత అతిపెద్ద సవాలుగా మారింది. ప్రపంచమంతటా నాణ్యమైన విద్య, ఉద్యోగాల లభ్యతలపై యువత ఆందోళన చెందుతోంది. కొన్ని దేశాలు నాణ్యమైన విద్య, ఉద్యోగాలు, హక్కుల కల్పనలపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్తులో ఈ సమస్యలు మరింత పెరగనున్నాయని అంచనా వేస్తున్నారు. ఆయా దేశాలు ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు విద్య, వైద్యం, ఆరోగ్యం, ఉద్యోగాల కల్పన జరగక యువతను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నారు. ఆత్మహత్యలకు కూడా దారితీస్తున్నాయి. వ్యవసాయ రంగంతో పాటు ఉద్యోగ మార్కెట్లో కార్మికులు, నిరుద్యోగులకు తగిన అవకాశాలను ప్రభుత్వాలు కల్పించలేకపోతున్నాయి. ఆఫ్రికాలో మినహా తక్కిన అన్ని ఖండాలలో యువత జనాభా గరిష్ట స్థాయికి చేరిందని ఐరాసాలో ఆర్థిక సామాజిక వ్యవహారాల జనాభా డివిజన్ 2015లో ప్రకటించింది. అయితే నేడు పరిస్థితులు గణనీయంగా మారిపోయాయి. 20వ శతాబ్ది మధ్యకాలంలో ఆసియా, ఆఫ్రికాలలో యువత జనాభాలో మార్పులు సంభవిస్తాయని ఐరాసా అంచనా వేసింది. ఆసియాలో 14-24 ఏళ్ల మధ్య వయస్కులైన యువత 2015లో 718 మిలియన్లు ఉండగా 2030 నాటికి 711 మిలియన్లకు తగ్గుతుందని అంచనా వేశారు. అలాగే 2060 నాటికి 619 మిలియన్ల వరకు తగ్గవచ్చు. అయితే ఇప్పటికీ ఆసియాలో ఇతర ప్రాంతాల కంటే యువత జనాభా ఎక్కువగానే ఉంది. 2050 వరకు ఆసియాలో ఎక్కువగా ఉండవచ్చునని ఐరాసా అంచనా. ఆఫ్రికాలో 2030 నాటికి యువత జనాభా 42% పెరుగుతుందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా యువత నేటి పరిస్థితిని తెలుసుకోవడం చాలా అవసరం. దీనిపై ప్రభుత్వాలు విస్తృత చర్చ జరపాలి. యువత తీసుకోవలసిన కార్యక్రమాలను ఐరాసా మార్గదర్శకంగా ఉంటుంది. యువత 15 అంశాలకు సంబంధించిన ప్రాధాన్యతలను 1995లో ఐరాసా జనరల్ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఇందులో అంతర్జాతీయ తోడ్పాటుతో ఆయా దేశాల ప్రభుత్వాలు విధానపరమైన నిర్ణయాలను నిర్ధారణ చేసుకుని వాటి ద్వారా ఆచరణాత్మక మార్గదర్శకాలను పాటించాలని చేర్చారు. అయితే 2030 నాటికి సాధించవలసిన లక్ష్యాలలో సగం కూడా ఏ దేశము సాధించలేదని ఐరాసా ఇటీవల వెల్లడించింది. యువత కోసం ప్రపంచం కార్యక్రమం అలాగే ఆచరణను ప్రకటించి 2025 నాటికి 30 సంవత్సరాలవుతుంది. ఈనాటి పరిస్థితుల్లో ఈ కార్యక్రమం సమీక్షించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అయితే నెరవేర్చవలసిన లక్ష్యాలలో అత్యధికంగా దాదాపు అన్ని దేశాలు వెనుకబడే ఉన్నాయి. 1995లో 10వ అంతర్జాతీయ యువత వార్షికోత్సవం జరిగింది. ఇందులో 2000 సంవత్సరం వరకు కార్యాచరణను ప్రకటించింది. ఇప్పటికీ లక్ష్యాలను నెరవేర్చడంలో వెనుకబాటే. 1998 ఆగస్టు 8-12వ తేదీల మధ్య లిస్బన్లో
జరిగిన యువజన శాఖల మంత్రుల సమావేశం

కు సంబంధించిన కార్యక్రమాలను ప్రోత్సహించాలని ఆయా ప్రభుత్వాలను కోరింది. అలాగే హింసను నిరోధించి ప్రపంచంలో శాంతిని నెలకొల్పేందుకు యువత భాగస్వామ్యానికి తోడ్పాటునివ్వాలని ప్రభుత్వాలను కోరుతూ ఐరాసా భద్రతా మండలి తీర్మానం చేసింది. 2018-2020 జూలైలో జరిగిన సమావేశాల్లో భద్రతా మండలి శాంతి ఒప్పందాలలో యువతను భాగస్వాములను చేయాలని కూడా కోరింది. 2030 నాటికి సుస్థిర అభివృద్ది లక్ష్యాల సాధనలో యువతకు ప్రాధాన్యతనివ్వాలని భద్రతా మండలి తీర్మానం చేసింది. రానున్న 4-5 ఏళ్ల కాలంలో స్థిర లక్ష్యాల సాధన, నిరుద్యోగం పరిష్కారంలో బాలికలు, యువతి యువకులకు విద్యా అవకాశాలు కల్పించాలని భద్రతా మండలి మరో తీర్మానం ఆమోదించింది. తాజాగా యువత అభివృద్దిలో విద్య, నిరుద్యోగం నిర్మూలనలో లక్ష్యాలు సాధించాలని ఐరాసా తీర్మానంలో కోరింది. అన్ని దేశాల్లోనూ యువతకు విద్య ప్రాథమిక హక్కు, అలాగే భద్రతా హక్కు యువతకు కీలకమైంది. యువత యువకులకు ఉచిత విద్య అందించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. విద్య శిక్షణ కార్యక్రమాల్లో వెనుకబడుతున్నారు. ప్రత్యేకంగా పేద దేశాల్లో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది. కార్మిక వర్గానికి ఉచిత విద్యను స్త్రీ పురుషులకు సమానంగా అందించాలన్న లక్ష్యాల సాధన 2030 నాటికి సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి అవసరమయ్యే నాణ్యమైన విద్య, శిక్షణలో నిపుణత కనిపించక లక్షలాది యువతి యువకులు చిన్నా చితకా పనులు చేసుకుంటూ కుటుంబాలను సైతం పోషించలేని పరిస్థితులు కలుగుతున్నాయి. గౌరవమైన పని ఆర్థిక వృద్ధికి ఐరాసా 8వ లక్ష్యం కోరుతోంది. అయితే ఇవన్నీ సాధించే పరిస్థితులే కనిపించలేదని ఇటీవల ప్రపంచ బ్యాంకు నివేదిక అంచనా వేసింది. వాతావరణ మార్పు, పర్యావరణ కాలుష్యాన్ని అదుపు చేయడానికి యువతకు కీలక పాత్ర కల్పించాలన్న 13వ లక్ష్యానికి అనేక దేశాలు ఏమాత్రం ప్రాధాన్యతనివ్వలేదు. పైగా వాతావరణ మార్పులు, కాలుష్యానికి యువత బలవుతున్నారు. వాతావరణ మార్పులపై కార్యాచరణ చేపట్టడంలో చిన్న చిన్న పరిశ్రమలు స్థాపించి ఉద్యోగాల కల్పనకు ప్రముఖ పాత్ర యువత నిర్వహించగలదు. అయితే అందుకు అనుకూల పరిస్థితులు, అవసరమైన పెట్టుబడులు ఉండటం లేదు. వాతావరణం మెరుగుపరచడంలో యువత తమ నైపుణ్యాలను ప్రదర్శించగలిగిన స్థితిలోనే ఉన్నది. అందుకు తగిన ప్రోత్సాహం, వాతావరణ సంక్షోభాన్ని పరిష్కరించడంలో యువతను భాగస్వాములను చేసేందుకు ఐరాసా ప్రధాన కార్యదర్శి గుటెర్రస్ సలహా గ్రూపును ఏర్పాటు చేశారు. లక్ష్యాల సాధన విషయంలో 2030 నాటికి యువత ఆదర్శంగా నిలిచి ముందుకు వెళ్లాలని ఐరాసా కోరుతోంది. యువత సంక్షేమం, నిరుద్యోగం పరిష్కరించడంలో యువత కీలక పాత్ర నిర్వహించేందుకు వీలు కల్పించాలని కూడా ఐరాసా నిర్దేశించిన లక్ష్యాలలో ఉన్నది. శాంతిని, అభివృద్దిని సాధించడంలో తమ హక్కులు, ఆశయాలు పెంపొందించుకునేందుకు ఐరాసా మరో కార్యక్రమాన్ని రూపొందించింది. ఐరాసా పరిధిలో భారీ సంఖ్యలో యువతను సమీకరించడం 2023లో ప్రారంభించింది. ప్రస్తుతం కొన్ని దేశాలలో యువత వేగంగా పెరుగుతున్నప్పటికీ అనేక దేశాలలో యువత శాతం తగ్గుతోందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. భారతదేశంలో ఏనాడు లేనంతగా ఎక్కువ నిరుద్యోగం ఉన్నది. దక్షిణాఫ్రికా, స్పెయిన్, గ్రీసు లాంటి దేశాల్లో 50%కి మించి నిరుద్యోగం ఉందని అంతర్జాతీయ అధ్యయన సంస్థ నివేదికలు తెలియజేస్తున్నాయి. ఇక జననాల వృద్ధి రేటు ఇండియా, చైనా తదితర అనేక దేశాలలో తగ్గిపోతోంది. ఇండియాలో 1.5% వృద్ధి రేటు తగ్గుతోంది. ఆఫ్రికా ఖండంలో మాత్రం జనాభా, యువత వేగంగా పెరుగుతోంది. 2 ఏళ్ల క్రితం వరకు చైనా 1 బిడ్డను కనడానికే అనుమతించింది. అయితే పనిచేసే యువత తగ్గుతున్నందున 2 బిడ్డలకు అనుమతించింది. అనేక ఐరోపా దేశాలలో యువత వృద్ధి రేటు తగ్గుతోంది. ఇండియాలో యువత వృద్ధి రేటు 2050 నాటికి గణనీయంగా తగ్గుతుందని అంచనా వేశారు. జపాన్లో యువత వృద్ధి రేటు దాదాపు పూర్తిగా తగ్గడంతో 2 బిడ్డల కంటే ఎక్కువ మందిని కనడానికి అనుమతిస్తున్నారు.
అమెరికాలో సైతం

0: రేటం యువత వృద్ధి రేటు తగ్గుతోంది, అలాగే నిరుద్యోగం పెరిగిపోతోందని అంచనా ఉంది. ఆధునిక ప్రపంచంలో జీవన విధానం గణనీయంగా మారింది. దీంతో అధిక సంతానంపై ఆసక్తి తగ్గింది. ఒక బిడ్డతో సరిపెట్టుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతానికి నిరుద్యోగం రేటు అత్యధిక దేశాల్లో పెరుగుతోంది. ప్రపంచ జనాభా దినోత్సవం జూలై 11వ తేదీన జరుపుకుని జనాభా పెరుగుదలతో అధికమవుతున్న విద్య, వైద్యం, ఆరోగ్య వ్యవస్థ, పేదరికం, నిరుద్యోగం తదితర అనేక సమస్యలపై చర్చించి వీటికి పరిష్కారాలపై ప్రభుత్వాలు తీసుకోవలసిన చర్యలను నిర్ణయిస్తారు. అలాగే పెరుగుతున్న జననాల రేటు నియంత్రణకు కుటుంబ నియంత్రణ, ప్రజా చైతన్య కార్యక్రమాలు తదితర మార్గాలను పాటిస్తున్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు పెరిగితే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. ఐరోపా, తూర్పు ఆసియా దేశాల్లో జననాల రేటు చాలా వేగంగా తగ్గుతోంది. బిడ్డలను కనడం తగ్గితే ఆర్థిక సహాయం అందించడం లాంటి చర్యలు కూడా తీసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే యువత శాతం తగ్గుతోందని అనేక అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ పరిష్కారాలను ఐక్యరాజ్య సమితి, ఆయా ప్రభుత్వాలు చర్చించి అమలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.
1: మీరింతవరకు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ప్రపంచ జనాభాలో యువత శాతం తగ్గుతుందా, ఈ అంశం గురించి శ్రీ టీవీ సుబ్బయ్య గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో తర్వాత నేటి తరం పిల్లలకు పెద్దల పట్ల ఉండవలసిన అవగాహన, ఈ అంశం గురించి శ్రీమతి కె లక్ష్మీ కమల్ గారి ప్రసంగం వింటారు.
2: నేటి తరం పిల్లలకు పెద్దల పట్ల ఉండవలసిన అవగాహన. నేటి తరం పిల్లలకు పెద్దవారి పట్ల ఉండవలసిన అవగాహన అంటే అది మామూలుగా చిన్న విషయంలా అనిపిస్తుంది, కానీ నిజానికి అది చాలా అతిపెద్ద ముఖ్యమైన విషయంగా గుర్తించి శ్రద్ధ తీసుకోవలసిన అంశం. నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. అంటే సమాజంలో భావితరాలకు నేటి బాలలు మార్గదర్శకులుగా ఉంటారు, పౌరులుగా సమాజ అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు, పౌరులుగా సమాజ నిర్దేశకులు అవుతారు, మంచి విలువలు అందించే సామాజిక సభ్యులు అవుతారు. అందుకే నేటి బాలలు రేపటి పౌరులు అంటారు. సమాజము నిరంతరము మార్పు చెందుతూ ఉంటుంది. అదేవిధంగా మానవుడు కూడా పెరుగుదలతో పాటు అన్ని విధాల అభివృద్ధి చెందే ప్రక్రియను మార్పు అంటున్నాము. సహజ ప్రక్రియ అయిన మార్పును అందరూ స్వాగతించవలసిన అంశము. మార్పు చెందిన సమాజము విద్య, సాంకేతిక, శాస్త్రీయ అంశాలలో వేగవంతంగా ముందుకు వెడుతోంది. సమాజంలోనే వివిధ రంగాలలోని వేగవంతమైన పరిణామం యువత మరియు పిల్లలు త్వరగా అందిపుచ్చుకుంటున్నారు. నేటి కాలం పిల్లలైతే మరీ త్వరగా సామాజిక మార్పును అందుకుంటున్నారు. పిల్లల పరిజ్ఞానం మరీ ఎక్కువగా పెరిగింది. నేటి ఆధునిక కాలంలో జీవన విధానాలు వేగంగా మారుతున్నాయి. టెక్నాలజీ, సోషల్ మీడియా, స్వతంత్ర ఆలోచనలు పిల్లల జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఈ మార్పుల మధ్య ఈ తరం పిల్లలు పెద్దవాళ్ల అనుభవాలు, భావాలు, ఆలోచనల పట్ల సరైన అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం. పూర్వం సమిష్టి కుటుంబాలు ఉండేవి. ఆ ఉమ్మడి కుటుంబంలో అమ్మ నాన్నే కాదు, తాతయ్య, నానమ్మ, పెదనాన్నలు, పెద్దమ్మలు, బాబాయిలు, పిన్నమ్మలు, మేనత్తలు, మామయ్యలు, వాళ్ల పిల్లలు, అమ్మమ్మ వాళ్ళింట్లో అమ్మమ్మ, తాతయ్య, మేనమామలు, అత్తయ్యలు, పెద్దమ్మలు, పెదనాన్నలు, పిన్నులు, బాబాయిలు, వాళ్ల పిల్లలు, ఇలా దాదాపుగా ప్రతి ఇంట్లో 10-15 మంది దాకా ఉండేవారు. పెద్దవాళ్లు జీవితంలో ఎన్నో అనుభవాలు పొందినవారు. వాళ్లు ఎదుర్కొన్న కష్టాలు, సాధించిన విజయాలు పిల్లలకు ఒక మార్గదర్శకంగా ఉంటాయి. ఎందుకంటే వారు ఎంతో జీవితం చూసి ఉన్నారు కాబట్టి వారి మాటల్లో కేవలం ఆజ్ఞలు మాత్రమే కాకుండా భవిష్యత్తుపై ఉన్న ఆందోళన, పిల్లలపై ఉన్న ప్రేమ దాగి ఉంటుంది. ఈ విషయాన్ని పిల్లలు అర్థం చేసుకోగలిగితే పెద్దవాళ్ల మాటలు భారంగా కాకుండా భరోసాగాను, ఆశీర్వచనంగానూ అనిపిస్తాయి. ఈ తరం పిల్లలు స్వతంత్రంగా ఆలోచించటం మంచి విషయమే, అయినా పెద్దవాళ్లను నిర్లక్ష్యం చేయటం సరైంది కాదు. అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు కూడా గౌరవంగా మాట్లాడటం, ఓర్పుతో వినడం నేర్చుకోవాలి. పెద్దవాళ్లతో వాదించకుండా వారి దృష్టికోణం

నాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. పెద్దల మాటకు విలువ ఇచ్చి వారితో గౌరవంగా, మర్యాదగా, అభిమానంతో మసులుకోవాలి. వాళ్ల అనుభవాలు వింటూ, వాళ్ల కష్టసుఖాలు, వాళ్ళు అనుభవించిన ఉడుదుడుకులు, సమస్యలు వచ్చినప్పుడు వాళ్లు ఎలా తట్టుకుని సమర్థించుకున్నారో తెలుసుకోవాలి. కుటుంబంలో అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు వస్తూ ఉండేవి, అయితే అంతలోనే సర్దుకుపోయేవి. ఆ సఖ్యతలు, బంధాలకు వారు ఇచ్చే విలువ ఆదర్శంగా ఉండేది. ఒకరికొకరు సాయపడుతూ, ఒకరి అవసరాలు ఒకరు పంచుకుంటూ, మంచి, మర్యాద, తప్పు, ఒప్పు అన్నీ కలగలుపుకుని పనులు చేసుకునేవారు. ఎంతో ఓపికగా పెద్దవాళ్లు పిల్లల అవసరాలను బాధ్యతగా చూసుకునేవారు. పిల్లలు కూడా పెద్దవారి పట్ల భయభక్తులతో గౌరవంగా ప్రవర్తించేవారు. అందువల్లే అప్పట్లో సంబంధ బాంధవ్యాలు పటిష్టంగా ఉండేవి. అలాగే ఇంట్లోని కుటుంబ సభ్యులు కూడా పిల్లల ఆలోచనలకు విలువ ఇవ్వాలి. పిల్లలు చెప్పేది ఓర్పుతో, సహనంతో వినాలి. ఇదివరకటి రోజుల్లో పిల్లలు స్కూల్ నుండి వచ్చేటప్పుడు ఆ రోజు తరగతి గదిలో జరిగిన విషయాలను తోటివారితో పంచుకుంటూ వచ్చి కుటుంబంలోని పెద్దవారికి కూడా, తాతయ్య, ఈరోజు మా స్కూల్లో ఏం జరిగిందో తెలుసా, బామ్మ, మా స్కూల్లో ఇవాళ మరీ అంటూ ఆ రోజు జరిగిన విషయాలు చెప్పేవారు. అంతేకాక తనని గాని తన స్నేహితుల్ని ఎవరైనా ఉపాధ్యాయులు మెచ్చుకున్నా లేక బాగా కోపడినా ఇంటిలోని కుటుంబ సభ్యులందరితోనూ చెప్పేవారు. నాన్నకి తప్ప, ఎందుకంటే ఇంటికొచ్చేటప్పటికి నాన్న ఇంట్లో ఉండరు, ఉద్యోగానికి పెడతారు కదా. అదీ కాక నాన్న అంటే భయం. అప్పట్లో పిల్లల్లో తప్పు చేసిన గిల్టీనెస్ ఉండేది. తప్పు చేసినప్పుడు నాన్నకి చెప్పాలంటే తాతయ్యతోనో నాన్నమ్మతోనో చెప్పించేవాళ్ళు. వాళ్లు కూడా భరోసా ఇచ్చేవారు ఆ పిల్లలకి. సర్ది మీ నాన్నకు చెప్తానులే, భయపడకండి అని ఆ మాట వారికి చాలా ఉపశమనంగా ఉండేది. ఈ స్పీడ్ యుగంలో కూడా రోజు మొత్తంలో తల్లిదండ్రులు పిల్లలతో కొంత సమయం గడపాలి. అప్పుడే పిల్లలకు వీళ్లు నా వాళ్లు, వీళ్లతో నేను అన్నీ పంచుకోవచ్చు అనే భరోసాభిప్రాయం కలుగుతుంది. పిల్లలు పెద్దవాళ్లు అయినా వాళ్లు ఒక కుటుంబం ఏర్పడే వరకు ఆ రోజు వాళ్ల కాలేజీలోనూ ఆఫీసులోనూ జరిగిన విషయాలను పంచుకోవటం వల్ల పిల్లలకు తెలియని కాన్ఫిడెన్స్ వస్తుంది. కుటుంబంలోని తన వారితో ఆత్మీయత పెరుగుతుంది. అమరికలనేవి లేకుండా మనసు విప్పి మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంటుంది. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, విలువలకు కుటుంబమే పునాది. పిల్లలు తమ జీవితాలను ఉన్నతంగా, అర్థవంతంగా మలుచుకోవటానికి ఎక్కువ భాగం కుటుంబమే వెన్నుదన్నుగా ఉంటుంది. ఒడిదుడుకులకు తట్టుకునే ఆత్మస్థైర్యాన్ని అలవర్చి కష్ట నష్టాల్లో అండగా నిలబడుతుంది కుటుంబం అనే ఈ సత్యాన్ని పిల్లల్లో ఎప్పుడూ తెలుసుకోవాలి. ప్రపంచమంతా వెలుగులు నింపే సూర్యుణ్ణి ధూళిమేఘం కమ్మినట్టు తరతరాలుగా సమాజ ప్రగతికి దారి చూపే మనకు, మన కుటుంబ వ్యవస్థకు నేడు రకరకాల సమస్యలు పట్టిపీడిస్తున్నాయి అని అనటం ఎంతో విచారకరం. దానివల్ల ఎక్కడ చూసినా అభద్రత, ఆవేదనలు వినపడుతున్నాయి. ఆడపిల్లలని కాదు, మగపిల్లలని కాదు, ఆర్థిక స్తోమత ఉన్నా లేకున్నా ఈ తరం పిల్లలు వివిధ సమస్యలు, సంకట పరిస్థితుల్లో చిక్కుకుని అశాంతి పాలు అవుతున్నారు. ఉమ్మడి కుటుంబాలు ఇప్పుడు దాదాపు కనుమరుగయ్యాయి. పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వాలనే తాపత్రయంతో సంపాదనే ధ్యేయంగా తల్లిదండ్రులు ఉరుకులు పరుకులు జీవితాలకు అంకితమవుతున్నారు. తమని పట్టించుకునేవారు ఎవరూ లేని ఒంటరితనంతో సెల్ఫోన్లలో మునిగిపోతూ కొందరు పిల్లలు తీవ్రమైన మానసిక సమస్యల్లో కూరుకుపోతున్నారు. ఇంట్లో దొరకని ప్రేమను బయట వెతుక్కుంటూ మోసాలకు గురవుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో చాటింగ్లు చేసుకుంటూ తాతాలు తెరుచుకుని ఒకరికొకరు పలకరించుకుంటున్నారు. ఆటలు, పాటలు, మాటలు అన్నీ అక్కడే. ఆ డిజిటల్కి బానిసలు అవుతున్నారు, మోసాలకు గురవుతున్నారు. మద్యం, జూదం లాంటి వాటికి అలవాటు పడి దారుణాలకు, నేరాలకు పాల్పడుతున్నారు. తాము అడిగినవి కాదు అంటే అశాంతికి లోనై ఉడుకు రక్తం యొక్క ఆవేశంలో చెడు అలవాట్లకు లోనవుతూ విచక్షణను కోల్పోతున్నారు. సోదరిలాంటి ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తూ వారి జీవితాలు కూడా నాశనం చేసుకుంటున్నారు. కన్నవాళ్లకు తీరని దుఃఖాన్ని కలిగిస్తున్నారు. అతిగారాభంతో అడిగినవన్నీ అమర్చే తల్లిదండ్రులు పిల్లల మీద పెట్టుకున్న ఆశలను కుక్కటి వేళ్లతో కూల్చేస్తున్నారు. కొందరు ఫ్రెండ్స్తో బైకుల మీద, కార్లల్లోనూ గుప్పనుకుని పరిమితిమించిన వేగంతో డ్రైవ్ చేస్తూ
వాళ్లు ప్రాణాలు పోగొట్టుకోవటమే కాక రోడ్ల మీద జనాలు

0: పిల్లల ప్రాణాలు కూడా తీస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లల మధ్య అనుబంధం ఇలా సన్నగిల్లిపోతున్న కొద్దీ సామాజిక అశాంతి ప్రబలిపోతుంది. అది చివరకు దేశాభివృద్ధిని దిగమింగేస్తుంది. నచ్చిన వాళ్లను పెళ్లి చేసుకోవడానికి తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని చెప్పకుండా పెళ్లి చేసుకునేవారు కొందరు. 6 నెలలకో 7 నెలలకో ఆ పెళ్లి మనస్పర్ధలతో విడిపోవటం, అంతటితో ఆగకుండా ఒకరి మీద ఒకరు కక్ష సాధించుకోవటం, చివరకు ప్రాణాలు తీయటం, ప్రాణాలు తీయటానికి కూడా వెనుక అడగ తల్లిదండ్రులకు శోకం మిగులుస్తున్నారు. ఇంకా కొంతమంది ఆస్తి కోసం తల్లిదండ్రులను చంపుతున్నారు. సామరస్యం అన్నది లేక చేసుకున్న భాగస్వామిని చంపేవారు కొందరు, బిడ్డల్ని కూడా చంపేవారు ఇంకొందరు. అహంకారం, అపోహలు, చెడు వ్యసనాలు ఇలాంటి సమస్యలకు ముఖ్య కారణాలు క్షణిక ఆవేశంలో పెద్దలు చేసిన దారుణాలకు పిల్లలు బనాథలవుతున్నారు. తల్లిదండ్రులు ఎప్పుడూ తగులాడుకుంటే వారి మధ్య పెరిగిన పిల్లలు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఆ పీడకలలు వారి జీవితాంతం వెంటాడుతూ ఉంటాయి. ప్రేమించామంటూ పెళ్లి చేసుకోవడం నిజానికి అది ప్రేమ కాదు, కౌమారిక దశలో ఉండే ఆకర్షణ. అదే ప్రేమ అనుకుంటూ దాన్ని ప్రేమిస్తున్నామంటూ పెళ్లి చేసుకుంటారు. కానీ కొంతకాలానికే మనస్పర్ధలు వచ్చి విడిపోతామంటారు. ఇప్పుడు అందువల్లే విడాకుల కేసులు పెరుగుతున్నాయి. భారతదేశపు కుటుంబ వ్యవస్థ గురించి విదేశాల్లో గొప్పగా చెప్పుకుంటారు. మన వివాహ వ్యవస్థ మీద గౌరవంతో దాని గురించి తెలుసుకోవడానికి ప్రపంచ దేశాల్లో ఎంతో మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. వారిలో కొందరు మన పద్ధతులను పాటించడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటి మన దేశ పరిస్థితులు అంతకంతకు దిగజారుతుండటం ఎంతో బాధ కలిగిస్తుంది. వ్యక్తిని ఉన్నతంగా తీర్చిదిద్దే కుటుంబం బలంగా ఉండాలి. వివాహం తరువాత ఎదురయ్యే పరిస్థితులను వాటిని ఎలా సమర్థించుకోవాలో ముందుగానే అవగాహన కల్పించవలసిన అవసరం తల్లిదండ్రులకు ఎంతైనా ఉంది. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావడం అనేది సహజం. అలాంటి సమయంలోనే కుటుంబంలోని పెద్దవారి సలహాలు సూచనలు తీసుకోవాలి. అందుకే చిన్నతనం నుంచి పిల్లలకు పెద్దల పట్ల మంచి అవగాహన ఉండటం అవసరం.
1: మీరింతవరకు నేటి తరం పిల్లలకు పెద్దల పట్ల ఉండవలసిన అవగాహన ఈ అంశం గురించి శ్రీమతి కె లక్ష్మీ కమల గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో తర్వాత లలిత గీతాలు.

0: ఉదయరేకుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 8 గంటలకు వస్తుంది. కొద్దిసేపట్లో హిందీలో వార్తా ప్రసారం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: कैच द रेन, बारिश के पानी की एक एक बूंद को हमें बचाना है. तो मेरा खास आग्रह है, वर्षा का बूंद बूंद पानी हम मिलकर के बचाएं.
2: चल है.

0: 2.0 అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమం, కొల్లేరు 5వ కాంటూరుపై సమీక్ష, జిల్లా కలెక్టర్ సమీక్ష, అడవుల ఆక్రమణపై సమీక్ష, మంత్రుల పర్యటన తదితర అంశాలతో కూడిన ఏలూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. కేంద్ర గృహ నిర్మాణం పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు మెప్మా ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో పట్టణ జీవనోపాధి మిషన్ 2.0 కార్యక్రమంలో భాగంగా జూన్ 1వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు రాష్ట వ్యాప్తంగా పీఎం స్వనిధి మహోత్సవం, లోక కళ్యాణ్ మేళా కార్యక్రమాలు ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో నిర్వహించనున్నట్లు ప్రాజెక్టు డైరెక్టర్ సీఎం రాజాబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వీధి వ్యాపారులకు పీఎం స్వనిధి రుణాలను పంపిణీ చేయడంతో పాటు వ్యాపారంలో విజయాలు సాధించిన వారి విజయగాథలను వివరించడం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు వీధి వ్యాపారులను సన్మానించామని తెలిపారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమాన్ని మంత్రి కొలుసు పార్థసారథి నూజివీడులో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హత ఉన్న ప్రతి ఒక్క రైతుకు అన్నదాత సుఖీభవ పథకం అందిస్తామని చెప్పారు. జిల్లాలో 160,968 మంది రైతులకు 105.69 కోట్ల రూపాయల అన్నదాత సుఖీభవ నిధులు జమ చేశామని తెలిపారు. నూజివీడు నియోజకవర్గంలో 35,529 మంది రైతులకు 23.31 కోట్ల రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని అన్నారు. కొల్లేరు 5వ కాంటూరు పరిధిలోని జిరాయితీ, డీఫారం భూమిదారుల పునరావాసం కార్యక్రమాలు, సరిహద్దు గుర్తింపు తదితర అంశాలపై అటవీ పర్యావరణ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి కాంతిలాల్ దండే ఏలూరు కలెక్టర్ కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ కార్యదర్శి మాట్లాడుతూ, జాతీయ వన్యప్రాణుల బోర్డు 48వ స్థాయి కమిటీ సమావేశం సిఫార్సులను అనుసరించి కొల్లేరు అభయారణ్యం పరిధిలో వన్యప్రాణి సంరక్షణ చట్టం అమలు చేయాలని అన్నారు. 5వ కాంటూర్ పరిధిలోని జిరాయితీ, డీఫారం భూములు సుమారు 20,000 ఎకరాల వరకు ఉంటాయని, కొల్లేరు అభయారణ్య పరిధిలో వన్యప్రాణి సంరక్షణ చట్టం అమలు, సమస్యల పరిష్కారం, పునరావాస కార్యక్రమాలపై రూపొందించిన ప్రతిపాదనలను సుప్రీంకోర్టు సాధికార కమిటీకి సమర్పిస్తామని తెలిపారు. జిల్లా పారిశ్రామిక ఎగుమతి ప్రోత్సాహ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 280 కోట్ల రూపాయలతో 5,200 ఎంఎస్ఎంఈ యూనిట్ల ఏర్పాటు లక్ష్యంగా నిర్ణయించామని, వీటి ద్వారా జిల్లాలోని 26,000 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని అన్నారు. జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ది పదంలో నిలిపేందుకు అధికారులందరూ సమన్వయంతో కృషి చేయాలని అన్నారు. వినూత్న పరిశ్రమల ఆలోచనతో ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రతన్ టాటా ఇన్నోవేటివ్ హబ్ ద్వారా వారి ఆలోచనలకు రూపకల్పన చేసి చేయూత అందిస్తామని అన్నారు. అడవులను ఆక్రమణలకు గురికాకుండా కాపాడవలసిన బాధ్యత పూర్తిగా వన సంరక్షణ సమితులదేనని రాజమహేంద్రవరం చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సీసీఎఫ్ జ్యోతి స్పష్టం చేశారు. ఏలూరు డివిజన్ అటవీ అభివృద్ది సంస్థ సాధారణ సర్వసభ్య సమావేశం డిఎఫ్ఓ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సీసీఎఫ్ జ్యోతి మాట్లాడుతూ, అటవీ ప్రాంతాన్ని సంరక్షించడంలో సంరక్షణ సభ్యులంతా బాధ్యతగా ఉండాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వన సంరక్షణ సమితిల భాగస్వామ్యంతో అడవుల్లో ఎలాంటి ఆక్రమణలు జరగకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన రాష్ట జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, పనులు జరుగుతున్న తీరును పరిశీలించి అక్కడ ఉన్న ప్రతినిధులతో వివరాలు అడిగి తెలుసుకున్న అనంతరం పట్టిసీమ డెలివరీ పాయింట్ తాడిపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు దగ్గర గోదావరికి జలహారతి ఇచ్చి పట్టిసీమ తాడిపూడి ఎత్తిపోతల పథకాల మోటార్లు ఆన్ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా జలాలతో అనుసంధానం చేసి నదుల అనుసంధానానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారని తెలిపారు. 1,300 కోట్ల రూపాయలతో నిర్మించిన పట్టిసీమ ద్వారా 442కు పైగా టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు తరలించామని మంత్రి వివరించారు. ఇప్పటి వరకు ఏలూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుద్దాం. రచన ఏవీఎస్ ప్రసాద్, ఏలూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. చిత్రతరంగిణి. Thank you.
2: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు

0: ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనా?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
3: కార్యక్రమంలో ముందుగా కేజే యేసుదాస్ పాడిన పాట చిత్రం బ్రహ్మ

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కార్యక్రమం తర్వాత ఎస్ జానకి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట చిత్రం చిన్నోడు పెద్దోడు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: చిత్ర ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట చిత్రం గోవిందా గోవిందా.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
4: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
5: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
6: తరువాత నీ స్నేహం. ఈ చిత్రానికి రాజేష్ ఉషా పాడిన పాట.

0: చిత్రతరంగిణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: సమయం మించిపోతోంది, భరతమాత మేల్కొనమంటోంది, ఆటంకవాదుల ఆట కట్టించమంటోంది. ఇది దురాగతాల పైన చేసే సమిష్టి యుద్ధం. వివక్షలు మాని కావాలి మనమందరం సంసిద్ధం. గుర్తుంచుకోండి, అనుమానాస్పద వస్తువుల గురించి పోలీసులకు వెంటనే తెలియచేయండి. మీ వాహనాన్ని అపరిచయస్తులకి అమ్మకండి. అద్దెకుండబోయే వారి విషయాలన్నీ ముందుగానే కనుక్కోండి. పుకార్లకు ఎలాంటి తావు ఇవ్వకండి.
2: గుర్తుంచుకోండి, మీ అప్రమత్తతలోనే ఉంది అందరి భద్రత.
3: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
4: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
3: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
4: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
3: ఆకాశవాణి
4: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. కర్ణాటక సంగీత సభా కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ అయ్యగారి శ్యామ్ సుందర్ గారి వీణావాద్యం వింటారు. శ్రీ కె సద్గురు చరణ్ మృదంగ సహకారం. కార్యక్రమంలో ముందుగా గురు లేక ఎటువంటి, గౌరీ మనోహరి రాగం, కండచాపుతాళం,

కార్యక్రమం తర్వాత క్షీరసాగర శయన దేవగాంధరి రాగం ఆదితాళం శ్రీ త్యాగరాజస్వామి కీర్తన.

కార్యక్రమంలో తర్వాత ఎంతనినే వర్ణింతు ముఖారీ రాగం రూపకతాళం శ్రీ త్యాగరాజస్వామి కీర్తన.

కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో శ్రీ అయ్యగారి శ్యామ్ సుందర్ గారి వీణావాద్యం వింటున్నారు. శ్రీ కె సద్గురు చరణ్ మృదంగ సహకారం. కార్యక్రమంలో తర్వాత నీదు చరణములే సింహేంద్ర మధ్యమం మిశ్రచాపుతాళం శ్రీ త్యాగరాజస్వామి కీర్తన.

కార్యక్రమంలో చివరిగా మాధవ మావ దేవ నీలాంబరి రాగం ఆదితాళం శ్రీ నారాయణ తీర్థుల రచన.

0: మీరింతవరకు కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో శ్రీ అయ్యగారి శ్యామ్ సుందర గారి వీణావాద్యం విన్నారు. శ్రీ కె సద్గురు చరణ్ మృదంగ సహకారం. కర్ణాటక సంగీత సభా కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి.
1: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. నాటో శిఖరాగ్ర సమావేశం టర్కీలోని అంకారా నగరం వేదికగా ఈ నెల 7-8 తేదీలలో జరిగింది. ఈ నాటో శిఖరాగ్ర సదస్సులో సభ్య దేశాల నాయకులు, ప్రభుత్వాధినేతలు, అలాగే భాగస్వామ్య దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. యూరో అట్లాంటిక్ భద్రత, యుక్రెయిన్ కు కొనసాగుతున్న మద్దతు, నాటో రక్షణ పరిశ్రమ బలోపేతం వంటి కీలక అంశాలపై ఈ సదస్సులో విస్తృతంగా చర్చించారు. 2035 నాటికి సభ్య దేశాల స్థూల దేశీయ ఉత్పత్తి GDPలో 5% వరకు రక్షణ వ్యయం పెంచే లక్ష్యాన్ని మరోసారి సభ్య దేశాలన్నీ పునరుద్ఘాటించాయి. అదేవిధంగా యుక్రెయిన్ కు సైనిక పరికరాలు, శిక్షణ, భద్రతా సహాయం కోసం 70 బిలియన్ యూరోల మద్దతు అందిస్తామని ప్రకటించాయి. వచ్చే ఏడాది కూడా ఇదే స్థాయిలో సహాయం కొనసాగిస్తామని సుముఖత వ్యక్తం చేశాయి. నాటో దేశాల మధ్య రక్షణ ఉత్పత్తుల తయారీ, సాంకేతిక సహకారం, రక్షణ పరిశ్రమల విస్తరణకు సైతం ప్రాధాన్యమిస్తూ ఈ సదస్సులో చర్చలు సాగాయి. అలాగే ఈ నాటో శిఖరాగ్ర సదస్సులో అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్, యుక్రెయిన్ అధ్యకుడు వొలడిమిర్ జెలెన్స్కీ మధ్య జరిగిన సమావేశం ప్రధాన చర్చనీయాంశంగా నిలిచింది. ఇరువురు నాయకుల మధ్య జరిగిన ఈ ద్వైపాక్షిక సమావేశంలో యుక్రెయిన్ కు పేట్రియాట్ వైమానిక రక్షణ క్షిపణి ఇంటర్సెప్టర్లను

0: దేశీయంగా తయారు చేసుకునే లైసెన్స్ను అమెరికా మంజూరు చేసింది. దీంతో రష్యా క్షిపణి డ్రోన్ దాడులను మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు యుక్రెయిన్కు దీర్ఘకాలిక రక్షణ సామర్థ్యం లభించనుంది. అదేవిధంగా రష్యాతో యుద్దానికి ముగింపు పలికే అవకాశాలపై కూడా ఇరువురు నేతలు చర్చించారు. ఈ సందర్భంగా వొలొడిమిర్ జెలెన్స్కీ మాట్లాడుతూ,
1: technological steps further than Russia, maybe quicker, because they also, they, you know, that they produce a lot of different things which are tough, strong against us, but we are quicker, and that's why I think that now initiative moved to our hands, not totally, but moved. We are trying to move this war to the sky from the battlefield. That's why we now began to control the battlefield. This is very important. It's difficult when you have less people to move them back, but we found another way how to do it, to cut their logistic for their army. It's about weapon, petrol, diesel, without massive human losses. That is the difference between us, by the way.
0: ఇదిలా ఉండగా రష్యా చమురు క్షేత్రాలపై యుక్రెయిన్ గురువారం తీవ్ర దాడులు చేసింది. రష్యాలోని స్టావ్రోపోల్, ట్వెర్, ఉఫా ప్రాంతాలలోని ఇంధన నిల్వ కేంద్రాలు, చమురు పంపింగ్ స్టేషన్లను తమ దళాలు పూర్తిగా ధ్వంసం చేశాయని యుక్రెయిన్ అధ్యకుడు జెలెన్స్కీ ప్రకటించారు. యుద్దం ముగించడానికి రష్యా నిరాకరిస్తుండటంతోనే ఈ దాడులు తీవ్రతరం చేశామని చెప్పారు. యుద్దాన్ని ముగించాలని తాము పదే పదే ప్రతిపాదించినప్పటికీ ఆ దేశం నుండి ఎలాంటి స్పందన రావట్లేదన్నారు. క్రిమియా సహా ఆ దేశంలోని పలు కీలక చమురు కేంద్రాలు, రైల్వే సదుపాయాలపై యుక్రెయిన్ డ్రోన్ దాడులు చేసినట్లు రష్యా అధికారులు ప్రకటించారు. గురువారం రాత్రి ప్రారంభమైన ఈ దాడులు శుక్రవారం తెల్లవారుజామున వరకు కొనసాగినట్లు పేర్కొన్నారు. తమ దేశ రక్షణ దళాలు 73 యుక్రెయిన్ డ్రోన్లను కూల్చివేశాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక నాటో శిఖరాగ్ర సమావేశం సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందని, అయితే చర్చలు కొనసాగించడానికి మాత్రం తాము అనుమతినిస్తున్నామని చెప్పారు. తమ మధ్య ఎన్నిసార్లు చర్చలు జరిగినా చివరి క్షణంలో ఇరాన్ మాట మారుస్తోందని, ఒప్పందాల విషయంలో ఆ దేశానికి విశ్వసనీయత లేదని విమర్శించారు.
2: And they're vicious, violent people. And if they had a nuclear weapon, they'd use it. As far as I'm concerned, it's over. I'll speak to our negotiators. They want to negotiate. They're good people. Steve Witkoff, Jared Kushner. But they have to come back to me. As far as I'm concerned, it's just a waste of time dealing with them. They're liars. We make a deal. We make a deal. Everyone's agreed. No nuclear weapon. We make a deal. They go outside, talk to the press. They say, we never even talked about it. There's something wrong with them. They're cuckoo. As far as I'm concerned, it's over.
0: అంతకంటే ముందు పశ్చిమాసియాలోని హార్మో జలసంధిలో ప్రయాణిస్తున్న 3 వాణిజ్య నౌకలపై దాడులు జరిగాయి. ఈ దాడులకు ఇరాన్ సాయుధ దళాలే బాధ్యులని అమెరికా ఆరోపించింది. దీనికి ప్రతిస్పందనగానే అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్ లక్ష్యాలపై విస్తృత స్థాయిలో సైనిక దాడులు చేపట్టింది. అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో భద్రతను కాపాడటం, వాణిజ్య నౌకలపై దాడులకు పాల్పడిన వారిని శిక్షించడమే ఈ ఆపరేషన్ ప్రధాన ఉద్దేశమని అమెరికా సైన్యం వెల్లడించింది. అమెరికా దాడుల అనంతరం ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాగెర్ గాలిబాఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ద్వైపాక్షిక ఒప్పందాలను అనేకసార్లు ఉల్లంఘించిందని ఆరోపించారు. పశ్చిమాసియా శాంతి స్థాపన కోసం కుదిరిన 14 అంశాల అవగాహన ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించిందని పేర్కొన్నారు. అమెరికా తీవ్రమైన సైనిక ఆర్థిక ఒత్తిళ్లు తెచ్చినా ఇరాన్ లొంగబోదని ఆయన స్పష్టం చేశారు. హార్మో జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడులతో ప్రారంభమైన ఈ ఘర్షణలు అమెరికా ప్రతిదాడులతో మరింత తీవ్రతరమయ్యాయి. దీంతో ఇరు దేశాల మధ్య నెలకొన్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం బలహీనపడింది. అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ కూడా గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్స్తో దాడులు జరుపుతోంది. ఇక మరోవైపు భవిష్యత్తులో తమ భూభాగంపై ఇజ్రాయెల్ దాడులు జరిపితే తీవ్ర ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ఇజ్రాయెల్ కూడా అవసరమైతే సైనిక చర్యలను తిరిగి ప్రారంభించేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేసింది. ఇక గాజాలో తమ ఆధీనంలో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు హమాస్ ప్రకటించింది. గాజాలో పాలక మండలిని రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా మధ్యవర్తిత్వంతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా గాజా పరిపాలనా బాధ్యతలను ఐక్యరాజ్య సమితి మద్దతున్న టెక్నోక్రాటిక్ కమిటీకి బదిలీ చేసినట్లు తెలిపింది. ఈ మేరకు హమాస్ ఓ ప్రకటన విడుదల చేసింది. హమాస్ ప్రభుత్వ ఎమర్జెన్సీ కమిటీ అధిపతి మహ్మద్ అల్ ఫరాత్ తన పదవికి అధికారికంగా రాజీనామా చేసినట్లు ప్రకటించారు. నూతన కమిటీకి పరిపాలనను సాఫీగా అప్పగించేందుకు ఈ ఎమర్జెన్సీ కమిటీని రద్దు చేసినట్లు ఆయన వివరించారు. ఇకపై గాజాలో పౌర పరిపాలన, పునర్నిర్మాణ కార్యక్రమాలను పూర్తిగా నిపుణులతో కూడిన నూతన కమిటీ పర్యవేక్షించనుందని ఆయన చెప్పారు. ఎలాంటి పాలనాపరమైన ఇబ్బందులు ఏర్పడకుండా సాంకేతిక సిబ్బంది మాత్రం తమ విధుల్లో కొనసాగుతారని హమాస్ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ సైన్యం గాజా

0: వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు ఎలాంటి కారణాలు చూపకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హమాస్ ప్రతినిధి హాజిం కాసిం పేర్కొన్నారు. ఇక ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య అమెరికా మధ్యవర్తిత్వంలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేసేందుకు అమెరికా సైనిక ప్రతినిధి బృందం లెబనాన్ రాజధాని బీరోట్లో పర్యటిస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం దక్షిణ లెబనాన్లోని కొన్ని ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ దశలవారీగా తన బలగాలను ఉపసంహరించుకోవాలి. ఆ ప్రాంతంలో లెబనాన్ సైన్యం బాధ్యతలు చేపట్టనుంది. ఇలా గత వారం రోజులుగా పశ్చిమాసియాలో ఓవైపు సైనిక ఘర్షణలు కొనసాగుతుండగా మరోవైపు శాంతి చర్చలు కూడా సాగుతున్నాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటన కొనసాగుతోంది. ముందుగా 3 రోజుల పాటు ఇండోనేషియాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించారు. ఇండోనేషియా అధ్యకుడు ప్రభువో సుబియాంటో ఆహ్వానం మేరకు 6 నుంచి 8 వరకు జరిగిన ఈ పర్యటనలో ఇరు దేశాలు రక్షణ, వాణిజ్యం, వ్యవసాయం, కీలక ఖనిజాలు, సముద్ర భద్రత మొదలగు రంగాల్లో పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. భారత్ ఇండోనేషియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ఇరు దేశాలు ఈ సందర్భంగా నిర్ణయించాయి. బ్రహ్మోస్ క్షిపణులను ఇండోనేషియాకు భారత్ విక్రయించేందుకు కుదిరిన ఒప్పందం ఈ పర్యటనలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న అంశంగా నిలిచింది. అలాగే గగనతల క్షిపణుల అభివృద్ది, కీలక ఖనిజాల సరఫరా గొలుసు బలోపేతం, వ్యవసాయ సహకారం, ఉక్కు ఉత్పత్తి రంగాల్లోనూ పలు అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, భద్రత, సముద్ర మార్గాల స్వేచ్ఛ, ప్రాంతీయ స్థిరత్వం కోసం భారత్ ఇండోనేషియా కలిసి పనిచేయాలని నరేంద్ర మోదీ ఇండోనేషియా అధ్యకుడు ప్రభువో సుబియాంటోలు పునరుద్ఘాటించారు. అలాగే గ్లోబల్ సౌత్ దేశాల ప్రయోజనాల పరిరక్షణలో కూడా ఇరు దేశాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఇండోనేషియాలో 3 రోజుల పర్యటన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్టేలియాకు బయలుదేరారు. ఆస్టేలియా చేరుకున్న భారత ప్రధానమంత్రి ఆ దేశ ప్రధానమంత్రి యాంటోనీ అల్బనీస్తో కలిసి ఆస్టేలియా భారత్ 3వ వార్షిక నాయకుల సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. ముఖ్యంగా ఇండో పసిఫిక్ ప్రాంత భద్రత, కీలక ఖనిజాల సరఫరా, స్వచ్ఛ ఇంధన రంగాల్లో సహకారాన్ని విస్తరించేందుకు పలు ఒప్పందాలు కుదిరాయి. ఆస్టేలియా పర్యటనలో భాగంగా మెల్బోర్న్ క్రికెట్ స్టేడియాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యాంటోనీ అల్బనీస్తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2030లో కామన్వెల్త్ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుందని చెప్పారు. 2036లో భారత్ ఒలింపిక్స్ నిర్వహించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోందని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ ప్రపంచ స్థాయి ఈవెంట్స్ ను నిర్వహించడానికి క్రీడా మౌలిక సదుపాయాలను భారీ స్థాయిలో అభివృద్ది చేయనున్నట్లు కూడా ఆయన చెప్పారు. ఆస్టేలియా పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం న్యూజిలాండ్ లో పర్యటిస్తున్నారు. ఈ రోజు తెల్లవారుజామున ఆ దేశ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ తో ఆక్లాండ్ నగరంలో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. వాణిజ్యం, రక్షణ, ఆర్థిక సహకారం సహా పలు కీలక రంగాల్లో భారత్ న్యూజిలాండ్ ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని ఇరువురు నాయకులు ఈ సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ మాట్లాడుతూ,
1: I think we've made tremendous progress in a very short period of time on the trade agenda. But today's focus is about more than just the FTA. It's about where we go to next in this relationship and how we broaden that out. And I know we have very proud to announce that we will be forming a strategic partnership which will give the relationship more framework and breadth for us to continue to expand as we go forward from here.
0: ఇక భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, భారత్ న్యూజిలాండ్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఇరు దేశాల సంబంధాల్లో చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిందన్నారు. స్వల్పకాలంలోనే ఎఫ్టీఏ చర్చలను విజయవంతంగా పూర్తి చేసినందుకు న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భారత న్యూజిలాండ్ దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలపై సమగ్రంగా చర్చలు జరిగాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్లో భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో ఈ పర్యటన ఇరు దేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక సహకారానికి మరింత దోహదపడనుంది. భారత్ పొరుగుదేశమైన చైనాలో గురువారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఫుజియాన్ ప్రావిన్స్ జిన్జియాంగ్ లోని ఓషూ ఫ్యాక్టరీలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం కారణంగా 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఫ్యాక్టరీలో ఉన్న సామగ్రికి మండే స్వభావం ఎక్కువగా ఉండటంతోనే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా వెల్లడించారు. ఇదిలా ఉండగా చైనాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు అపార నష్టాన్ని మిగిల్చాయి. భారీ వర్షాలు, కొండచర్యలు విరిగిపడటం, వరదలు వంటి వివిధ ఘటనల కారణంగా పదుల సంఖ్యలో మరణించారని, అలాగే అనేక మంది గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా గాన్స్ ప్రావిన్స్ లో కొండచర్యలు విరిగిపడటంతో సుమారు 33 మంది మట్టి దెబ్బల కింద చిక్కుకుపోగా కుబే గ్యాంగ్జీ ప్రాంతాల్లో కొందరు ప్రాణాలు కోల్పోయారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను యుద్ద ప్రాతిపదికన చేపట్టాలని చైనా అధ్యకుడు షీ జిన్పింగ్ అధికారులను ఆదేశించారు. ఆఫ్ఘనిస్తాన్ వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించేందుకు భారతదేశం తమకు సాంకేతిక సహకారం అందించాలని ఆ దేశ వ్యవసాయ శాఖ మంత్రి మౌల్వీ అతౌలా ఒమారి కోరారు. భారతదేశంతో ఆఫ్ఘనిస్తాన్ కు శతాబ్దాలుగా కొనసాగుతున్న

0: స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేస్తూ వ్యవసాయం, విత్తన సాంకేతికత, పరిశోధనలు, రైతులకు శిక్షణ వంటి రంగాల్లో భాగస్వామ్యాన్ని విస్తరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ట్రేడ్ ఆపర్చునిటీస్ అనే కార్యక్రమంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తమ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆఫ్ఘనిస్తాన్ దేశమంతా శాంతియుతంగా ఉందని, అభివృద్ది దిశగా తమ నాయకత్వం రాత్రింబవళ్లు కృషి చేస్తోందని ఒమారి స్పష్టం చేశారు. గతంలో పలు అభివృద్ది కార్యక్రమాలు నిలిచిపోయాయని, ప్రస్తుతం దేశ పునర్నిర్మాణంపై తాము దృష్టి సారించినట్లు తెలిపారు. ఈ లక్ష్యాలన్నీ సాధించేందుకు భారత్ సహా ఇతర పొరుగు దేశాల సహకారం కూడా ఎంతో అవసరమన్నారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా తమ దేశానికి వెళ్లి కోర్టు ముందు లొంగిపోయేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించారు. అక్కడ తన ప్రాణాలకు ముప్పు ఉన్నప్పటికీ స్వదేశానికి వెళ్లే ఆలోచనలో ఉన్నానని చెప్పారు. ఓ అంతర్జాతీయ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తాను అరెస్టు కావడానికి సిద్దంగా ఉన్నానని తెలిపారు. అయితే ఈ విషయంపై బంగ్లాదేశ్ ప్రస్తుత ప్రభుత్వంతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని హసీనా స్పష్టం చేశారు. స్వదేశానికి వెళ్లిన తర్వాత తనను అరెస్టు చేయవచ్చని లేదా చంపేసే అవకాశం కూడా ఉందన్నారు. ఏదేమైనా ఈ డిసెంబర్లో తనతో పాటు అవామీ లీగ్ పార్టీ సీనియర్ నేతలందరూ తమ దేశం వెళ్లి బంగ్లాదేశ్ కోర్టుల్లో లొంగిపోవాలని అనుకుంటున్నామని చెప్పారు. తన అప్పగింతపై భారత ప్రభుత్వానికి బంగ్లాదేశ్ అధికారులు అనేక లేఖలు రాస్తున్నారని, ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు. ఇప్పటివరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచనా వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రావోయి అతిథి. వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాలు ఈనాటి కార్యక్రమంలో ముందుగా హైదరాబాద్ వనస్థలీపురం శ్రోతలు బాలరాజు, రేణుక వీరు కోరుతున్నారు ఖుషి ఈ చిత్రానికి హరిణి జీన్ శ్రీనివాస్ పాడిన పాట వినబోతున్నారు. గీత రచన ఏఎం రత్నం, సంగీతం మణిశర్మ.

కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశం, శ్రీనివాస్ వీరు కోరుతున్నారు.

బొబ్బిలి రాజా. ఈ చిత్రానికి చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన సిరివెన్నెల, సంగీతం ఇళయరాజా.

కార్యక్రమంలో తర్వాత గద్వాల్ జిల్లా రాజోలి మండలం నుంచి వీరేష్, శ్వేత, వివేక్, అవినాష్, మౌనిక, భవ్యశ్రీ సంయుక్త వీరు కోరుతున్నారు చలో ఈ చిత్రానికి అనురాగ్ కులకర్ణి పాడిన పాట. గీత రచన భాస్కర భట్ల, సంగీతం మహతీశ్వర సాగర్.

మీరు విన్న ఆ పాట రాజా చిత్రానికి చిత్ర మనోగానం చేశారు గీత రచన సిరివెన్నెల. ఈ పాట వినిపించమని కోరిన శ్రోత అనంతపురం జిల్లా నర్సాపురం నుంచి కుసుమరెడ్డి. కార్యక్రమంలో తర్వాత ఆడవారి మాటలకు అర్థాలే వేరులే ఈ చిత్రానికి ఉదిత్ నారాయణ బృందం పాడిన పాట వినబోతున్నారు. కులశేఖర్ గీతానికి యువన్ శంకర్ రాజా సంగీతం. ఈ పాట వినిపించమని కోరిన శ్రోత విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుంచి ఎం ప్రతాప్.

కార్యక్రమంలో తర్వాత అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం నుంచి అద్దంకి కామేశ్వరి శ్రీనివాస్ వీరు కోరుతున్నారు బంగారు కలలు ఈ చిత్రానికి పి సుశీల పాడిన పాట, దాశరథి గీతానికి ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కార్యక్రమంలో తర్వాత నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, బాను జైనుద్దీన్, అబేద ఆయేష వీరు కోరుతున్నారు గుడుంబా శంకర్. ఈ చిత్రానికి హరిణి, ఎస్పి చరణ్ పాడిన పాట, గీత రచన చంద్రబోస్.

కార్యక్రమం తర్వాత మీరు వినబోతున్న పాట రక్షకుడు. ఈ చిత్రానికి హరిణి, ఉన్నికృష్ణన్, ఉదిత్ నారాయణ గానం చేశారు. గీత రచన భువనచంద్ర. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య, హేయాన్స్, వీరి కోరికపై ఈ పాట.

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గుర్తు చేసుకుందాం ఈ కార్యక్రమంలో కొన్ని చిత్రగీతాలు వింటారు. ముందుగా ఆహా చిత్రం నుంచి జీన్ శ్రీనివాస్ పాడిన పాట వింటారు, రచన సిరివెన్నెల.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఫిలిం గీతాలు. ఈ కార్యక్రమంలో ముందుగా గోపాల గోపాల చిత్రానికి ధనంజయ హరిచరణ్ గాన వింటారు. సంగీతం మనోప్రూపెన్స్, రచన అనంత శ్రీరామ్.

0: ఈ నెల 11వ తేదీ ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా
1: పెద్ద వినియోగదారుల మార్కెట్. మన దేశ జనాభా 145 కోట్లని, దాదాపు అతి పెద్ద మార్కెట్ అని అర్థం. దీనితో మనం విదేశీ పెట్టుబడులను ఆకర్షించి పెద్ద పెద్ద కర్మాగారాలను స్థాపించి ఉద్యోగ అవకాశాలను పెంచుకోవచ్చు. తద్వారా ఆర్థిక లావాదేవీలు మెరుగుపడి అతి పెద్ద మార్కెట్గా ప్రపంచంలో భారతదేశం అవతరించే అవకాశం ఉంది.
0: శ్రీమతి కల్పనా శైల గారు అందించిన మరిన్ని వివరాలను మధ్యాహ్నం ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో వినండి.
2: కార్యక్రమం తర్వాత గౌతమ్ ఎస్ఎస్సి చిత్రానికి కార్తీక్ సునీత గానం వింటారు. సంగీతం అనూప్ రుబెన్స్, రచన సిరివెన్నెల.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం లాహిరి లాహిరిలో ఈ కార్యక్రమంలో కొన్ని ఫిల్మ్ గీతాలు వింటారు. ముందుగా రంగం చిత్రానికి అలాప్రాజు ప్రశాంతిని పాడిన పాట వింటారు. సంగీతం హరిశైరాజ్, రచన వనమాలి.

0: ఈ నెల 11వ తేదీ ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా
1: పెద్ద వినియోగదారుల మార్కెట్. మన దేశ జనాభా 145 కోట్లని, దాదాపు అతి పెద్ద మార్కెట్ అని అర్థం. దీనితో మనం విదేశీ పెట్టుబడులను ఆకర్షించి పెద్ద పెద్ద కర్మాగారాలను స్థాపించి ఉద్యోగ అవకాశాలను పెంచుకోవచ్చు. తద్వారా ఆర్థిక లావాదేవీలు మెరుగుపడి అతి పెద్ద మార్కెట్గా ప్రపంచంలో భారతదేశం అవతరించే అవకాశం ఉంది.
0: శ్రీమతి కల్పనా శైల గారు అందించిన మరిన్ని వివరాలను మధ్యాహ్నం ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో వినండి.
2: కార్యక్రమం తర్వాత అభినందన చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానం వింటారు. రచన ఆత్రేయ.

మీరింతవరకు లాహిరి లాహిరిలో ఈ కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 12:30 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూజిలాండ్ పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం హోదాకి పెంచారు. సంప్రదాయ రక్షణ సామర్థ్యాలను ఆధునిక సాంకేతికతతో కలబోసి సన్నద్ధ సాయుధ దళాలను తయారు చేస్తున్నామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నారు. లార్డ్స్ క్రికెట్ టెస్టులో ఈవేళ ఆట రెండో రోజున ఇంగ్లాండ్ ఒక వికెట్ నష్టానికి 21 పరుగులతో మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ పునః ప్రారంభిస్తుంది. వింబుల్టన్ టెన్నిస్లో మహిళల సింగిల్స్ ఫైనల్ పోటీ ఈరోజు చెకియాకి చెందిన కరోలినా ముచోవా, లిండా నోస్కోవా మధ్య జరుగుతుంది. న్యూజిలాండ్లోని ఆక్లాండ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ మధ్య జరిగిన చర్చల అనంతరం భారత్ న్యూజిలాండ్ దేశాలు ఈరోజు తమ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యానికి అప్గ్రేడ్ చేశాయి. 2030 నాటికి తమ వార్షిక ద్వైపాక్షిక వస్తు సేవల వాణిజ్యాన్ని రెట్టింపు చేసి 35,000 కోట్ల రూపాయలకు చేర్చాలని 5 ఏళ్ల లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి. ప్రధానమంత్రి న్యూజిలాండ్ పర్యటనపై ఆక్లాండ్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక మీడియా సమావేశంలో విదేశాంగ శాఖ తూర్పు విభాగ కార్యదర్శి రుద్రేంద్ర టండన్ ఈ వివరాలను తెలియజేశారు.
1: Is the decision by the two prime ministers to raise the relationship to a strategic partnership. They also decided that this goal of a more strategic relationship would be approached systematically, for which they decided that there would be a roadmap to take us forward the next couple of years. This roadmap has been summarized, in fact, in a document which is being released along with the joint statement that the two prime ministers are issuing at the conclusion of their talks.
0: ఈ సమావేశం ద్వారా పలు నిర్దిష్ట ఫలితాలు వచ్చాయని, వాటిలో ముఖ్యంగా రాబోయే 4 ఏళ్లలో సంబంధాలు విస్తరించేందుకు ఒక రోడ్మ్యాప్, ఇండో పెసిఫిక్ సముద్ర సహకారాన్ని పెంపొందించడానికి ఒక విధి విధానం, భారత నౌకాదళం, న్యూజిలాండ్ డిఫెన్స్ ఫోర్స్ మధ్య పరస్పర లాజిస్టిక్స్ మద్దతు ఒప్పందం ఉన్నాయని టండన్ తెలియజేశారు. చర్చల అనంతరం విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో ఇరువురు నాయకులు ఇండో పెసిఫిక్ ప్రాంతంపై తమ అభిప్రాయాలను పంచుకున్నారని, స్వేచ్ఛ బహిరంగ శ్రేయస్కరమైన ప్రాంతం కోసం తమ ఉమ్మడి నిబద్ధతను పునరుద్ఘాటించారని పేర్కొన్నారు. సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రత నిబంధనలతో కూడిన అంతర్జాతీయ వ్యవస్థను కాపాడడం ప్రాముఖ్యతను కూడా ఇద్దరు నాయకులు చెప్పారు. ఇండో పసిఫిక్ లో సహకారాన్ని పెంచడంపై దృష్టి సారించడంలో భాగంగా ఇరు పక్షాలు సహకారం, సమన్వయం, సమాచార మార్పిడిని బలోపేతం చేయడానికి అంగీకరించాయి. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం పైన చర్చలు ముగియడం, దానిపై సంతకాలు చేయడాన్ని ఇద్దరు నాయకులు స్వాగతించారు. ఈ ఒప్పందం త్వరగా అమల్లోకి వచ్చేలాగా, సమర్థవంతంగా అమలయ్యేలాగా కలిసి పనిచేసేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. పశ్చిమాసియా ఘర్షణపై నరేంద్ర మోదీ క్రిస్టోఫర్ లక్సన్ చర్చిస్తూ అక్కడ ఉద్రిక్తతలు మళ్లీ పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని పక్షాలు సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలు తగ్గించాలని, పౌరుల రక్షణ ఉండేలా చూడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
2: हमने भारत न्यूजीलैंड संबंधों को स्ट्रेटेजिक पार्टनरशिप के स्तर पर ले जाने का ऐतिहासिक निर्णय लिया है. इसके अंतर्गत हम हर क्षेत्र में स्पष्ट लक्ष्यों और ठोस परिणामों के साथ आगे बढ़ेंगे. इस वर्ष हमने रिकॉर्ड समय में फ्री ट्रेड एग्रीमेंट किया. इस उपलब्धि से दोनों देशों के उद्योगों, किसानों और युवाओं के लिए नए द्वार खुलेंगे.
0: రెండు దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అనేక కొత్త అవకాశాలను, సహకారానికి మార్గాలను ప్రారంభిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. తన న్యూజిలాండ్ పర్యటన ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక చారిత్రాత్మకమైన మైలురాయని, ఇరు దేశాల మధ్య బంధానికి సరికొత్త వేగాన్నిస్తుందని ఆయన అన్నారు. ఆ తర్వాత ప్రధానమంత్రి న్యూజిలాండ్ ప్రధానమంత్రితో కలిసి ఆక్లాండ్లో జరిగిన ఇండియా న్యూజిలాండ్ బిజినెస్ ఎంగేజ్మెంట్ 2026 కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజు ప్రవాస భారతీయులను కూడా ఉద్దేశించి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. దేశ తీర ప్రాంత భద్రతను అపేచ్ఛంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్వానంద్ సోనోవాల్తో కలిసి బ్యూరో ఆఫ్ పోర్ట్ సెక్యూరిటీ సాధించిన ప్రగతిని అమిత్ షా సమీక్షించారు. ఓడరేవుల భద్రతను కేవలం లైసెన్స్ పొందిన ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలకు మాత్రమే అప్పగించాలని, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం ద్వారా శిక్షణ పొందిన సిబ్బందిని మాత్రమే అక్కడ మోహరించాలని కూడా హోంమంత్రి సమావేశంలో చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సంప్రదాయ రక్షణ సామర్థ్యాలు, అధునాతన సాంకేతికతలు రెండింటినీ బలోపేతం చేయడం ద్వారా భారత్ ఒక బలమైన, స్వయం సమృద్ధి గల, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే రక్షణ దళాన్ని నిర్మిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు చెప్పారు. భవిష్యత్తులో జరిగే యుద్ధాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇతర ఆవిర్భావ సాంకేతికతలను ఉపయోగించవచ్చునని, అయితే అంతిమంగా జాతీయ సంకల్పం, ధైర్య సాహసాలు గల సైనికులు, సమర్థవంతమైన సైనిక శక్తి ద్వారానే యుద్ధాలు గెలవగలమని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈరోజు విశాఖపట్నంలో జరిగిన ప్రాజెక్ట్ 17A 6వ స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరిని జలప్రవేశం చేయించిన కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. ఈ యుద్ధనౌక చేరిక భారత్ సముద్ర శక్తిని, స్వదేశీ రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడంలో మరొక మైలురాయని ఆయన పేర్కొన్నారు.
3: ఐఎన్ఎస్ మహేంద్రగిరి మే మల్టీ ఫంక్షన్ రాడార్ కే సాథ్ లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ కా కాంబినేషన్ హై జో ఆకాశ సే ఆనే వాలే కిసీ భీ ఖతరే కో దూర్ సే హీ పహచాన్ కర్ నష్ట కర్ సక్తే హై ఔర్ ఇస్మే ఇండిజినస్ రాకెట్ లాంచర్ హై టార్పీడో లాంచర్స్ హై ఏక్ ఇంటిగ్రేటెడ్ యాంటీ సబ్మరీన్ డిఫెన్స్ సిస్టమ్ హై ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ హై ఔర్ క్లోజ్ ఇన్ వెపన్ సిస్టమ్ భీ హై.
0: ఐఎన్ఎస్ మహేంద్రగిరిలో 75% పైగా స్వదేశీ పరికరాలతో నిర్మించారని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఈ యుద్ధ నౌక గగనతలం, సముద్ర ఉపరితలం, సముద్ర గర్భంలో వచ్చే ముప్పులను ఎదుర్కొనే సామర్థ్యం కలిగి ఉందని, ఇది హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత భద్రతను, కార్యాచరణ పరిధిని గణనీయంగా బలోపేతం చేస్తుందని రాజ్నాథ్ సింగ్ ఈ సందర్భంగా చెప్పారు. ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నారు. ప్రతి సంవత్సరం జూలై 11వ తేదీన జరుపుకునే ఈ రోజు పెరుగుతున్న జనాభా వల్ల తలెత్తే సవాళ్లు, అవకాశాలను ముఖ్యంగా తెలియజేస్తుంది. జనాభా సంబంధిత ఆందోళనలను పరిష్కరించేందుకు, సుస్థిర భవిష్యత్తు వైపు అడుగులు వేసేందుకు ఇది ఒక రిమైండర్ వంటిది. 1989లో అప్పటి యునైటెడ్ నేషన్స్ అభివృద్ది కార్యక్రమం UNDP గవర్నింగ్ కౌన్సిల్ ద్వారా ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ప్రారంభించారు. జనాభా సమస్యలు, పర్యావరణం, అభివృద్దికి వాటితో ఉన్న సంబంధాలపై అవగాహన పెంపొందించేందుకు ఈ దినోత్సవాన్ని ప్రతి ఏటా జరపాలని 1990 డిసెంబర్లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ తీర్మానించింది. ఈ సంవత్సరం ఈనాడు భవిష్యత్తు కోసం యువత ఆశలు, ఆకాంక్షలను సాకారం చేయడం అనే ఇతివృత్తంతో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

0: ఈరోజు లండన్లో జరగనున్న మహిళల సింగిల్స్ ఫైనల్లో చెకియాకు చెందిన కరోలినా ముచోవా తమ దేశానికే చెందిన లిండా నోస్కోవాతో తలపడతారు. రేపు జరిగే పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారుడు ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వరేవ్తో తలపడనున్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో నిన్న రాత్రి అమెరికాలోని ఇంగల్వుడ్లో లాస్ ఏంజలస్ స్టేడియంలో జరిగిన రెండవ క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ 2-1 గోల్స్ తేడాతో బెల్జియంను ఓడించి సెమీఫైనల్లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. అంతకుముందు బాస్టన్లో జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ 2-0 గోల్స్ తేడాతో మొరక్కోపై సునాయాస విజయం సాధించి సెమీఫైనల్స్లోకి దూసుకెళ్లింది. మిగిలిన క్వార్టర్ ఫైనల్స్లో ఈ రాత్రి మయామీ గార్డెన్స్లో నార్వే జట్టు ఇంగ్లాండ్తో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూజిలాండ్ పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం హోదాకి పెంచారు. సంప్రదాయ రక్షణ సామర్థ్యాలను ఆధునిక సాంకేతికతతో కలబోసి సన్నద్ధ సాయుధ దళాలను తయారు చేస్తామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నారు. లార్డ్స్ క్రికెట్ టెస్టులో ఈవేళ ఆట 2వ రోజున ఇంగ్లాండ్ 1 వికెట్ నష్టానికి 21 పరుగులతో తన మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ పునః ప్రారంభిస్తుంది. వింబుల్డన్ టెన్నిస్లో మహిళల సింగిల్స్ ఫైనల్ పోటీ ఈరోజు చెకియాకు చెందిన కరోలినా ముచోవా లిండా నోస్కోవా మధ్య జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం భక్తి సంగీత కార్యక్రమం. ఈ కార్యక్రమంలో శ్రీ త్యాగరాజ స్వామి విరచిత శ్రీ రామసేవ సంకీర్తనలు వింటారు. గానం శ్రీమతి పి జానకి, శ్రీమతి అంజనా సుధాకర్, శ్రీమతి విఎల్ తులసి విశ్వనాథ, శ్రీమతి కె లక్ష్మీ నరసమ్మ. ముందుగా మేలుకోవయ్యా వినండి.

0: శ్రీ త్యాగరాజ స్వామి విరచిత శ్రీ రామసేవ సంకీర్తనలు మీరు వింటున్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: ఈ నెల 11వ తేదీ ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా
2: పెద్ద వినియోగదారుల మార్కెట్. మన దేశ జనాభా 145 కోట్లని, దాదాపు అతి పెద్ద మార్కెట్ అని అర్థం. దీనితో మనం విదేశీ పెట్టుబడులను ఆకర్షించి పెద్ద పెద్ద కర్మాగారాలను స్థాపించి ఉద్యోగ అవకాశాలను పెంచుకోవచ్చు. తద్వారా ఆర్థిక లావాదేవీలు మెరుగుపడి అతి పెద్ద మార్కెట్గా ప్రపంచంలో భారతదేశం అవతరించే అవకాశం ఉంది.
1: శ్రీమతి కల్పనా శైల గారు అందించిన మరిన్ని వివరాలను మధ్యాహ్నం ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో వినండి.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
0: ప్రకటనలు విన్నారు. శ్రీ త్యాగరాజస్వామి విరచిత శ్రీ రామసేవ సంకీర్తనలో తరువాత సీతా కళ్యాణ వైభోగమే.

మీరింతవరకు శ్రీ త్యాగరాజ స్వామి విరచిత శ్రీ రామసేవ సంకీర్తనలు విన్నారు. గానం శ్రీమతి పి జానకి, శ్రీమతి అంజనా సుధాకర్, శ్రీమతి విఎల్ తులసి విశ్వనాథ, శ్రీమతి కె లక్ష్మీ నరసమ్మ. భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఫిలిం గీతాలు వింటారు. ముందుగా అమరదీపం చిత్రానికి వి. రామకృష్ణ, పి. సుశీల పాడిన పాట వింటారు. రచన వేటూరి.

0: మీరు ఇంతవరకు ఫిలిం గీతం విన్నారు.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,

0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి. శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. దేశానికి, నౌకాదళానికి ఐఎన్ఎస్ మహేంద్రగిరి నౌక గర్వకారణమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాలకు మున్సిపల్ శాఖ నుంచి 585 కోట్ల రూపాయలు కేటాయించినట్లు పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. వార్తల వివరాలు. దేశానికి, నౌకాదళానికి ఐఎన్ఎస్ మహేంద్రగిరి నౌక గర్వకారణమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఈ యుద్ధ నౌకను ఈరోజు విశాఖపట్నం నావల్ డాక్యార్డ్లో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఐఎన్ఎస్ మహేంద్రగిరి కేవలం ఒక యుద్ద నౌక మాత్రమే కాదని, భారత నౌకాదళం శక్తి సామర్థ్యం, స్వావలంబనకు ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ నిర్మించిన ఈ నౌకలో 75% వరకు స్వదేశీ పరికరాలు, వ్యవస్థలను వినియోగించారని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలియజేస్తూ,
1: अपनी तेज दृष्टि, अद्भुत धैर्य और सही समय पर निर्णायक प्रहार करने की क्षमता के लिए जाना जाता है. समुद्र में भी एक वारशिप से यही अपेक्षा होती है. वह हर समय अलर्ट रहे, दूर तक देख सके, हर परिस्थिति का सही आकलन करे और आवश्यकता पड़ने पर निर्णायक कार्रवाई करने में भी वह सक्षम हो. यह क्रेस्ट अपने आप में आईएनएस महेंद्रगिरी की कैपेबिलिटी का प्रतीक है. इसमें 75% से अधिक इंडिजिनस कंटेंट का उपयोग किया गया है. यह आंकड़ा भारत की डिजाइन कैपेबिलिटी.
0: గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు స్వీకరించారు. ఈ సందర్భంగా పలు అర్జీలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన అందుబాటులో ఉన్న నేతలతో సమావేశమై రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, ఎస్ఐఆర్ ప్రక్రియపై చర్చించారు. ఈ సాయంత్రం విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో జరిగే ప్రపంచ జనాభా దినోత్సవంలో పాల్గొంటారు. విశాఖపట్నం జేఎన్టీయు తొలి స్నాతకోత్సవ సభ బీచ్ రోడ్లోని ఏయు కన్వెన్షన్ హాల్లో ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు. ఇందులో భాగంగా గత 3 విద్యా సంవత్సరాలకు చెందిన 34,896 మందికి పట్టాలు ప్రదానం చేశారు. వారిలో డిగ్రీకి చెందినవారు 32,172 మంది ఉండగా, పీజీకి చెందినవారు 2,708 మంది,

0: 11 మందికి పీహెచ్డి విద్యార్థులు, 50 మందికి బంగారు పతకాలు, ఇద్దరికి ఎండోమెంట్ అవార్డులు, ఒకరికి గౌరవ డాక్టరేట్ అందజేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని 2 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అదనంగా 100 ఎంబీబీఎస్ సీట్ల పెంపునకు జాతీయ వైద్య కమిషన్ అనుమతి ఇచ్చిందని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కడప ప్రభుత్వ వైద్య కళాశాలకు 75, నెల్లూరులోని ఏసీఎస్ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాలకు 25 అదనపు ఎంబీబీఎస్ సీట్లను మంజూరు చేస్తూ కమిషన్ అనుమతి జారీ చేసిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో రాష్ట్రానికి మొత్తం 100 కొత్త ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. తాజా అనుమతులతో కడప ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 175 నుంచి 250కు పెరుగగా, నెల్లూరులోని ఏసీఎస్ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో సీట్ల సంఖ్య 175 నుంచి 200కు చేరినట్లు చెప్పారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు అవసరమైన యూరియా, డీఏపీతో పాటు పలు రకాల ఎరువులను ప్రభుత్వం అందుబాటులో ఉంచిందని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఈ నెల 10వ తేదీ నాటికి 370,000 టన్నుల యూరియా, 90,000 టన్నుల డీఏపీ నిల్వలు అందుబాటులో ఉన్నాయని ఒక ప్రకటనలో వెల్లడించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లాల వారీగా మార్క్ఫెడ్ గోదాముల్లో తగిన బఫర్ స్టాక్ను నిల్వ ఉంచామని, ఎక్కడైనా నిల్వలు తగ్గిన వెంటనే అదనపు ఎరువులను తరలించేలా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వచ్చే విద్యా సంవత్సరం జూన్లో జరిగే గోదావరి పుష్కరాలకు మున్సిపల్ శాఖ నుంచి 585 కోట్ల రూపాయలు కేటాయించినట్లు పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని గోదావరి పుష్కర ఘాట్లను మంత్రి దుర్గేష్, పార్లమెంటు సభ్యులు దగ్గుపాటి పురంధేశ్వరి, శాసనసభ్యులు బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు, శాసనమండలి సభ్యులు సోము వీర్రాజులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ గత పుష్కరాల కంటే ఈసారి అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. పుష్కరాల్లో ముఖ్యంగా పారిశుద్ధ్యం ఎంతో కీలకమైందని మంత్రి నారాయణ పేర్కొంటూ,
1: గోదావరి పుష్కరాలు 4 నెలల ముందే ఒక స్టార్ట్ చేసి, అయితే ఈసారి దీనికి 1 ఇయర్ కంటే ముందే దీని మీద ఒక ప్లాన్ స్టార్ట్ చేశారు. ఎన్నోమెంట్స్, పవర్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ వాళ్ళు, ఆర్ఎన్జీ వాళ్ళు, వాడబడ దగ్గర చేసి 580 కోట్లు ఈవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో పుష్కరాలకు సంబంధించి రోడ్లు వేయడం కానీ రోడ్లు కానీ శాంక్షన్ చేయడం జరిగింది. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కి సివరేజ్ గానీ, సామ్ వాటర్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, శానిటేషన్ కానీ ఇవన్నీ చేయడం కోసం యాక్చువల్ గా ఒక 580 కోట్లు గవర్నమెంట్ శాంక్షన్ చేయడం జరిగింది.
0: అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నేతృత్వంలోని మంత్రుల బృందం ఈరోజు సమావేశమైంది. ఈ సమావేశంలో రాష్ట జేఏసీ, అమరావతి ఉద్యోగ సంఘం నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు సహా ఇతర నేతలతో మంత్రులు ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై చర్చిస్తున్నారు. ఆక్వామేత ధరలు భారీగా పెరిగినా ప్రభుత్వం స్పందించడం లేదని మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య ఆరోపించారు. ఏలూరు జిల్లా నిడమర్రు మండలం భువనపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆక్వా రైతుల సమావేశం ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి ఆక్వా రైతులు భవిష్యత్తులో గుణపాఠం చెబుతారన్నారు. ఈ నెల 15వ తేదీన భీమవరంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తారని ఆయన తెలియజేస్తూ,
2: వైతాన్యాన్ని దోచుకునేది తగ్గించుకోకపోతే మాత్రం ఖచ్చితంగా మీకే ప్రమాదం అనేది గమనించుకోమని చెప్పి చెప్తూ, జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరితో చర్చించాలి, ఏం జరుగుతుందో వినాలి అని చెప్పని తెలుసుకుని తద్వారా తను ఏం చెప్పాలనుకుంటున్నాడో చెప్దాం ఈ ప్రపంచానికి, లేదా ఈ నేత నిల్లులకి, ప్రభుత్వానికి చెప్పాలని చెప్పని ఆలోచన చేశారు. రేపు 15 తారీఖు వస్తామని చెప్పారు.
0: ప్రపంచవ్యాప్తంగా నానాటికీ పెరిగిపోతున్న జనాభా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. జనాభా పెరుగుదల, తగ్గుదలకు సంబంధించిన అంశాలపై ఈ సందర్భంగా ప్రజల్లో అవగాహన కల్పిస్తారు. 1987 జులై 11వ తేదీన జన్మించిన శిశువుతో ప్రపంచ జనాభా 5 బిలియన్లకు చేరుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా జులై 11న ప్రపంచ

జనాభా దినోత్సవంగా పాటించాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. నేడు భవిష్యత్తులో యువత ఆశయాలు ఆశయాలను సాకారం చేయడం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 2050వ సంవత్సరం నాటికి ప్రపంచ జనాభా భారీగా పెరిగే అవకాశం ఉన్నందున తమ తమ దేశాల్లో ఆయా ప్రభుత్వాలు అందుకు అనుగుణంగా తగిన ప్రణాళికలు రూపొందించుకోవాలని ఐక్యరాజ్యసమితి సూచిస్తోంది. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఈరోజు 5వ టీ20 మ్యాచ్ జరగనుంది. ఇంగ్లాండ్ దేశం సౌత్హాంప్టన్లోని రోజ్బౌల్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. మొదటి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా తరువాత 3 మ్యాచ్లలో భారత్ ఓడిపోయింది. దీంతో ఇంగ్లాండ్ సిరీస్ కైవసం చేసుకుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశానికి నౌకాదళానికి ఐఎన్ఎస్ మహేంద్రగిరి నౌక గర్వకారణమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాలకు మున్సిపల్ శాఖ నుంచి 585 కోట్ల రూపాయలు కేటాయించినట్లు పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వావ్,
3: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
4: RBI అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను BLOలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి BLOకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ BLO బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా BIS క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
7: ఆ చిహ్నం లేకపోతేనో?
6: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన BIS మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే BIS యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
8: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. BIS మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
0: వనితావాణి కార్యక్రమంలో ముందుగా ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జనాభాపై సమగ్ర విశ్లేషణ శ్రీమతి కల్పనా శైలా గారి ప్రసంగం వింటారు.
9: ప్రపంచ దేశాలన్నీ ఈరోజు అనగా జులై 11 ప్రపంచ జనాభా దినోత్సవంగా జరుపుకుంటున్నాయి. ఈ ప్రపంచ జనాభా దినోత్సవం ఎందుకు నిర్వహిస్తున్నాము? దాని పుట్టుపోరోతరలేంటో మీ అందరికీ బాగా తెలుసు. 1987 జులై 11 ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరుకుంది. ఈ రోజుని 5 బిలియన్ డే అని పిలుస్తారు. ఇది ప్రపంచ జనాభా దినోత్సవ స్థాపనకు ఒక ప్రేరణగా నిలిచింది. 1989 ఐక్యరాజ్య సమితి ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది. ఆ తరువాత నుండి ప్రతి సంవత్సరం జనాభా సమస్యలపై

ప్రజలలో అవగాహన పెంపొందించేందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచ జనాభా పెరుగుదల, దాని వలన వచ్చే అనర్థాలు, దీని మీద విస్తృతంగా అవగాహన కల్పించడమే ఈ ప్రపంచ జనాభా దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా ప్రపంచ జనాభా పెరుగుదల, కుటుంబ సంక్షేమం, ఆరోగ్యం, మహిళా సాధికారత, యువత అభివృద్ధి వంటి అంశాల్లో ప్రజలకి అవగాహన కల్పించడమే ఈ ప్రపంచ జనాభా దినోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశం. ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఒక ప్రత్యేక సందేశాన్ని ప్రపంచ దేశాలకు అందిస్తుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ప్రపంచ జనాభా దినోత్సవం రోజున ఒక ప్రత్యేక నినాదాన్ని మనందరికీ పంపించింది. ఆ నినాదం ఏమిటంటే, ఎంపవరింగ్ యూత్ టు క్రియేట్ ద ఫ్యామిలీస్ దే వాంట్ ఇన్ ఏ ఫెయిర్ అండ్ హోప్ఫుల్ వరల్డ్. అంటే అచ్చంగా చెప్పాలంటే, న్యాయబద్ధమైన ఆశాజనకమైన ప్రపంచంలో యువత తనకు కావలసిన కుటుంబాలను నిర్మించుకునేలా సాధికారత కల్పించడమే. డియర్ ఫ్రెండ్స్, ఈ సందేశం కేవలం కుటుంబ నియంత్రణ గురించి మాత్రమే కాదు, ఇది విద్య, ఆరోగ్యం, ఉపాధి, మహిళా సాధికారత, ఆర్థిక స్వావలంబన, పర్యావరణ పరిరక్షణ, ఉపాధి సమాన అవకాశాల గురించి కూడా చెబుతోంది. ఈ ప్రపంచ దినోత్సవం సందర్భంగా మనం ఆచరించాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయా అంటే, ఖచ్చితంగా ఉన్నాయనే చెప్పాలి. ప్రపంచ జనాభా 820 కోట్లకు చేరుకుంది. అందులో భారతదేశ జనాభా 145 కోట్లు పైగా ఉన్నారు. అంటే ప్రపంచ జనాభాలో దాదాపు ప్రతి 6లో ఒకరు భారతీయుడే ఉన్నారు. ఇది మనకు గర్వకారణమే, కానీ అదే సమయంలో ఇది మన బాధ్యతను కూడా చాలా పెంచుతుందని చెప్పవచ్చు. 2022 నవంబర్లో ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరింది. 2050 నాటికి 970 కోట్లకు చేరుతుందని ఒక అంచనా. అలాగే 2100వ సంవత్సరం నాటికి 1040 కోట్లు చేరే అవకాశం ఉందని ఒక అంచనా. ఈ జనాభా పెరుగుదల అనేది ఒక విస్ఫోటనం లాగా పెరుగుతున్న ఇలాంటి తరుణంలో బాధ్యత గల పౌరునిగా మనం దృష్టి సారించాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయా అంటే, ఖచ్చితంగా ఉన్నాయని చెప్పొచ్చు. అవేంటో చూద్దామా. మొట్టమొదటిది కుటుంబ నియంత్రణ మరియు ప్రజనన హక్కులు. రెండవది లింగ సమానత్వం మరియు సాధికారత. మరి మూడవది పేదరిక నిర్మూలన మరియు అభివృద్ధి. నాలుగవదిగా మాతృ మరియు శిశు ఆరోగ్యం. ఐదవది మానవ హక్కులు మరియు సామాజిక న్యాయం. ఆరు పర్యావరణ పరిరక్షణ మరియు స్థిరమైన అభివృద్ధి. భారతదేశం ప్రపంచ జనాభాలో ప్రథమ స్థానం ఉందని మనం అనుకున్నాం కదా. మరి దీనివల్ల ఉపయోగాలేంటో నష్టాలేంటో ఒకసారి చూద్దామా. ఒక నాణానికి రెండు వైపులా బొమ్మ బొరుసు ఉన్నట్లు అత్యధిక జనాభా వలన లాభాలు ఉన్నాయి, నష్టాలు కూడా ఉన్నాయి. మొట్టమొదటిగా ఆ లాభాలేంటో చూసేద్దాం. మొట్టమొదటి స్థానంలో భారీ యువశక్తి. అంటే జాతీయ స్థాయిలో అత్యధికంగా పనిచేసే వయస్సు జనాభా ఉన్న రాష్ట్రాల్లో ఢిల్లీ అగ్రగామిగా 70.8% ఉంది. రెండవదిగా తెలంగాణ. తెలంగాణలో 70.2% రెండో స్థానంలో ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్కి వస్తే ఇది 70.1%తో మూడో స్థానంలో ఉంది. ఇది ఈ ప్రాంతానికి భారీ మానవ వనరుల సామర్థ్యాన్ని ఇస్తుంది. ప్రస్తుత జనాభాలో 30 సంవత్సరాల లోపు ఉన్నవారు 60% ఉండడం వల్ల మనకి మానవ శక్తి, హ్యూమన్ రిసోర్సెస్ ఎక్కువగా ఉండటం వలన వస్తు ఉత్పత్తి పెరుగుదలకు ఇది దోహదపడుతుంది. తద్వారా తలసరాదాయం పెరిగి, తద్వారా ఆర్థిక అభివృద్ధి వేగవంతమయ్యి మన భారతదేశం ఒక సుస్థిరమైనటువంటి ఆర్థిక దేశంగా ఇది నిలదొక్కునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరి రెండవది పెద్ద వినియోగదారుల మార్కెట్. మనం ఇదివరకే చెప్పుకున్నాం, మన దేశ జనాభా 145 కోట్లని, దాదాపు అతి పెద్ద మార్కెట్ అని అర్థం. దీనితో మనం విదేశీ పెట్టుబడులను ఆకర్షించి పెద్ద పెద్ద కర్మాగారాలను స్థాపించి ఉద్యోగ అవకాశాలను పెంచుకోవచ్చు. తద్వారా ఆర్థిక లావాదేవీలు మెరుగుపడి అతి పెద్ద మార్కెట్గా ప్రపంచంలో భారతదేశం అవతరించే అవకాశం ఉంది. మూడు, ఆర్థిక శక్తిగా ఎదిగే అవకాశం. ఎక్కువగా వస్తు ఉత్పత్తి చేసి అత్యధిక వస్తు వినియోగం జరపడం ద్వారా ఆర్థిక వినియమం బాగా జరుగుతుంది. ఆర్థిక వినియమం బాగా జరిగితే పన్నుల రాబడి కూడా పెరుగుతుంది. తలసరి ఆదాయం మరి జాతీయ ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. దీని ద్వారా ఆర్థికంగా మన భారతదేశం ఎదగడానికి అవకాశం ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాల నడుమ మన భారతదేశం చేరడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. నాలుగవది ప్రపంచ రాజకీయ ప్రభావం. మనం పైన చర్చించిన అంశాల్లో విజయం సాధించినట్లయితే G20, BRICS, ఐక్యరాజ్య సమితి సంస్కరణలలో భారతదేశ పాత్ర
పెరుగుతుంది.

అతడిది పెద్ద సమస్య నిరుద్యోగం. ప్రపంచంలో ప్రతి సంవత్సరం కోట్లాది మంది విద్యార్థులు మార్కెట్లోకి వస్తున్నారు. మరి ఇండియాలోనే కొన్ని లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, మెడికల్ గ్రాడ్యుయేట్స్, ఇంకా మిగతా రంగాల్లో గ్రాడ్యుయేట్స్ యూనివర్సిటీ నుంచి రిలీజ్ అవుతున్నారు. మరి అందరికీ ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోవడం వల్ల ఈ నిరుద్యోగం అనేది పెరిగిపోతూ ఉంది. రెండు, సహజ వనరులపై ఒత్తిడి. జనాభా సర్వత్రా విపరీతంగా పెరిగిపోతోంది. దానికి తగినట్టు అదే నిష్పత్తిలో సహజ వనరులు పెరుగుతున్నాయా? అదే భూమి, అదే నీరు, అదే గాలి. సృష్టిలో సహజ వనరులు జనాభాతో పాటు పెరగవు కదా. అందువలన మరి జనాభా పెరుగుతున్న కొద్దీ సహజ వనరులపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల నీటి సమస్యలు, భూమి రేట్లు పెరిగిపోవడం, విద్యుత్ కోసం నేల బొగ్గుని ఇష్టానుసారంగా వాడేయడం, నదుల మీద డ్యాములు కట్టడం, తద్వారా నీటి ప్రవాహాలు అడ్డుకోవడం, దీనివల్ల వరదలు, ప్రకృతి వైపరీత్యాలు, విధ్వంసాలు సంభవిస్తున్నాయి. వీటన్నిటినీ మనం కొద్ది సంవత్సరాలుగా మన కండ్లారా చూశాము. అదేవిధంగా జనాభాకి సరిపడినంత ఆహారం దొరకపోవడం వల్ల వ్యవసాయం చేసేవాళ్ళు కూడా తగ్గిపోతున్నారు. వ్యవసాయం తగ్గిపోవడం వల్ల మరి సహజ వనరులపై కూడా ఒత్తిడి కలుగుతుంది. అందువలన ప్రకృతిలో ఉచితంగా ఉన్న సహజ వనరులు కూడా మనము వెలపెట్టి అధిక ధరలకి కొనుక్కోవలసినటువంటి దుస్థితి ఇప్పుడు మనకి కలుగుతోంది. మూడోది, కాలుష్యం. సహజ వనరుల మీద ఒత్తిడి పెరుగుతుంటే పరిపూర్ణమైన స్వచ్ఛమైన వస్తువు ఏది మనకి సులువుగా దొరకటం లేదు. వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, అలాగే మనము సుఖజీవనానికి అలవాటు పడిపోయి ప్లాస్టిక్ ని ఇష్టానుసారంగా వాడుతున్నాము. ఇది ప్రకృతిలో ప్లాస్టిక్ కూడా ఒక అంతర్భాగం అయిపోయి గాలిని, నీటిని, భూమిని, భూగర్భ జలాల్ని, సముద్రాల్ని, చెరువుల్ని అన్నింటిని కూడా కలుషితం చేస్తూ భూ చల రాశులకు ప్రాణహాని కలుగచేస్తున్నాయి. నాలుగు, పట్టణ సమస్యలు. జనాభా విపరీతంగా పెరిగిపోవటం వల్ల అందరూ కూడా 2-వీలర్స్, 4-వీలర్స్ అధికంగా వాడుతున్నారు. దీనివల్ల ట్రాఫిక్, ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్ అయిపోవడం, అలాగే గాలి కాలుష్యం పెరిగిపోవడం. ఉదాహరణకి ఢిల్లీ తీసుకోండి. ఢిల్లీ మన రాజధాని అయినప్పటికీ ఎంత కాలుష్యం ఉంది. మరి కాలుష్యం తారాస్థాయిలో ఉంది. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఢిల్లీలో గాలి కాలుష్యం తారాస్థాయికి చేరుకుంటూనే ఉంది. అలాగే గ్రామాల్లోని వ్యవసాయదారులు వ్యవసాయ వృత్తిని విడిచిపెట్టి వలస కార్మికుల రూపం దాల్చి 10 మందికి కడుపు నింపాల్సిన వాళ్లు పట్ట చేతి పట్టుకుని పట్టణాలు చేరి ఉద్యోగాల కోసం, కూలి పనుల కోసం పట్టణాలు చేరడం వల్ల మురికివాడలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. దీనివల్ల గృహాల కొరత ఏర్పడుతుంది. ఎక్కడ పడితే అక్కడ మరి భవనాల నిర్మాణం జరిగి మరి అన్ని ఊర్లు కూడా కాంక్రీట్ జంగిల్స్ గా మారిపోతున్నాయి. 5, ఆరోగ్య సేవలపై ఒత్తిడి. జనాభా పెరిగిపోవడం వల్ల ఆసుపత్రిలో రద్దీ ఏర్పడుతుంది. తద్వారా జనాభాకి కావలసినటువంటి వైద్యులు, వైద్య సదుపాయాలు లేకపోవడం వల్ల మేలైనటువంటి నాణ్యమైనటువంటి వైద్య సేవలు సరిగా అందడం లేదు. ఇది కోవిడ్ టైంలో మనం ప్రతి ఒక్కరూ, ప్రతి కుటుంబం కూడా ఈ దుస్థితిని చవిచూశాం కదా. ఒక ప్రకృతి విపత్తు లేదా ఒక వైద్య విపత్తు ఏర్పడితే దాని యొక్క పర్యవసానం ఎంత భయంకరంగా ఉంటుందో మనం కోవిడ్ టైంలో అందరం కూడా కళ్ళారా చూసాం. మనందరికీ తెలిసిందే, మంది ఎక్కువైతే మజ్జిగ పలచనైపోతోంది కదా. జనాభా పెరిగిపోతుంటే అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కూడా తగ్గిపోతూ సామాన్యులకి ఇది ఇబ్బందికరంగా మారుతుంది. 6, పర్యావరణ నష్టం. పెరుగుతున్న జనాభా, మళ్ళీ అందులో కూడా ఎక్కడ మనకి జాయింట్ ఫ్యామిలీస్ కనపడటమే లేదు. ఎక్కడ చూసినా న్యూక్లియర్ ఫ్యామిలీసే. ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్కి సరిపడినటువంటి గృహాల నిర్మాణం, దానికోసం అడవులను నరికివేయడం, చెట్లను నరికివేయడం, తద్వారా వాతావరణం వేడెక్కిపోవడం, గాలిలో కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరిగిపోవడం, జీవ వైవిధ్యం తగ్గిపోవడం, గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోవడం, ఏసీలు, ఫ్రిడ్జ్లు వాడకం పెరిగిపోవడం, తద్వారా క్లోరోఫ్లోరో కార్బన్లు మరి వాతావరణంలోకి ఎక్కువ శాతం చేరడం, దీనివల్ల ఓజోన్ పొర దెబ్బతినడం, సకాలంలో వర్షాలు పడకపోవడం, మరి వర్షాలు సరిగా పడకపోవడం వల్ల అతివృష్టి, అనావృష్టి ఏర్పడుతుంది, కరువులు సంభవిస్తున్నాయి, దాని ఫలితంగా వస్తువుల రేట్లు అసాధారణంగా పెరిగిపోతున్నాయి. ఇలాగా ఎన్నో రకాలుగా ఒక వ్యక్తి, ఒక మనిషిని డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా అన్ని కోణాల్లో కూడా ఒక వ్యక్తి నష్టపోతూ తన ప్రామాణిక స్థాయి నుంచి మనిషి కిందకి పడిపోతూ ఉన్నాడు. కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్లు జనాభా పెరిగితే ఎన్ని నష్టాలున్నాయి, ఇవన్నీ మనకు తెలీదా
అంటే ఎందుకు తెలీదు, మనందరికీ బాగా తెలుసు, కానీ మనకెందుకులే అని ఒక నిర్లిప్తత. ఈ నిర్లిప్తతే

0: అన్ని అనర్థాలకి కూడా మూల హేతువు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏ విధమైనటువంటి చర్యలు చేపడితే ఇప్పుడున్న పరిస్థితి నుంచి ఇంకా దిగజారకుండా ఉండగలుగుతాం? మరి అవి ఎటువంటి చర్యలో మనం ఏమి చేయాలో ఒక్కసారి మనము చర్చించుకుందాం, ఓకేనా? డెమోగ్రాఫిక్ డివిడెంట్ ఇది విన్నారా ఎప్పుడైనా? డెమోగ్రాఫిక్ డివిడెంట్ అంటే భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగి ఉంది, దీనినే డెమోగ్రాఫిక్ డివిడెంట్ అంటారు. సరైన ఉపాధి అవకాశాలు కల్పిస్తే ఈ యువత దేశ ఆర్థిక వృద్ధికి ప్రధాన బలంగా మారుతారు. జాతీయ స్థాయిలో అత్యధికంగా పనిచేసే వయస్సున్న జనాభా మన ఢిల్లీలో ఎక్కువ శాతంలో ఉందని నేను ఆల్రెడీ మీకు చెప్పాను. మరి రెండో స్థానంలో తెలంగాణ, మూడో స్థానంలో మన ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి కదా. ఇది ఆంధ్రప్రదేశ్కు భారీ మానవ వనరుల సామర్థ్యాన్ని ఇస్తుంది. ఐక్యరాజ్య సమితి జనాభా నిధి నిర్వచనం ప్రకారం జనాభా వయస్సు నిర్మాణంలో మార్పు ఫలితంగా ఏర్పడే ఆర్థిక వృద్ధి సామర్థ్యమే జనాభా డివిడెంట్. ప్రధానంగా శ్రామిక వయస్సు 15 నుంచి 64 సంవత్సరాలు. నాటికి భారతదేశంలో సగటు వయస్సు 29 సంవత్సరాలు. ఇది ప్రపంచ సగటులో అతి తక్కువ. అదే సమయంలో చైనా మరియు అమెరికాలో సగటు వయస్సు 37 సంవత్సరాలు, పశ్చిమ ఆసియాలో అయితే 45 సంవత్సరాలు, జపాన్లో 49 సంవత్సరాలు. ఐక్యరాజ్య సమితి అంచనా వేసినట్లుగా 2025 నాటికి ప్రపంచంలోనే భారత్ అధిక జనాభా గల దేశంగా అవతరించింది. ఈ జనాభా అత్యధికంగా పనిచేసే వయసు వర్గంలోనే ఉన్నారు. ఆ జనాభా డివిడెంట్ ను ఉపయోగించే అవకాశం 5 దశాబ్దాల పాటు, అనగా 2005-2006 ఆర్థిక సంవత్సరం నుంచి 2055-56 ఆర్థిక సంవత్సరం వరకు ఉంటుందని ఒక అంచనా. కేంద్ర ప్రభుత్వ పథకాలైన ఆత్మ నిర్భర భారత్, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా లాంటి పథకాలు భారత జనాభా డివిడెంట్ సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి సహాయపడుతున్నాయి. జనాభా డివిడెంట్ కారణంగా వ్యక్తిగత ఆదాయం పెరిగి కొనుగోలు శక్తి పెరుగుతుంది. అది దేశాభివృద్ధికి దారితీస్తుంది, మహిళలను స్వతంత్రంగా చేసి జీవన ప్రమాణాలు పెంచుతుంది, తద్వారా సంతానోత్పత్తి రేటు తగ్గి ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దారితీస్తుంది. పేద మధ్య తరగతి వారు మధ్య ఎగువ తరగతి సమాజంగా మార్పు చెందడానికి అవకాశం ఉంటుంది. విద్య వివేకవంతమైన జీవనం వైపు అడుగులు వేసే అవకాశం ఉంటుంది. తయారీ రంగం పారిశ్రామికీకరణం పెంచుతుంది. ఎక్కువ మంది యువకులు కర్మాగారాల్లో పనిచేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థ ఉత్పాదకతను పెంచుతుంది. అంటే భారత జనాభాలో సుమారు 60% 30 ఏళ్లలోపే ఉన్నారు. వారికి సరైన నైపుణ్యాలు ఉపాధి కల్పన అందజేస్తే వచ్చే 20-30 సంవత్సరాల పాటు ఆర్థిక అభివృద్ధికి వారు తోడ్పడతారు. అంతేకాకుండా భారతదేశంలో జనాభా రేటు చూసినట్లయితే అన్ని రాష్ట్రాల్లో కూడా ఒకే విధంగా లేదు. దక్షిణ భారత రాష్ట్రాల్లో TFR అంటే టోటల్ ఫెర్టిలిటీ రేటు తగ్గింది. ఉత్తర భారతదేశంలోనూ మధ్య భారతదేశంలోనూ ఈ TFR అంటే టోటల్ ఫెర్టిలిటీ రేటు కొంచెం ఎక్కువగా ఉంది. దీనికి అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు కానీ, ఆహార వ్యవహారాలు కావచ్చు, వస్త్రధారణ వంటి అంశాలు టోటల్ ఫెర్టిలిటీ రేటుని ప్రభావితం చేస్తుందని చెప్పవచ్చు. NFHS 5 అంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 ప్రకారం ఆంధ్రప్రదేశ్ మొత్తం సంతానోత్పత్తి రేటు సుమారు 1.6% గా ఉంది. ఇది కేరళ, తమిళనాడు రాష్ట్రాలతో సమానంగా ఉన్నప్పటికీ మిగతా రాష్ట్రాలతో అంటే భారతదేశపు సగటుతో పోలిస్తే ఇది కొంచెం తక్కువగా ఉంది. దీనికి ప్రధాన కారణం యువతకు ఇప్పుడున్నటువంటి వర్క్ స్ట్రెస్ కావచ్చు, జంక్ ఫుడ్స్ కావచ్చు, ఇప్పుడు ధరించేటువంటి కావచ్చు, ఇవన్నీ మగవారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. అలాగే మహిళల విషయంలోకి వస్తే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, పౌష్టికాహార లోపం కావచ్చు, ఉద్యోగంలో ఒత్తిళ్లు, ఇవన్నీ కూడా ఈ టోటల్ ఫెర్టిలిటీ రేట్ని ప్రభావితం చేస్తున్నాయని అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. అయితే ఇప్పుడు మన రాష్ట్రం ముందున్న సవాళ్ళు ఏంటో చూద్దాం. మొట్టమొదటిది నాణ్యమైన విద్యను అందించాలి. ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయిలో పిల్లలకి నాణ్యమైన విద్యతో పాటు స్కిల్ ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ స్కిల్స్, స్ట్రెస్ మేనేజ్మెంట్, డిజిటల్ ఎడ్యుకేషన్, అమ్మాయిలకైతే సెల్ఫ్ డిఫెన్స్ కోర్సులు అందించాల్సింది. ప్రస్తుత కాలంలో AI చాలా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి యువతకి AIలో నాణ్యమైన శిక్షణను విరివిగా అందించాలి. దానివల్ల మన యువత ప్రపంచ దేశాలతో పోటీ పడి ప్రపంచంలోనే భారతదేశాన్ని ఆర్థిక సుస్థిర స్థానంలో నిలబెట్టగలుగుతారు. రెండవది నైపుణ్య అభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్. ప్రతి సంవత్సరం లక్షల్లో గ్రాడ్యుయేట్స్ బయటకు వచ్చి ఉద్యోగం లేక బాధపడుతున్నారు. కాబట్టి యువత నైపుణ్యం లేని యువతగా మారిపోయింది. సంఘ అభివృద్ధిలో మీరు ఎటువంటి భాగస్వామ్యం కాలేరు. కావున యువతకి నైపుణ్య అభివృద్ధి చాలా ముఖ్యం. అందువలన AI, రోబోటిక్స్, కోడింగ్, సెమీకండక్టర్, గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ ఎకానమీ, మ్యానుఫ్యాక్చరింగ్ మరియు MSME అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అలాంటి రంగాల్లో శిక్షణనివ్వాలి. ప్రతి జిల్లాలో కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేసి ప్రస్తుతము మరి ప్రజలకు కావలసినటువంటి అవసరాలు ఏంటో, దానికి సంబంధించిన పరిశ్రమలు ఏంటో, ఏ కోర్సులకి అనుకూలంగా ఉందో వాటి మీద మాత్రమే యువతకు శిక్షణని విస్తృతంగా అందచేయాలి. 3, మహిళా సాధికారత. మహిళ చదువుకుంటే మొత్తం కుటుంబం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మహిళా విద్య పెరిగితే కుటుంబ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. జనన మరణాల రేటు సహజంగా తగ్గుతుంది. కుటుంబాల ఆదాయం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా బాల్య వివాహాలని నిర్మూలన చేయాలి. మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. సమాన వేతన హక్కు కూడా కల్పించాలి. స్వయం ఉపాధి రుణాలను కూడా మహిళలకు అందచేయాలి. మహిళా స్టార్టప్లకి ప్రోత్సాహాలు ఇవ్వాలి. మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యమైన బిడ్డకు జన్మనివ్వగలుగుతుంది. ఆరోగ్యవంతమైన బిడ్డ మాత్రమే దేశ అభివృద్ధికి దోహదపడతాడు. కాబట్టి మరి మహిళా ఆరోగ్యం మీద కూడా మనము ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. 4, స్వచ్ఛంద కుటుంబ ప్రణాళిక. ప్రపంచ జనాభాని అరికట్టాలంటే కుటుంబ ప్రణాళిక అవసరమే. కానీ కుటుంబ నియంత్రణ బలవంతంగా కాదు, అవగాహనతో జరగాలి. కుటుంబ నియంత్రణ సేవలు అందుబాటులో ఉన్న అవగాహన లేకపోతే వినియోగం తగ్గుతుంది. అందువల్ల ప్రజల్లో సరైన అవగాహన కల్పించడం చాలా అవసరం. ఉచితంగా కుటుంబ నియంత్రణ సేవలు విస్తృతం చేయాలి. ఆరోగ్య కార్యకర్తల ద్వారా గ్రామీణ మహిళలకు అవగాహన కల్పించడం, వివాహానికి ముందు ఆరోగ్య సలహాలు, యువతకు ప్రజనన ఆరోగ్య విద్యపై అవగాహన కల్పించటము, యువతకు ప్రజనన విద్య మీద అవగాహన కల్పించడం ద్వారా మాతృ శిశు మరణాల సంఖ్య తగ్గుతుంది. ఆరోగ్యకరమైన కుటుంబాలు ఏర్పడతాయి. ఆ విధంగా మాతృ మరణాల రేటు కూడా తగ్గుతుంది. 5, వ్యవసాయాన్ని బలోపేతం చేయాలి. జనాభా పెరిగితే ఆహార అవసరాలు కూడా పెరుగుతాయి. అన్నదాత సుఖీభవ అనే ఆంధ్ర సాంప్రదాయానికి అనుగుణంగా వ్యవసాయాన్ని ఆధునీకరించాలి. వ్యవసాయంలో ప్రెసిషన్ ఫార్మింగ్ మరియు మైక్రో ఇరిగేషన్, సహజ వ్యవసాయము, జీరో బడ్జెట్ వ్యవసాయము, ఆహారం నిల్వలు మరియు విలువ ఆధారిత పరిశ్రమలు, రైతులకు సాంకేతిక సహాయం వంటివి అందించడం వల్ల ఆహార భద్రత కల్పించబడుతుంది. రైతులకు ఆదాయం కూడా పెరుగుతుంది. రైతులు కార్మికులుగా మారి వలస కార్మికులుగా మరలిపోవడం తగ్గుతుంది. జై జవాన్ జై కిసాన్ వంటివి పుస్తకాలకు మాత్రమే అంకితం కాకుండా రైతులకు అన్ని విధాలా ఆదుకొని వ్యవసాయాన్ని పరిపుష్టి చేస్తే దేశం కూడా సుభిక్షంగా ఉంటుంది. మరి చివరిగా, కొన్ని దశాబ్దాల తర్వాత కార్మిక శక్తి తగ్గి పెన్షన్ వ్యవస్థపై భారం పడుతుందనో, లేదా తక్కువ జనాభా వల్ల వినియోగ మార్కెట్ తగ్గి ఆర్థిక నిధి మందగిస్తుందనో, తెలుగు భాషా సంస్కృతి కాపాడేందుకు తగినంత జనాభా అవసరమనో, లేదంటే ఏపీ విశాల భూభాగం సహజ వనరులు ఉండడంతో జనాభాకు తగిన చోటుందని, జనాభా పెంపు అవసరమని వాదించే వాళ్లకు ఒకే ఒక్క విన్నపం, జనాభా పెంచడం కంటే జనాభా నాణ్యత పెంపు చాలా ముఖ్యం. ఉన్న జనాభాకు నాణ్యమైన గాలి, నీరు, ఆహారం, ఆరోగ్యము మరియు మంచి జీవనోపాధి అందించి దేశం యొక్క సుస్థిరతను కాపాడటమే మన ముందున్న ప్రధాన లక్ష్యం. మన తరం ఆర్థికంగా స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే జనాభా పెంపు కోసం మనం ఆలోచించాలి. యుద్ధానికి ఎంతమంది సైనికులు వెళ్లారని కాదు, ఎంతమంది వీరులు ఉన్నారన్నదే ముఖ్యం. ఇట్ ఈస్ క్వాలిటీ రాదర్ దెన్ క్వాంటిటీ దట్ మ్యాటర్స్. థ్యాంక్ యూ సో మచ్.
1: మీరు ఇంతవరకు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జనాభాపై సమగ్ర విశ్లేషణ శ్రీమతి కల్పనా శైల గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLO కాల్ బుక్ చేసుకోవడానికి ECINET యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇప్పుడు పర్యావరణ గీతం వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 2 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలోను అనంతరం హిందీలోను వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
7: తర్వాత హిమాలయ తుంగ, తిరుపతి త్యాగరాజు గారి లలిత గీతం వింటారు, ఆలపించిన లలిత గీతం వింటారు.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కేవీ మోహన్ రాజు, సి జి సుధా భరద్వాజ్ ఆలపించిన లలిత గీతం.

జోడని పలికినవి ఎండావాన పాడి పంట తోడై నిలిచినవి ఏడు జోడని పలికినవి.

లలిత గీతాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు ఒక గమనిక. ఈ మధ్యాహ్నం 3:05 నుండి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్ పై ట్రాన్స్మిషన్ కొనసాగుతోంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు. టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఆశా భోంస్లే సురేష్ వాడేకర్ పాడిన గీతం వింటారు, చిత్రం పరిందా.

కార్యక్రమంలో వినబోతున్న గీతం చీనీకం. ఈ చిత్రం నుంచి శ్రేయా ఘోషల్ పాడిన గీతం.

పరిక్రమల తర్వాత కుచ్ కుచ్ హోతా హై ఈ చిత్రం నుంచి కవిత కృష్ణమూర్తి, కుమార్ సాను, అల్కా యాగ్నిక్, జతిన్ లలిత్ పాడిన గీతం.

టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు మీరు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత ప్రీతం చక్రవర్తి అజిత్ సింగ్ పాడిన గీతం వింటారు. చిత్రం ఏ దిల్ హై ముష్కిల్.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ జీకే క్విజ్ కార్యక్రమానికి మరి స్వాగతం. మరి మీరంతా రెడీగా ఉన్నారు కదా. మరి ఫస్ట్ జీకే క్వశ్చన్ వచ్చి నేను చెప్పేస్తున్నాను, వెంటనే ఆన్సర్స్ని కూడా పంపించేయండి. ఫస్ట్ జీకే క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించిన సౌపర్ణికా నది ఏ రాష్ట్రంలో ఉంది అనేది నా ఫస్ట్ జీకే క్వశ్చన్. ఇటీవల వార్తల్లో కనిపించిన సౌపర్ణికా నది ఏ రాష్ట్రంలో ఉంది? దీనికి ఆన్సర్ తెలిస్తే వెంటనే మీరు వాట్సాప్ ద్వారా మీ ఆన్సర్స్ని పంపించేయండి. మరి ఈలోపు ఒక పాట విందాం. పరుగు చిత్రానికి సాకేత్ పాడిన పాట, సంగీతం మణిశర్మ, రచన అనంత శ్రీరామ్.

మరి యోలైలో ఫస్ట్ నేను అడిగిన ప్రశ్న ఏంటంటే సౌపర్ణికా నది ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగాను కదా, దానికి ఆన్సర్స్ పంపించారు. ఎవరెవరు కరెక్ట్గా పంపించారో చూద్దాం. ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి ప్రసాద్ కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. తర్వాత ఎవరు పంపించారు అని అంటే భాస్కరుని సత్యనారాయణ సుజాత నగర్ ఒంగోలు నుంచి కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. తర్వాత శేషాద్రి నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. రాధ ఖమ్మం నుంచి కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి కరెక్ట్గా పంపించారు. బండారు శంకరయ్య చందుర్లపాడు గ్రామం నుంచి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. ఇంకా పండా లలితాదేవి బాపట్ల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్. ఇంకా ఖమ్మం నుంచి రాధాప్రకాష్ కరెక్ట్గా పంపించారు. అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కడప నుంచి శ్రీదేవి కరెక్ట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా నర్సాపురం నుంచి సీతారామాంజనేయమూర్తి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. ఆర్ఎన్విఎన్ మూర్తి రైట్ ఆన్సర్ పంపించారు. లక్కవరం ఏలూరు జిల్లా నుంచి కొండారెడ్డి సిద్ధవటం నుంచి కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పాపినేపాల్యం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. రాచల సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ సిరువల్లంక నుంచి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. సౌపర్ణికా నది ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగానండి క్వశ్చన్. తర్వాత లత ఉయ్యూరు నుంచి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. దస్తగిరి ప్రొద్దుటూరు కరప జిల్లా నుంచి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. పాలంపొలయ్య ఆళ్ళగడ్డ నంజాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఆర్ వెంకట సుబ్బయ్య కందికాయపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మెహమూద్ జైనుద్దీన్ కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. ఇంకా సులోచన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. సుమతి ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి రైట్ ఆన్సర్. మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. సుబ్రమణి పెత్తనపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. రవికుమార్ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. సుబ్బారావు ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కీర్తిక నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ అండి. రామచంద్రగుప్త కరెక్ట్గా పంపించారు. గుండుగోళ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. తర్వాత ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. దమోజ్ వెంకటాచారి నల్గొండ జిల్లా చందంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా లత హోస్కోట్ నుంచి కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. విజయకుమార్ రెడ్డి కోవూరు నుంచి రైట్ ఆన్సర్. మొహమ్మద్ ఇనాయతుల్లా కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి. ఇంకా ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపాలెం గ్రామం నుంచి కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. గణేష్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. మాణిక్యాలరావు దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్.

సత్యనారాయణ వాస్వీనగర్ నుంచి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. ఇంకా టెక్కలి నుంచి అనన్యశ్రీ రైట్ ఆన్సర్ పంపించారు. నాగార్జున అనంతపూర్ నుంచి రైట్ ఆన్సర్. రామకృష్ణ శ్రీకాకుళం నుంచి. తర్వాత హనుమంతరావు ఖమ్మం నుంచి కరెక్ట్గా ఆన్సర్స్ పంపించారు. డేవిడ్ దొనకొండ నుంచి రైట్ ఆన్సర్. పాపినేపాళ్యం నుంచి సూర్యనారాయణ రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా వెంకటేష్ పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ నుంచి కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. ఇంకా జాబా భూమేశ్వర్ శ్రీ వెల్లుల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. వెంకటేశ్వరరావు చేతన్ దివిజ్ మార్తూర్ నుంచి కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. మహేంద్ర తెనాల్ నుంచి. సత్తిరెడ్డి అనపర్తి నుంచి. ఎనబడుగు నుంచి రామకృష్ణయ్య కరెక్ట్గా ఆన్సర్స్ని పంపించారు. వీరంతా ఇంకెవరు, సర్దార్ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి. శరత్ రెడ్డి పాపినేపాళ్యం నుంచి రైట్ ఆన్సర్స్ పంపించారు. విజయశేఖర్ నంద్యాల నుంచి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి కట్ల సతీష్ కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ రైట్ ఆన్సర్. ఇస్మాయిల్ బాయ్ నెల్లూరు నుంచి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. కారంచేడు నుంచి వెంకటేశ్వర్ రెడ్డి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. బదరి కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. ఎక్కడి నుంచో పంపించలేదు. మంచిర్యాల నుంచి చంద్రమొగిలి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. తర్వాత హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ కరెక్ట్ ఆన్సర్. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇప్పటి వరకు అంత రైట్ ఆన్సర్స్ పంపించారు. సౌపర్ణిక నది ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగాను కదా, దానికి ఆన్సర్ వచ్చేసి కర్ణాటక. మరి సెకండ్ జీకే క్వశ్చన్ వచ్చి క్రూగర్ నేషనల్ పార్క్ ఏ దేశంలో ఉంది అనేది నా రెండో జీకే ప్రశ్న. క్రూగర్ నేషనల్ పార్క్ ఏ దేశంలో ఉంది, దానికి ఆన్సర్ తెలిస్తే వెంటనే రాసి పంపించేయండి. మరి ఎవరెవరు పంపించారు చూద్దాం. ఇప్పటివరకు ఫస్ట్ క్వశ్చన్ అయితే ఆన్సర్ అయితే చెప్పేశారు కదా. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి క్రూగర్ నేషనల్ పార్క్ ఏ దేశంలో ఉంది అనేది నేను అడిగిన రెండో ప్రశ్న. మరి ఈలోపు ఒక పాట విందాం. దళపతి చిత్రం నుంచి స్వర్ణలత గానం వింటారు.

మరి యోలైకి తిరిగి స్వాగతం. క్రూగర్ నేషనల్ పార్క్ ఏ దేశంలో ఉంది అని అడిగాను కదా, దానికి ఆన్సర్స్ చాలామంది కరెక్ట్గా పంపించారు. ఎవరు పంపించారో చూద్దాం. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి వాస్తు సిద్ధాంతి చేబ్రోలు రామకృష్ణయ్య కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. తర్వాత ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి కరెక్ట్గా ఆన్సర్ పంపారు. తెనాల నుంచి మహేంద్ర, ఇంకా రాధాప్రకాష్.

ఖమ్మం నుంచి కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. సత్యనారాయణ సుజాతానగర్ ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్గా పంపించారు ఆన్సర్ని. హనుమంతరావు ఖమ్మం నుంచి కరెక్ట్గా పంపించారు. రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. కడప నుంచి వినయ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా బండారు శంకరయ్య చంద్రులపాడు గ్రామం నెల్లూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధవటం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. శేషాద్రి నెల్లూరు నుంచి సరైన సమాధానం. సుమతి ఆత్మకు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపారు. తర్వాత నెల్లూరు నుంచి విశాల కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి పొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు కరెక్ట్గా ఆన్సర్ పంపారు. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోలంక నుంచి రైట్ ఆన్సర్. ఇంకా సీతారామాంజనేయమూర్తి నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. కళ్యాణచారి కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మెహమూద్ జైనుద్దీన్ సరైన సమాధానం పంపారు. గుండుగల నుంచి రమేష్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాధాకృష్ణమూర్తి బాపట్ల నుంచి సరైన సమాధానం పంపారు. మిడతల రామమూర్తి ఒరవకొండ నుంచి రైట్ ఆన్సర్. మాణిక్యాలరావు దుర్గాడ నుంచి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు కాకినాడ జిల్లా. తర్వాత నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి రైట్ ఆన్సర్. నెల్లూరు నుంచి గణేష్. బెంగళూరు నుంచి ఆశా శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు వీరు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి సూరిబాబు సరైన సమాధానం పంపించారు. డేవిడ్ దొనకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. అనపర్తి నుంచి సత్తిరెడ్డి కరెక్ట్ ఆన్సర్. ఇంకా శేషయ్య కరెక్ట్గా ఆన్సర్ పంపించారు దగదర్తి మండలం నుంచి. వెంకటాచారి నల్గొండ జిల్లా చందంపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. బలరామ్ రెడ్డి ఇక్కడి నుంచి ఇనమడుగు నుంచి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. తర్వాత కరీంనగర్ నుంచి సులోచన రైట్ ఆన్సర్. మొహమ్మద్ ఇనాయతుల్లా కామారెడ్డి నుంచి కరెక్ట్గా ఆన్సర్ పంపారు. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కొల్లాపూర్ నుంచి చంద్రశేఖర్. కోవూర్ నుంచి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్స్ పంపారు. ఇంకా వెంకటేష్ కమాన్పూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్. బత్తిని రవికుమార్ శ్రీకాకుళం నుంచి కరెక్ట్గా ఆన్సర్ పంపారు. పాలెంపోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్గా ఆన్సర్ పంపారు. పాపినేపాల్యం నుంచి సూర్యనారాయణ కరెక్ట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య కందికాయపల్లి నుంచి కరెక్ట్గా పంపించారు. సత్యనారాయణ సికింద్రాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపారు. జాబా భూమేశ్వర్ వెల్లుల నుంచి రైట్ ఆన్సర్. సుబ్రహ్మణి పెత్తనపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. లతా ఊయూరు నుంచి రైట్ ఆన్సర్. ఇంకా లతా సుహాస్ హోసకోట నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకెవరు పంపించారు అంటే త్రివేణి నల్గొండ నుంచి కరెక్ట్గా ఆన్సర్ పంపారు. వెంకట్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మిర్యాలగూడ నుంచి భిక్షం కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి రాంపురం నుంచి కట్ల సతీష్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వెంకటేశ్వరరావు చేతన్ దివిజ్ మార్తూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మల్లేశ్వరరావు గణపవరపు మల్లేశ్వరరావు ఉప్పులూరు గ్రామం నుంచి రైట్ ఆన్సర్. రామకృష్ణయ్య ఇనమడుగు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. చెన్నూరు నుంచి శేషయ్య కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు.
పాతాళ్ల రాంపూర్ నుంచి

రాజేందర్ ప్రసాద్ కరెక్ట్ ఆన్సర్. ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ రైట్ ఆన్సర్. బృందావనం పద్మశ్రీ శ్యామ్ కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి. తర్వాత బౌరంపేట నుంచి సంతోష్ ప్రియ కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సువాని కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్. రాధ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపారు. కొత్తగూడెం నుంచి రాజేశం సరైన సమాధానం పంపారు. ఇంకా వెంకటేశ్వర రెడ్డి తెలగపాలెం నుంచి కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు. ప్రభాకర్ రావు కొమరంభీం జిల్లా నుంచి కరెక్ట్గా ఆన్సర్ని సెండ్ చేశారు. తర్వాత ఇంకెవరు పంపించారు, ఈ కరెక్ట్గా ఆన్సర్స్ పంపించారండి. క్రూగర్ నేషనల్ పార్క్ ఏ దేశంలో ఉంది అని అడిగాను కదా, దానికి ఆన్సర్ వచ్చి దక్షిణాఫ్రికా. ఇటీవల తీవ్ర వర్షాలు కారణంగా వరదలు రావడంతో క్రూగర్ నేషనల్ పార్క్ని తాత్కాలికంగా అయితే ప్రజెంట్ మూసేశారు. ఇది దక్షిణాఫ్రికాలోని చాలా పెద్దదైన పురాతనమైన నేషనల్ పార్క్ అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల సంరక్షణకి ఇది ప్రసిద్ధి చెందినటువంటి ఒక పార్క్. దాని డీటెయిల్స్ అయితే ఇది. ఇక మరి ఇప్పుడు ఒక పాట విందాం. ఆకలి రాజన్ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు, రచన అత్రేయ.

రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్. స్వతంత్ర దేశంలో సావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్.

0: మీరు ఇంతవరకు యువలయ జీకే క్విజ్ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

పాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడా.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి హిందీ పాఠం. ఈనాటి కార్యక్రమంలో గీత్ 8వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయుని శ్రీమతి ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి జి బసవంత్ శ్రీసాయి.
2: నమస్తే అధ్యాపిక జీ.
3: ఆశీర్వాద్. ఆవో బాష్వన్ బయట. ఆజ్ హమ్ గీత్ నామక్ పాట్ పడేంగే. పహలే విషయ ప్రవేశ పడో.
2: హమారా భారత్ కష్ట ప్రధాన,
3: కృషి ప్రధాన
2: దేశ్ హే. కిసాన్ హమారే దేశ్ కి శాన్ హే. కృషక్ జీవన్ కే మాధ్యమ్ సే గీత్కార్ భారతీయో మే ఆశా కా సంచార్ కరాతే హే. ఇస్ గీత్ మే మానవ జీవన్ కా
3: కీ సార్థకతా
2: కా పరిచయ మిల్తా హే.
3: అచ్చా సునో, హమారా భారత్ కృషి ప్రధాన దేశ్. మన భారతదేశం కృషి అంటే వ్యవసాయ ప్రధానమైన దేశం. కిసాన్ హమారే దేశ్ కి శాన్ హై. రైతులు మన దేశానికి వెన్నుముక లాంటి వారు. వారు మన దేశానికి గర్వకారణం. అందుకే వారిని అన్నదాతలు అని కూడా అంటారు. రైతులు హమ్ సబ్కో అన్న ఖిలాతే హే ఔర్ పేట్ భర్తే హే. ఈ కృషక్ క్యా కర్తే హే, హమ్ సబ్కో అన్న ఖిలాతే హే, మనకి మన కడుపు నింపడానికి మనకి కోసమని అన్నాన్ని ఉత్పత్తి చేస్తారు. కృషక్ జీవన్ కే మాధ్యమ్ సే గీత్కార్ భారతీయమ్మే ఆశాకా సంచార్ కర్తే హే. కవిగారు రైతుల వ్యవసాయ జీవితం ఆధారంగా భారతీయుల్లో ఆశని నింపుతున్నారు. ఇస్ గీతమే మానవ జీవన్ కి సార్థకతాక పరిచయమిల్తాయి. ఈ పాఠం ద్వారా మనకి మానవ జీవితం యొక్క సార్థకతను పరిచయం చేస్తున్నారు. అంటే ఏ విధంగా అయితే రైతులు నిరంతరం కష్టపడి పనిచేస్తారో అదేవిధంగా ఒక విద్య మనిషిని ఎంతో గొప్పవారిగా తయారు చేస్తుందన్నమాట. హార్డ్ వర్క్ చేయటం అంటే బాగా కష్టపడి పనిచేయటం ద్వారా మనం అనుకున్న లక్ష్యం చేరగలుగుతాం. అచ్చా, ఆ కవి పరిచయ పడో.
2: కవి కేదార్నాథ్ అగర్వాల్ జీవన్ కాల్ సన్ 1911 సన్ 2000 రచనా ఏం పెహలా పానీ జిందగీ విరంగన ఆది పురస్కార్ సాహిత్య అకాడమీ పురస్కార్ హిందీ సంస్థాన్ పురస్కార్ ఆది.
3: అచ్చున్నాం. ఈ పాఠం రాసిన కవి గారి పేరు కేదార్నాథ్ అగర్వాల్. ఆయన 1911 ఏప్రిల్ 1 జన్మించారు. అలాగే 2000 మే 22 చనిపోయారు. పెహలా పానీ జిందగీ వీరాంగన మొదలగు రచనలు చేశారు. సాహిత్య అకాడమీ పురస్కార్ హిందీ సంస్థాన్ పురస్కార్ ఈయనకు లభించాయి. ఈయన తల్లిదండ్రులు ఘసోటో దేవి ఔర్ హనుమాన్ ప్రసాద్ గుప్తా. అచ్చా, అబ్ గీత్ పాట పడేంగే. యహ ఏక కవితా పాట హే. పెహలా గీత్ పడో.
2: ఇసీ జన్మ మే ఇసీ జీవన్ మే హమ్కో తుమ్కో మాన్ మిలేగా గీతోం కీ కేతీ కర్నే కో పూరా హిందుస్తాన్ మిలేగా.
3: అచ్చా సును. ఇసీ జన్మ మే ఇసీ జీవన్ మే హమ్కో తుమ్కో మాన్ మిలేగా గీతోం కీ కేతీ కర్నే కో పూరా హిందుస్తాన్ మిలేగా. యహా గీత్ కా మతలబ్ హై పరిశ్రమ్ సే హే. ఇసీ జన్మ మే ఇసీ జీవన్ మే హమ్కో తుమ్కో మాన్ మిలేగా. ఇసీ జన్మ మే ఈ జన్మలోనే, ఇసీ జీవన్ మే ఈ జీవితంలోనే హమ్కో తుమ్కో మాన్ మిలేగా. మాకు మీకు మనందరికీ గౌరవం లభిస్తుంది. అంటే మనందరికీ ఈ జీవితంలోనే అంటే మరణించే లోపలే గౌరవం లభిస్తుంది. ఎందుకంటే పుట్టుక నుంచి మరణించే వరకు చేసే పనుల ద్వారానే మనకు గౌరవం అనేది లభిస్తుంది. ఇక్కడ గీత్ అంటే హార్డ్ వర్క్. గీతోంకి కేతీ కర్ణేకో, మనం ఎప్పుడైతే హార్డ్ వర్క్ చేస్తామో, అందరితో కలిసిమెలిసి ఉంటామో, ప్రేమగా ఉంటామో, పూరా హిందుస్థాన్ మిలేగా, అప్పుడు మనకి కూడా అంతే ప్రేమ అభిమానం లభిస్తాయి. అబ్ దూసరా పడో.
2: క్లేష్ జహా హే ఫూల్ కిలేగా హమ్కో తుమ్కో త్రాన్ మిలేగా फूलों की खेती करने को पूरा हिंदुस्तान मिलेगा।
3: क्लेश जहाँ है फूल खिलेगा, हमको तुमको त्राण मिलेगा। फूलों की खेती करने को पूरा हिंदुस्तान मिलेगा। क्लेश जहाँ है, क्लेश अंटे कष्टालु, కష్టాలు ఎక్కడుంటాయో ఫూల్ కిలేగా, అక్కడే మనకి పూలు లభిస్తాయి. పూలు అంటే సుఖం అన్నమాట. ఎందుకంటే కష్టాలు రాగానే మనం భయపడతాం, కంగారు పడిపోతాం, కానీ కష్టాల వెంటే మనకి సుఖాలు కూడా లభిస్తాయని గుర్తుంచుకోవాలి. ఎలా అయితే రాత్రి తర్వాత పగలు, పగలు తర్వాత రాత్రి రావటం ఎంత సహజమో, అలాగే ఎప్పుడైతే మనం ఎక్కువగా కష్టపడతామో అప్పుడే మనకి మంచి ఫలితాలు వస్తాయన్నమాట. ఫూలోంకి ఖేతీ కరణేకో అలాంటి ఆనందాన్ని పొందాలంటే కష్టపడాలి. అప్పుడే పూరా హిందుస్థాన్ మిలేగా అంటే ఈ భారతదేశంలో మనం కోరుకున్న చోట, త్రాన్ అంటే పోషణ, స్థానం, కోరుకున్న స్థానం లభిస్తుంది. మనకైనా మీకైనా ఎవరికైనా ఒక లక్ష్యం కోసం కష్టపడితే ఫలితం దక్కుతుంది. అచ్చా ఆ బగ్లా పంచిపాడు.
2: దీప్ బుజే హే జిన్ ఆంకోంకే ఉన్ ఆంకోంకో జ్ఞాన్ మిలేగా, విద్యా కి కేతి కర్నే కో పూరా హిందుస్థాన్ మిలేగా.
3: అచ్చా, దీప బుజే హై జిన్ ఆంఖో కే ఉన్ ఆంఖో కో జ్ఞాన్ మిలేగా, విద్యా కి కేతి కర్నే కో పూరా హిందుస్థాన్ మిలేగా. దీప్ అంటే ఇక్కడ వెలుతురు. దీప బుజే హై జిన్ ఆంఖో కే, మనం మన కళ్ళతో ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం, అలాగే ఈ కళ్ళతోనే అన్యాయాన్ని, అరాచకాన్ని, లంచగొండితనాన్ని, అవినీతిని, అబద్ధాలు మాట్లాడడాన్ని చూస్తూ కూడా కళ్ళు లేని వాళ్ళలాగా ఊరుకుండిపోతాం, భయపడుతుంటాం. ఎందుకంటే మనకు సరైన జ్ఞానం అందలేదు కాబట్టి. అందుకే దీప బుజే హై జిన్ ఆంకోంకే, అటువంటి పరిస్థితుల్లో సరైన చదువులు లేదా జ్ఞానం పొందడం ద్వారా అజ్ఞానాన్ని దూరం చేయగలుగుతాం. విద్యాకి కేతి కర్ణేకో, విద్య అంటే ఇక్కడ పడ్నా, లిఖనా, సీఖనా. ఎప్పుడైతే మనం బాగా కష్టపడి చదువును అభ్యసిస్తామో అప్పుడు భారతదేశం అంతా అంటే పూరా హిందుస్థాన్ మిలేగా నువ్వు కోరుకున్నట్లుగా కనిపిస్తుంది అని కవి గారు చెప్తున్నారు. అచ్చా అబ ఆగే పడో.
2: మే కహతా హూ ఫిర్ కహతా హూ హమ్కో తుమ్కో ప్రాణ్ మిలేగా, మోరోంసా నత్తన్ కర్నే కో పూరా హిందుస్థాన్ మిలేగా.
3: అచ్చా సును, మై కహతా హూ ఫిర్ కహతా హూ హమ్కో తుమ్కో ప్రాణ్ మిలేగా, మోరోం సా నర్తన్ కర్నే కో పూరా హిందుస్థాన్ మిలేగా. మై కహతా హూ, ఇక్కడ కవి గారు అంటున్నారు, మై కహతా హూ నేను చెప్తున్నానండి, ఫిర్ కహతా హూ మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, హమ్కో తుమ్కో ప్రాణ్ మిలేగా. ఇక్కడ ప్రాణ్ అంటే మంచి లైఫ్, అంటే మంచి జీవితం. మాకైనా మీకైనా ఎవరికైనా మంచి జీవితం దొరుకుతుంది. మోరోం సా నర్తన్ కర్నే కో పూరా హిందుస్థాన్ మిలేగా. మోర్ అంటే నెమలి. నెమలి ఎప్పుడు ఆనందంతో పురువిప్పి నాట్యం ఆడుతుంది? ఎప్పుడైతే ఆకాశంలో మేఘాలు కమ్ముకొని వర్షం వచ్చే సూచన కనబడుతుందో అప్పుడు నెమలి తన్మయత్వంతో నాట్యమాడుతుంది. అంటే ఆ సమయంలో నెమలిలోని నాట్య ప్రతిభ బయటికి వస్తుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. మనం చేయాల్సిందల్లా మనలోని ప్రతిభను గుర్తించి ఆ దిశగా కష్టపడి పనిచేస్తే పూరా హిందుస్థాన్ మిలేగా మనకి కూడా ఈ భారతదేశం అంతా లభించినట్లే కదా అని కవి గారి ఉద్దేశ్యం. సమజ్ గయా భాష్వన్
2: జీ? అధ్యాపిక జీ.
3: అచ్చా అబ్ ఏక్ బార్ చారం పద్యం మే ముఖ్య విషయ బతాతి హూ, ధ్యాన్ సే సునో. గీత్ కా మత్లబ్ ఇస్ పాట్ మే పరిశ్రమ హే. పహలే పద్య మే కవి పరిశ్రమ కే బారే మే బతాతే హే, దూసరే మే కష్టం కో దేఖ కర్ నా గబరానే కో కహతే హే. అంటే మొదటి పద్యంలో హార్డ్ వర్క్ చెయ్యాలి అని చెప్తున్నారు, అలాగే రెండవ దానిలో కష్టాలను చూసి భయపడకూడదని కూడా చెప్తున్నారు. ఎందుకంటే కష్టాలు వచ్చినా వాటి వెంటే తర్వాత సుఖం కూడా లభిస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక తీసరేమే బతాతే హై కి జబ్ తక్ హమ్ జ్ఞాన్ ప్రాప్త్ నహీ కరేంగే తబ్ తక్ అంధకారమే రహేంగే. ఎప్పుడైతే ఎప్పటిదాకానైతే మనం జ్ఞానాన్ని పొందమో అప్పటి వరకు మనం చీకట్లోనే ఉండిపోతాం. అందుకే మనం బాగా కష్టపడి చదువుకుంటే జ్ఞానాన్ని సంపాదించగలుగుతాం. కవి కహతే

0: మాన్ ఆదర్ గౌరవం.
1: క్లేష్ కష్టం కష్టం.
0: క్లేష్ కష్టం కష్టం.
1: ప్రాణ్ ప్రాణ్ జీవితం.
0: ప్రాణ్ ప్రాణ్ జీవితం.
1: నర్తన్ నాచ్ నృత్యము.
0: నర్తన్ నాచ్ నృత్యము.
1: ఖేతి కృషి వ్యవసాయం.
0: ఖేతి కృషి వ్యవసాయము.
1: త్రాన్ స్థాన్ సరి అయిన స్థానం.
0: త్రాన్ స్థానం సరి అయిన స్థానము.
1: జ్ఞాన్ జ్ఞానకారి జ్ఞానం.
0: జ్ఞాన్ జ్ఞానకారి
1: జ్ఞానం. జ్ఞాన్ జానకారి జ్ఞానం.
0: జ్ఞాన్ జానకారి జ్ఞానం.
1: పూరా సమస్త్ మొత్తం.
0: పూరా సమస్త్ మొత్తము.
1: అచ్చా అబ్ కుచ్ ప్రశ్న పూచతీ హూ జవాబ్ దేనా. ఇసీ జన్మ మే ఇసీ జీవన్ మే హమే క్యా మిలేగా.
0: హమే ఇసీ జన్మ మే ఇసీ జీవన్ మే హమే మాన్ మిలేగా.
1: హమే జ్ఞాన్ పానే కే లియే క్యా కర్నా చాహియే.
0: హమే జ్ఞాన్ పానే కే లియే విద్యా కీ కేతి కర్నీ చాహియే.
1: మోరం సా నర్తన్ మిలేగా ఇస్ పంక్తి కా భావ్ క్యా హై.
0: హమ్ అపనే దేశ్ మే ఆనంద్ ఔర్ ఆరామ్ సే సుందర్ జీవన్ బితా రక్తే హై.
1: బితా సక్తే హై. కవి కీ దృష్టి మే కేతి కర్నా కా తాత్పర్య క్యా హై.
0: కవి కీ దృష్టి మే కేతి కర్నే కా తాత్పర్య మెహనత్ కర్నా హై.
1: విద్యా కీ కేతి కర్నే సే క్యా హోగా.
0: విజ్ఞాన్ కీ కేతి కర్నే సే అజ్ఞాన్ దూర్ హో.
1: విద్యా కీ కేతి విద్యా కీ కేతి కర్నే సే క్యా హోగా.
0: విద్యా కీ కేతి కర్నే సే అజ్ఞాన్ దూర్ హోకర్ భారత్ కీ మహానత కా పతా చలే.
1: మహానత
0: మహానత కా పతా చలేగా.
1: అబ్ కుచ్ భాషాంస్ దేఖేంగే. పహలే పర్యాయవాచి శబ్ద లిఖేంగే. ఫూల్ సుమన్ పుష్ప.
0: ఫూల్ సుమన్ పుష్ప.
1: మాన్ ప్రతిష్ట ఆదర్.
0: మాన్ ప్రతిష్ట ఆదర్.
1: క్లేష్ దుఃఖ కష్ట.
0: క్లేష్ దుఃఖ కష్ట.
1: ఆంక్ నయన్ నేత్ర.
0: ఆంక్ నయన్ నేత్ర.
1: నర్తన్ నాచ్ నాచ్.
0: నర్తన్ నాచ్ నాచ్.
1: అచ్చా అబ్ శబ్దం కా విలోమ శబ్ద వాక్య మే పహచాన్ కర్ లిఖేంగే. పహలే మే బతాతీ హూ. రాజు మెహనత్ కర్తా హై తో రఘు ఆరామ్ లేతా హై. ఇస్ వాక్య మే మెహనత్ ఆరామ్ ఉల్టే శబ్ద హై. రవి సుబహ స్కూల్ జాకర్ శామ్ కో లౌట్తా హై. వాక్య మే ఉల్టే శబ్ద పహచాన్ కర్ బతావ్.
0: వాక్య మే సుబహ ఔర్ శామ్ ఉల్టే శబ్ద హై.
1: ముజే అంధేరే మే డర్ లగ్తా హై ప్రకాశ్ మే నహీ. ఇస్ మే
0: వాక్య మే అంధేరే ఔర్ ప్రకాశ్ ఉల్టే శబ్ద హై.
1: లడ్డూ మీఠా హోతా హై కరేలా కడువా హోతా హై. ఇస్ వాక్య మే
0: వాక్య మే మీఠా కడువా ఉల్టే శబ్ద హై.
1: అచ్చా కామ్ కర్నే సే ఆదర్ మిల్తా హై బురా కామ్ కర్నే సే నహీ. ఇస్ వాక్య మే
0: వాక్య మే అచ్చా బురా ఉల్టే శబ్ద హై.
1: అబ్ దియే గయే వాక్యం మే క్రియా శబ్ద పహచాన్ కర్ లిఖేంగే. సీత పాఠశాల జాతి హై. వాక్య మే జాతి క్రియా శబ్ద హై. అబ్ తుమ్ బతావ్ రాకేష్ చిత్ర బనాతా హై. ఇస్ వాక్య మే క్రియా శబ్ద క్యా హై.
0: వాక్య మే బనాతా క్రియా శబ్ద హై.
1: లడకి సేబ్ కాతి హై. ఇస్ మే
0: వాక్య మే కాతి క్రియా శబ్ద హై.
1: మోహన్ కుచ్ సోచ్ రహా హై.
0: మోహన్ వాక్య మే సోచ్ క్రియా శబ్ద హై.
1: బచ్చి జూలే మే సోతి హై. ఇస్ వాక్య మే
0: వాక్య మే సోతి క్రియా శబ్ద హై.
1: అబ్ ఇస్ పాఠ సే సీకీ హుయీ బాతే ఏక్ బార్ యాద్ కరేంగే. పాఠ మే సే అచ్చే లగే విషయ క్యా హై భాష్వంత్.
0: హమారే దేశ్ కీ మహానతా కా సుందర్ చిత్రన్ అధ్యాపికా జీ.
1: పాఠ సే సీకా హువా మూల్య యా నీతి క్యా హై.
0: పాఠ సే సీకా హువా మూల్య యా
1: సీకా హువా
0: సీకా హువా మూల్య యా నీతి హై పరిశ్రమీ బనానా హై.
1: బననా హై
0: బననా హై.
1: పాఠ సే తుమ్నే క్యా క్యా నయే శబ్ద సీకే.
0: పాఠ సే క్లేష్ ప్రాణ త్రణ
1: త్రాన్
0: త్రాన్ పూరా ఆది నయా శబ్ద సీకా హై.
1: అచ్చా భాష్వంత్ ఆజ్ కా పాఠ యహీ సమాప్త్ కరేంగే.
0: ధన్యవాద్ అధ్యాపికా జీ.
1: శుభాశీష్.
2: మీరింతవరకు గీత్ 8వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయుని శ్రీమతి ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి జి బసవంత్ శ్రీసాయి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా అజ్ఞాతవాసి ఈ చిత్రం నుండి అనిరుద్ధ రవిచందర్ ఆలపించిన గీతం. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: చిత్రగీతాల కార్యక్రమంలో వినబోతున్న పాట బద్రీనాథ్. ఈ చిత్రం నుండి జెస్సీ కీప్ సునిధి చౌహాన్ పాడిన గీతం. గీతరచన చంద్రబోస్.

చిత్రగీతాల కార్యక్రమంలో చివరిగా మీరు వినబోతున్న పాట సరైనడు. ఈ చిత్రం నుండి ధనుంజయ్ ఆలపించిన గీతం. అనంత శ్రీరామ్ రచనకు ఎస్ఎస్ థమన్ సంగీతం.

0: హాయ్ అండి, యువ శ్రోతలందరికీ నమస్కారం. ఎప్పటిలాగానే సరికొత్త విశేషాలతో మేం ముందుకొచ్చేసాం. ఒక చిన్న ప్రశ్నతో ఈరోజు ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దామా? ఒకసారి ఊహించండి, మీరు బస్టాప్కి వెళ్లారు, బస్సు వచ్చింది, కానీ ఎక్కాలంటే చోటు లేదు. ట్రాఫిక్లో బయటకు వస్తే రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయాయి. హాస్పిటల్కి వెళ్తే క్యూ, ఉద్యోగానికి అప్లై చేస్తే వేల మంది పోటీ. ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? కేవలం జనాభా ఎక్కువ కావడమే కారణమా, లేక మన వనరులను ఎలా ఉపయోగిస్తున్నామన్నదే అసలు ప్రశ్న. అదే విషయంపై ప్రపంచం మొత్తం ఈరోజు మాట్లాడుతుంది. ఎందుకంటే జూలై 11 ప్రపంచ జనాభా దినోత్సవం. 1989 ఐక్యరాజ్యసమితి ఈ రోజును ప్రారంభించింది. కానీ ఈరోజు ఉద్దేశం జనాభా ఎక్కువైంది అని చెప్పడం కాదు, ప్రతి మనిషికి మంచి జీవితం ఎలా అందించాలి అనే దానిపై ఆలోచించడం. మన దేశం యువతతో నిండిపోయింది, ఇది మన బలం కూడా. కానీ యువతకు మంచి విద్య, నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలు, ఆరోగ్య సేవలు అందితేనే ఆ బలం దేశాభివృద్ధిగా మారుతుంది. ఒక కుటుంబం ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది, సమాజం ఆరోగ్యంగా ఉంటే దేశం అభివృద్ధి చెందుతుంది. అందుకే కుటుంబ నియంత్రణ, మహిళల విద్య, తల్లి శిశు ఆరోగ్యం, పోషకాహారం, సమాన అవకాశాలు వంటి అంశాలు చాలా ముఖ్యం. మిత్రులారా, మీకు ఒక ప్రశ్న, దేశ అభివృద్ధికి ముఖ్యమైనది ఏది? ఎక్కువ జనాభా, లేక మంచి విద్య, ఆరోగ్యం, ఉపాధి కలిగిన జనాభా? ఒకసారి ఆలోచించండి, మీ సమాధానమేంటో. ఒక ఆసక్తికరమైన విషయం తెలుసా? ప్రపంచ జనాభా 8 బిలియన్లకు పైగా ఉంది. ప్రతి ఒక్కరికి ఆహారం, నీరు, వైద్య, విద్యం, నివాసం అందించడం అనేది ప్రపంచ దేశాల ముందున్న పెద్ద సవాలు. అందుకే సుస్థిర అభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. మరి మనం ఏం చేయగలం? చాలా పెద్ద పనులు అవసరం లేదు. నీటిని ఆదా చేయడం, ఆహారాన్ని వృధా చేయకుండా ఉండడం, పర్యావరణాన్ని కాపాడడం, పిల్లల విద్యకు ప్రాధాన్యం ఇవ్వడం, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం, ఇలాంటి చిన్న చిన్న అడుగులే పెద్ద మార్పుకు కారణమవుతాయి. ఈరోజు గుర్తుంచుకోవాల్సిన ఒక అందమైన మాట, జనాభా సంఖ్య కాదు, ప్రతి మనిషి ఒక అవకాశం. ఆ అవకాశాన్ని అభివృద్ధిగా మార్చడం మనందరి బాధ్యత. మిత్రులారా, ఈ ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా మనం ఒక మంచి సంకల్పం చేద్దాం. ఆరోగ్యకరమైన కుటుంబం, చదువుకున్న సమాజం, బాధ్యత గల పౌరులు, అభివృద్ధి చెందిన భారత్. ఇప్పుడు కార్యక్రమంలో ఒక సూపర్ హిట్ సాంగ్ మీకోసం.
1: కేరాఫ్ కంచర్లపాలెం ఈ చిత్రం నుండి అనురాగ్ కులకర్ణి పాడిన గీతం.

0: పాట విన్నారు కదండి. ఇప్పుడు మనం ప్రతిరోజు ఉపయోగించే నీరు, గాలి, చెట్లు, నేల ఇవన్నీ మన జీవితంలో ఎంత సహజంగా కలిసిపోతాయో గమనించారా? కానీ ఒక్కసారి ఆలోచించండి, ఇవి లేకపోతే మన జీవితం ఎలా ఉంటుంది? ఒక చిన్న ప్రశ్న, మన ఇంట్లో కరెంటు బిల్లు ఎక్కువగా వస్తే జాగ్రత్త పడతాం, కానీ ప్రకృతి ఖాతాలో మనం ఎంత ఖర్చు చేస్తున్నామో ఎప్పుడైనా ఆలోచించామా? సహజ వనరులు అంటే కేవలం అడవులు, నదులు మాత్రమే కాదు, మనం పీల్చే గాలి, తాగే నీరు, పండించే నేల, మనకు నీడనిచ్చే చెట్లు, ఇవన్నీ ప్రకృతి ఇచ్చిన అమూల్యమైన బహుమతులు. ఈరోజు ప్రపంచం ఎదుర్కొంటున్న చాలా సమస్యలకు మూల కారణం వనరులను విచక్షణ లేకుండా వినియోగించడం. నీటి కొరత, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అడవుల నరికివేత, కాలుష్యం, ఇవన్నీ మన కళ్ళ ముందు జరుగుతున్న నిజాలు. కానీ మంచి విషయం ఏమిటంటే మార్పు కోసం పెద్ద పనులు చేయాల్సిన అవసరం లేదు, చిన్న చిన్న అలవాట్లు చాలు. బయటకు వెళ్లేటప్పుడు అవసరం లేని లైట్లు, ఫ్యాన్లు ఆఫ్ చేయడం, నీటిని వృధా కాకుండా చూసుకోవడం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, ఒక మొక్క నాటడం, ఇవన్నీ చిన్న పనులే అయినా భవిష్యత్తుకు పెద్ద పెట్టుబడి. మన పెద్దలు ఒక మాట చెప్పేవారు, చెట్లు నాటితే నీడ వస్తుంది, ప్రకృతిని కాపాడితే భవిష్యత్తు బాగుంటుంది. మనం ప్రకృతిని కాపాడితే ప్రకృతి కూడా మనల్ని కాపాడుతుంది. ఇది కేవలం పర్యావరణం కోసం కాదు, మన ఆరోగ్యం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం కూడా. మిత్రులారా, ఇప్పుడు మీకోసం ఒక చిన్న ప్రశ్న. ఇప్పుడు మీ ఇంట్లో లేదా మీ ఊరిలో సహజ వనరులను కాపాడేందుకు మీరు చేసే ఒక మంచి పని ఏమిటి? నీటిని ఆదా చేస్తారా? మొక్కలను పెంచుతారా? లేక ప్లాస్టిక్ బదులుగా గుడ్డ సంచులను వాడతారా? మిత్రమా, ఇది గుర్తుంచుకోండి, ప్రకృతిని ప్రేమించడం ఒక అలవాటు కాదు, అది మన బాధ్యత. ఇప్పుడు ఒక మంచి పాట మీకోసం.
1: అరవింద సమేత వీరరాఘవ ఈ చిత్రం నుండి అర్మన్ మాలిక్ పాడిన గీతం.

పాఠం విన్నారు కదండి. ఇప్పుడు మీ ఇంట్లో అందరూ ఒకే గదిలో ఉంటారు, కానీ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారా? లేక అందరూ తమ తమ మొబైల్స్తో బిజీగా ఉంటారా? ఇప్పుడు చాలా ఇళ్లలో ఒక కామన్ సీన్, నాన్న ఫోన్లో న్యూస్, అమ్మ ఫోన్లో రీల్స్, అన్న గేమింగ్, చెల్లి ఇన్స్టాగ్రామ్లో, మరి తాతయ్య మాత్రం అయ్యో ఎవరో ఒకరు నాతో మాట్లాడతారా అని ఎదురు చూస్తుంటారు. నిజం చెప్పాలి అంటే ఇంట్లో అందరూ ఉన్నారు, కానీ కలిసి గడిపే సమయం మాత్రం కనిపించడం లేదు. ఒకప్పుడు సాయంత్రం అయిందంటే అందరూ బయట అరుగు మీద కూర్చొని కబుర్లు చెప్పుకునేవారు. కరెంటు పోతే కూడా ఆనందమే, చందమామ వెలుగులో కథలు, నవ్వులు, ఆటలు. ఇప్పుడు కరెంటు పోతే మొదటి డైలాగ్, వైఫై ఉందా? మిత్రులారా, టెక్నాలజీ తప్పు కాదు, కానీ టెక్నాలజీ వల్ల మనుషుల మధ్య దూరం పెరగకూడదు. ఒకసారి ఆలోచించండి,

0: చివరిసారిగా అమ్మతో ప్రశాంతంగా ఎప్పుడు మాట్లాడారు? నాన్నతో టీ తాగుతూ ఎప్పుడు కబుర్లు చెప్పారు? తాతయ్య అమ్మమ్మ చెప్పిన కథ చివరిసారిగా ఎప్పుడు విన్నారు? ఈ చిన్న క్షణాలే జీవితంలో పెద్ద జ్ఞాపకాలుగా మారతాయి. ఒక చిన్న ఛాలెంజ్ ఎలా ఉంటుంది? ఈరోజు రాత్రి భోజనం చేస్తున్నప్పుడు 10 నిమిషాలు ఫోన్లు పక్కన పెట్టండి. అప్పుడు ఇంట్లో ఒకరిని ఒకరు అడగండి, ఈరోజు నీ రోజు ఎలా గడిచింది? చూడండి, ఆ 10 నిమిషాలు మీ కుటుంబంలో మళ్లీ నవ్వులు తీసుకురావచ్చు. ఒక చిన్న ఫన్నీ క్వశ్చన్, మీ ఇంట్లో ఎక్కువగా మాట్లాడేది ఎవరు? అమ్మ, నాన్న, తాతయ్య, లేక వాట్సాప్ నోటిఫికేషనా? బంధాలనేవి ఖరీదైన బహుమతులతో బలపడవు, మనం కేటాయించే సమయంతో, మనసుతో బలపడతాయి. మనకు వేల మంది సోషల్ మీడియా ఫ్రెండ్స్ ఉండవచ్చు, కానీ మనం బాధలో ఉన్నప్పుడు ముందుగా మన పక్కన నిలబడేది మాత్రం కుటుంబమే. కాబట్టి రోజుకు కొద్దిసేపైనా కుటుంబంతో నవ్వండి, మాట్లాడండి, వినండి. అదే నిజమైన ఆనందం. సరే ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక చిన్న టాస్క్. ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే మీ ఇంట్లో ఒకరికి ఒక చిరునవ్వు ఇవ్వండి. ఎలా ఉన్నావు అని అడగండి. అంతే, మీ ఇంట్లో ఆనందం రెట్టింపవుతుంది. ఇప్పుడు ఒక మంచి పాట మీకోసం.
1: డీజే దువ్వాడ జగన్నాథం ఈ చిత్రం నుండి జస్ప్రీత్ జాస్ రీటా పాడిన గీతం.

పాట విన్నారు కదండి. ఇప్పుడు దాకా మనం ఎంతో మంచి విశేషాలు తెలుసుకున్నాం కదండి. మళ్ళీ రేపు మరో మంచి ఆసక్తికరమైన విశేషాలతో మే ముందుకొస్తాము. ఇంతటితో యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం. నమస్కారం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
2: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
2: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
2: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: హింస కఠోరం.
1: హింస వినాశకరం.
0: హింస భయానకం.
1: హింసని విడనాడండి, శాంతిని నెలకొల్పండి.
2: సమయం మించిపోతోంది, భరతమాత మేల్కొనమంటోంది, ఆటంకవాదుల ఆట కట్టించమంటోంది. ఇది దురాగతాల పైన చేసే సమిష్టి యుద్ధం. వివక్షలు మాని కావాలి మనమందరం సంసిద్ధం. గుర్తుంచుకోండి, అనుమానాస్పద వస్తువుల గురించి పోలీసులకు వెంటనే తెలియచేయండి. మీ వాహనాన్ని అపరిచయస్తులకి అమ్మకండి. అద్దెకుండా పోయే వారి విషయాలన్నీ ముందుగానే కనుక్కోండి. పుకార్లకి ఎలాంటి తావు ఇవ్వకండి.
3: గుర్తుంచుకోండి, మీ అప్రమత్తతలోనే ఉంది అందరి భద్రత.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. అత్యాధునిక యుద్ధ నౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరిని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖపట్టణంలో ఈరోజు జాతికి అంకితం చేశారు. జనాభా వృద్దితోనే ఆర్థికాభివృద్ది సాధ్యపడుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గోదావరి పుష్కరాలను దేశంలోనే ఆదర్శవంతమైన ఆధ్యాత్మిక ఉత్సవంగా నిర్వహించనున్నట్లు మంత్రి పి నారాయణ తెలిపారు. వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు మృతి చెందారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు కొలుసు పార్థసారథి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. ఇక వివరాలు. ప్రస్తుత పశ్చిమాసియా సంక్షోభ పరిస్థితుల మధ్య భారత నావికాదళం దేశ ఆర్థిక స్థిరత్వానికి బలమైన రక్షణ కవచంగా నిలిచిందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. విశాఖ

0: విశాఖపట్నంలోని నావల్ డాక్ యార్డ్లో అత్యాధునిక స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరి నౌకను ఈరోజు అధికారికంగా ఆయన తూర్పు నావికాదళంలోకి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ఆపరేషన్ ఊర్జా సురక్ష ద్వారా రక్షణ రంగం వాణిజ్య నౌకలకు రక్షణ కల్పించినట్టు తెలిపారు. ప్రాజెక్ట్ 17A కింద నిర్మించిన చివరి ఫ్రిగేట్ క్లాస్ యుద్ద నౌక అయిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి నౌకాదళ బలాన్ని మరింత పెంచుతుందని మంత్రి తెలిపారు. భారత సముద్ర శక్తికి విశాఖపట్నం ఎంతో కీలకమైనదన్న అన్నారు. ఆంధ్రప్రదేశ్ రక్షణ ఏరోస్పేస్ తయారీ రంగానికి ప్రధాన హబ్గా మారుతోందని ప్రశంసించారు. అనకాపల్లి జిల్లాలోని భారత డైనమిక్స్ లిమిటెడ్, డైనమిక్ సిస్టమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ, కర్నూలులో డ్రోన్ సిటీ వంటి భారీ ప్రాజెక్టులు వాయు, నౌక, డ్రోన్ రంగాల్లో దేశ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తున్నాయని రాజ్నాథ్ సింగ్ పేర్కొంటూ,
1: విశాఖపట్నం హమారీ ఈస్టర్న్ నేవల్ కమాండ్ కా ముఖ్యాలయ తో హై హీ, సాథ్ హీ భారత్ కీ సముద్రీ శక్తి కే సబ్సే స్ట్రాంగ్ పిలర్స్ మే సే ఏక్ హై. ఆంధ్రప్రదేశ్ ఆజ్ భారత్ కీ డిఫెన్స్ ఎవం ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ కా ఏక్ నయా పవర్ హౌస్ బన్కర్ ఉభరా హై. ఇసీ రాజ్య మే ప్రాజెక్ట్స్ కీ ఏక్ ఐసీ సిరీజ్ కీ నీవ్ రఖనే కా సౌభాగ్య మిలా జో ఆనే వాలే దశకో మే భారత్ కీ తస్వీర్ బదల్ దే.
0: జనాభా వృద్ధితోనే ఆర్థికాభివృద్ధి సాధ్యపడుతుందని, సరిపడా జనాభా లేకుంటే అనేక సమస్యలు వస్తాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో ఈరోజు నిర్వహించిన ప్రపంచ జనాభా దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, దక్షిణ భారతదేశంలో జనాభా రేటు తగ్గుతోందన్నారు. పిల్లలు వద్దనుకునే దంపతులు పెరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. తెలుగు జాతి గర్వపడేలా అమరావతిని నిర్మిస్తున్నామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలియజేశారు. రాబోయే 2027 గోదావరి పుష్కరాలను దేశంలోని ఆదర్శవంతమైన ఆధ్యాత్మిక మహోత్సవంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖల మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి కందుల దుర్గేష్తో కలిసి ఈరోజు ఆయన రాజమహేంద్రవరంలో పర్యటించి పుష్కరాల ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ, 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరిగే గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో సన్నద్దమవుతోందన్నారు. అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, పుష్కరాలు జరిగే 6 జిల్లాల్లో ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలియజేశారు. అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు ద్వారా గోదావరి పరీవాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
2: టూరిజం శాఖ తీసుకుంటే అఖండ గోదావరి ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయడం, అదే విధంగా ఇరిగేషన్ వారు, అదే విధంగా ఎండోమెంట్స్ వారు, మున్సిపల్ శాఖ వారు, పంచాయతీరాజ్ వారు అందరం కలిసి ఇంటిగ్రేషన్ తోటి ఎక్కడెక్కడ ఏ లోపాలు ఉన్నాయి వాటిని ఏ రకంగా అధిగమించాలి, అటు ట్రాఫిక్ గానీ ఇటు వచ్చేటువంటి భక్తులకి సౌకర్యాలు కల్పించడం గానీ భద్రతా ప్రమాణాలతో కూడినటువంటి పుష్కరాలని నిర్వహించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం దీక్షా కంకణబద్ధమై ఉందనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తున్నారు.
0: వియత్నాంలో భారతీయులు ప్రయాణం చేస్తున్న స్పీడ్ బోట్ పూక్వాక్ ద్వీప్ సమీపంలో బోల్తా పడింది. ఈ ఘటనలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఓ మొబైల్ కంపెనీ భారత్ నుంచి డిస్ట్రిబ్యూటర్ల కుటుంబాలను వియత్నాం పర్యటనకు తీసుకెళ్లింది. మొత్తం 250 మంది ఈ యాత్రకు వెళ్లారు. ప్రమాదంపై వియత్నాంలోని భారత ఎంబసీ స్పందిస్తూ సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు తెలియజేసింది. బాధితుల కోసం కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రులు కొలుసు పార్థసారథి, అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సమావేశమయ్యారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు జరిగిన సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు, సంక్షేమం, సేవా సంబంధిత అంశాలు, పెండింగ్లో ఉన్న డిమాండ్లపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులు చర్చించారు. ఉద్యోగుల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మంత్రులు స్పష్టం చేశారు. వారి న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. టీబీ రహిత భారతదేశం లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి గుమ్మడి సంధ్యారాయణ కోరారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ఏరియా ఆసుపత్రిలో ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా హ్యాండ్ హెల్డ్ ఎక్స్రే మిషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ ఎక్స్రే మిషన్ ద్వారా సాలూరు ఏరియా ఆసుపత్రి టీబీ యూనిట్ పరిధిలోని 28 హైరిస్క్ గ్రామాల్లో ప్రత్యేక టీబీ స్క్రీనింగ్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. గిరిజన గ్రామాల్లోనే ఛాతీ ఎక్స్రేలు, కఫ పరీక్షలు నిర్వహించి టీబీని ప్రారంభ దశలోనే గుర్తించి బాధితులకు సకాలంలో చికిత్స అందించనున్నట్లు మంత్రి వెల్లడించారు. మారుతోన్న సాంకేతికతకు అనుగుణంగా ఉపాధి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ విద్యార్థులకు సూచించారు. జేఎన్టీయు గురజాడ విజయనగరం జీవీ తొలి స్నాతకోత్సవం ఈరోజు విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్ హాల్లో జరిగింది. 2023-24-25 విద్యా సంవత్సరాలకు చెందిన ఉత్తీర్ణులైన విద్యార్థులకు పట్టాలు, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు పతకాలు, ఎండోమెంట్ అవార్డులు గవర్నర్ ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కృత్రిమ మేధ, డేటా సైన్స్, రోబోటిక్స్ వంటి సాంకేతికతలను సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించాలన్నారు. యువత పరిశోధనలు, ఆవిష్కరణలు అంకుర సంస్థల వైపు అడుగులు వేయాలని గవర్నర్ సూచిస్తూ,
1: As graduates of the inaugural batch of this university, end of a significant chapter of your academic career and the beginning of a new journey, dear students, I urge you to become entrepreneurs and generate jobs. Every one of you is capable of becoming part of the startup ecosystem and help build stronger economy for state and the nation.
0: ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ ఆచార్య వివి సుబ్బారావు, వివిధ యూనివర్సిటీల వీసీలు, రిజిస్ట్రార్లు, విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. ఆరోగ్యకరమైన, సంతోషకరమైన కుటుంబాలే సమాజానికి శ్రేయస్కరమని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, దేశ ప్రగతికి, కుటుంబాల ఆర్థిక సుస్థిరతకు ఆరోగ్యవంతమైన జనాభా ఎంతో కీలకమన్నారు. తల్లి బిడ్డ ఇద్దరి ఆరోగ్యం బాగుండాలంటే కాన్పుకు కాన్పుకు మధ్య కొంత ఎడం పాటించడం ఎంతో అవసరమన్నారు. పిల్లల మధ్య ఎడం పాటిద్దాం, ఆరోగ్యకరమైన సంతోషకరమైన కుటుంబాన్ని నిర్మిద్దాం అనే నినాదంతో ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్కు ముంబైలో నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతమైంది. డాక్టర్ దిన్షా పార్థివాలా నేతృత్వంలోని వైద్యుల బృందం పవన్ కళ్యాణ్ కుడి భుజానికి శస్త్రచికిత్స నిర్వహించారు. రొటేటర్ కఫ్ ఇంజరీతో పాటు భుజానికి అవల్షన్ ఫ్రాక్చర్ ఉండడంతో శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకొని ప్రజలకు మరింతగా సేవలందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తాంధ్రలో రేపు ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా జల్లులు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. అలాగే బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందన్నారు. విద్యతో పాటు క్రీడలకు కూడా ప్రభుత్వం సమప్రాధాన్యం ఇస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా జరుగుమిల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో క్రీడా పోటీలను ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రతి పాఠశాలలో క్రీడా మైదానాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని, నరేగా నిధులతో మైదానాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. గురుకుల పాఠశాలల్లో ఇండోర్ స్టేడియాల నిర్మాణానికి కృషి చేస్తున్నామని మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అత్యాధునిక యుద్ధనౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరిని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖపట్నంలో ఈరోజు జాతికి అంకితం చేశారు. జనాభా వృద్ధితోనే ఆర్థికాభివృద్ధి సాధ్యపడుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గోదావరి పుష్కరాలను దేశంలోనే ఆదర్శవంతమైన ఆధ్యాత్మిక ఉత్సవంగా నిర్వహించనున్నట్లు మంత్రి పి నారాయణ తెలిపారు. వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు మృతి చెందారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు కొలుసు పార్థసారథి అనగానే సత్యప్రసాద్ స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధి ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. భారత్ న్యూజిలాండ్ దేశయోః ద్విపక్షీయ సంబంధాః సామరిక సహభాగితాస్తరే సమేధితాః. 30,000 యావత్ పారస్పరిక వ్యాపారం ద్విగుణీకృత్య 35,000 కోటి రూప్యకాణాం లక్ష్యం నిర్ధారితం. ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః కథనం. న్యూజిలాండ్ దేశె నివసత భారతీయ సముదాయేన ద్వయోః రాష్ట్రయోః వికాసయాత్రాయాం ఏకః మహత్వపూర్ణో భాగః ఊఢః. ఆక్లాండ్ నగరే విశాలం భారతీయ ప్రవాసీ సముదాయం చ సంబోధితవాన్ అసౌ.

0: చేసే దిశగా డాక్టర్ కేఎల్ రావు కృషి విజ్ఞాన కేంద్రం సేవలు ఈ అంశం గురించి డాక్టర్ ఎస్ కృష్ణంరాజు గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: మనతో ఈరోజు డాక్టర్ ఎస్ కృష్ణంరాజు గారు ఉన్నారు. వీరు డాక్టర్ కేఎల్ రావు కృషి విజ్ఞాన కేంద్రం గరికపాడులో ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా ఉన్నారు. నమస్కారం అండి డాక్టర్ కృష్ణంరాజు గారు.
2: నమస్కారం అండి.
1: సార్, అయితే ముందుగా మనం ఈ డాక్టర్ కేఎల్ రావు కృషి విజ్ఞాన కేంద్రం ఎస్టాబ్లిష్మెంట్ గురించి మాట్లాడితే ఇక్కడ ఏ విభాగాలు ఉన్నాయి, ఏ యాక్టివిటీస్ జరుగుతున్నాయంటే అందులో మీ పాత్ర ఎటువంటిది?
2: ఇప్పుడు ఇక్కడ అనేక రకాలైనటువంటి శిక్షణ కార్యక్రమాలతో పాటు ప్రదర్శన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఇక్కడ అందరూ ఒక సమిష్టి అయినటువంటి సమగ్రమైనటువంటి సలహా అందేటువంటి సెంటర్లు ఏవైనా ఉన్నాయంటే ఈ కృషి విజ్ఞాన కేంద్రాలే అని చెప్పాలి. ఇందులో ఏంటంటే పశు పోషణ, పశు సంపదకు సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు, గృహ విజ్ఞాన సంబంధించిన శాస్త్రవేత్తలు, పంటల యాజమాన్యం సంబంధించినటువంటి శాస్త్రవేత్త, సస్యరక్షణకు చెందిన శాస్త్రవేత్త, ఉద్యానవన పంటలకు శాస్త్రవేత్త, అదేవిధంగా వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు రైతులకి అందించడంలో, అంటే ముందుగా ఈ విధమైనటువంటి వర్షం రావచ్చు, మీరు జాగ్రత్త పడండి. గతంలో మొక్కజొన్న రైతులు ఈ వర్షం సూచన మనం ఇవ్వడం ద్వారా మొక్కజొన్న రైతులు వాళ్ళ యొక్క ఉత్పత్తిని సకాలంలో జాగ్రత్త పరుచుకొని పూర్తిగా తుఫాను వర్షాన్ని నుంచి రక్షించుకొని మంచి ఫలితాన్ని పొందినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. మన ప్రతి వారము కూడా మన దగ్గర నుంచి ఈ బులెటిన్ రూపంలో ప్రతి పంటల వారీగా సలహాలు వాతావరణ విభాగం నుంచి కూడా పంపించడం జరుగుతుంది. అందునిమిత్తం కూడా మన దగ్గర శాస్త్రవేత్తలు ఉన్నారు. రైతుకు పూర్తి స్థాయిలో మనం శిక్షణనివ్వడం కానీ, సమాచారాన్ని అందించడం కానీ, లేకపోతే అక్కడ ప్రదర్శన చేసి చూపించడం కానీ, రైతుని మెప్పించడంలో మన దగ్గర ఉన్నటువంటి పూర్తి సాంకేతిక పరిజ్ఞానంతో పాటు తగిన శాస్త్రవేత్తలు, మంచి అనుభవం ఉన్న యువ శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు.
1: ఈ కృషి విజ్ఞాన కేంద్రం రైతు సేవలో ఎటువంటి కార్యక్రమాలు చేస్తుంది, రైతులకి ఏ విధంగా చేదోడువాదోడుగా ఉంది, ఔత్సాహిక రైతులకి లేదా ప్రోగ్రెసివ్ ఫార్మర్స్కి ఏవైనా శిక్షణ కార్యక్రమాలు జరుగుతుంటే వాటి గురించి?
2: ఈ ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయము, డాక్టర్ కేఎల్ రావు కృషి విజ్ఞాన కేంద్రము, గరికపాడు, ఈ కేంద్రము రైతు సేవలో ముందుందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదండి. ఈ కేంద్రం నుండి రైతులకి అనేక విధాలుగా సలహాల రూపంలో కానీ, సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడంలో కానీ, లేదంటే ఇక్కడ ఉత్పత్తి చేసినటువంటి మెటీరియల్ కానీ, అంటే వస్తువులు కానీ, లేదా యంత్రాలు కానీ, లేదా విత్తనం కానీ, అనేక విధాలుగా రైతుకి ఉపయోగపడుతూ వస్తూ ఉంది. ఈ క్రమంలో రైతుకి ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించడానికి ఇంకా ఇక్కడ చాలా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. వీటిలో ముఖ్యంగా ప్రథమ శ్రేణి ప్రదర్శనలు, క్షేత్రస్థాయిలో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకి అందించడంలో ప్రథమ శ్రేణి ప్రదర్శన క్షేత్రాలను నిర్వహించడం అనేది ఒక కృషి విజ్ఞాన కేంద్రం యొక్క విధి. ఇందులో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని కొద్దిమంది రైతుల క్షేత్రాల్లో పరిశీలించి రైతులని ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానం చేరవేయడం అనేది, అదేవిధంగా ఇదే పరిజ్ఞాన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతుల పొలాల్లో పరిశీలించి, అంటే ఒక పరిశోధనలాగా చేసి కూడా రైతుకి ఆ యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం జరుగుతూ ఉంటుంది. ఇవి కాకుండా వివిధ శిక్షణ కార్యక్రమాలు, అంటే ఆయా పంటలలో ఆ అవసరాన్ని మేరకు, ఆ సందర్భాన్ని బట్టి ఈ చీడపీడల నివారణ కొరకు శిక్షణ కార్యక్రమాలు, అదేవిధంగా పంటల యాజమాన్యంలో శిక్షణ కార్యక్రమాలు, అదేవిధంగా మార్కెట్ గురించి, మార్కెట్లో ఒడిదుడుకుల్ని ఎట్లా ఎదుర్కోవాలి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలనే దాని మీద, అలాగే నాణ్యతాపరమైనటువంటి ఉత్పత్తిని పొందడం కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే వాళ్ళు పండించిన ఉత్పత్తిని ఉప ఉత్పత్తులు తయారు చేసుకుని మెరుగైన ఆదాయాన్ని పొందడానికి ఎటువంటి చేయాలి, ఇవన్నీ కూడా మన శాస్త్రవేత్తల ద్వారా రైతులకి అందజేయడం జరుగుతూ ఉంటుంది. ఇవి కాకుండా శిక్షణాలే కాకుండా మనము యాంత్రీకరణలో కూడా రైతులకి ఈ కలుపు నివారణ గురించి కానీ, విత్తనం వేయడం గురించి కానీ, లేదంటే అంతర కృషికి కానీ అవసరమైనటువంటి యాంత్రీకరణ ఏ విధంగా ఉపయోగపడుతుంది రైతులకి, మనము మన దగ్గర ఉన్నటువంటి యంత్రాలని రైతులకు అందించి ఆ యొక్క దాన్ని ప్రదర్శన చేసి రైతులకి దాని యొక్క పనితనం తెలియజేసే విధంగా కూడా మన దగ్గర చేస్తూ ఉంటాము. అలాగే విత్తనం అందించడం, ఇది చాలా ప్రధానమైనటువంటి విషయము. మన ప్రాంతంలో ఈ ఎన్టీఆర్ జిల్లాలో BPT 5204 అనేటువంటి సాంబ మషూర్ అనేది ప్రధానమైన రకం. ఇది దాదాపు 50,000 హెక్టార్ల వరి పండుతుంటే 35,000 హెక్టార్ల వరకు కూడా ఈ BPT 5204 అనేది పండించడం జరుగుతుంది. ఈ విత్తనాన్ని మనము ఫౌండేషన్ విత్తనాన్ని పండించి మన దగ్గర పండించి రైతులకు అందించడం జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం కూడా ఈ సార్వకాలానికి కూడా ఒక 16 ఎకరాల వరకు కూడా మనం విత్తనం అభివృద్ధి చేసి రైతులకి అందించడం జరుగుతుంది. ఇదే కాకుండా కంది, అపరాలు ఇటువంటి వాటివి కూడా విత్తనం అభివృద్ధి చేసి రైతులకు అందించడం జరుగుతూ ఉంది. ఇవి కాకుండా మనము ఈ ఉద్యానవన పంటల విషయంలోకి వచ్చేసరికి నాణ్యమైనటువంటి మొక్కలు, అలాగే అందం కోసం ఆహ్లాదం కోసం పెంచే మొక్కలు, అలాగే మిరప నారు, వంగ నారు, టమాటో నారు ఇటువంటివి కూడా పెంచి మనము కనీసపు ధర ఎక్కువ లాభం ఆశించకుండా రైతులకు అందించడం కూడా జరుగుతూ ఉంది. ఇవి ఉద్యాన పంటల్లో జరుగుతుంది. అలాగే విత్తనం కొన్ని రకాలైనటువంటి ఉద్యానవన పంటలు లేదా కూరగాయ మొక్కలు కూడా మనము రైతులకి కొన్ని కొన్ని ప్రదేశాల్లో ఇచ్చి ప్రథమ శ్రేణి పరీక్షల కోసం అని ఇచ్చేసి అక్కడ ఇప్పుడు ఉదాహరణకు అర్క అనేటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ వాళ్ళు అభివృద్ధి చేసినటువంటి అర్క అభయ, అర్క అనామిక, ఇలాగా టొమాటోలను, బెండలోను ఇటువంటి రకాలు ఉన్నాయి. వాటిని విత్తనం రైతులకి ఇచ్చి ఆ యొక్క రకం యొక్క పనితనం ఎలా ఉంది, బాగా దిగుబడి వస్తుందా లేదా, ఇట్లాంటివి కూడా మనం రైతుల దగ్గర చేస్తూ ఉంటాము.
1: అయితే సార్, ఈ కేవీకేల్ అనేటివి ప్రధానంగా ప్రాంతీయంగా ఏర్పాటు చేయబడినటువంటి కదా, ముఖ్యంగా ఈ ప్రాంతంలో గరికపాడు చుట్టుపక్కల ప్రాంతంలో రైతులు ఎటువంటి సమస్యలతో మీ దగ్గరకు వస్తూ ఉంటారు, మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటి? అంటే మనకు భారత ప్రభుత్వం రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా వివిధ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు కదా, ఈ నేపథ్యంలో మీరు గమనించిన సమస్యలు ఎటువంటివి, రైతులు మీ దగ్గరికి సార్ మాకు ఈ సమస్య ఉందని మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏమున్నాయి, మీరు వాటిని ఏ విధంగా సాల్వ్ చేసే విధంగా చూస్తున్నారు?
2: ఈ జిల్లాలో వచ్చేసి ప్రధానమైన పంటలు వచ్చేసి వరి, ఆ తర్వాత ప్రత్తి, తర్వాత మిరప, ఈ మధ్య కాలంలో ఎక్కువ విస్తీర్ణంలో మొక్కజొన్న ఇటువంటి పంటలు. ఇకపోతే వీటి తర్వాత వచ్చేసి కొద్ది మేరకు అపరాలు ఇటువంటి పంటలు ప్రధానంగా ఉన్నాయి. ఇవి కాకుండా కూరగాయలు, ఉద్యాన పంటలు కూడా మన జిల్లాలో ఉన్నాయి. అయితే వరి విషయానికి వచ్చేసరికల్లా రైతులు ప్రధానంగా ఎదుర్కొనే సమస్య కలుపు, తర్వాత కూలీల సమస్య, అంటే ఖర్చు ఎక్కువగా అధికంగా అవుతుంది, ఉత్పత్తులకి తరైనటువంటి ధర లేదు అనేటువంటి సమస్య ఎదుర్కొంటూ ఉంటారు. అయితే మనము నేరుగా విత్తే పద్ధతి అనే దాన్ని కూడా రైతులకు సూచించడం జరిగింది ఖర్చు తగ్గించుకోవడం కోసము. ఇది అంటే పొడి విత్తనాన్నే చల్లడం ఒక పద్ధతి, అలాగే తడి విత్తనాన్ని అంటే మొలకెత్తించి చల్లడం ఒక పద్ధతి, మొలకెత్తించిన విత్తనాన్ని డ్రమ్ సీడర్ ద్వారా చేయడం అనేది. ఈ క్రమంలో మన కృషి విజ్ఞాన కేంద్రము ఈ డ్రమ్ సీడర్స్ ని రైతు క్షేత్రాల్లోనే పెట్టి రైతులకి దాన్ని ప్రదర్శన చేసి రైతులకి ఈ యంత్రాలని కొద్దిమందికి ఉచితంగా కూడా మనకున్నటువంటి పరిధిలో ఉచితంగా ఇచ్చి కూడా ప్రదర్శన చేయడం జరిగిందండి. అయితే ఇక తర్వాత సమస్య ఈ వరి విషయానికి వచ్చేస్తే కలుపు సమస్య. ఈ కలుపు సమస్య కూడా కోనో వీడర్ అని అలాగే యంత్రం ద్వారా అంటే ఫ్యూయల్ ద్వారా నడిచేటువంటి కలుపు యంత్రాలని ఇటువంటి వాటిని కూడా ప్రదర్శన చేయడం జరిగింది. ఇక రైతులకు కూడా ఏంటంటే సమయానుకూలంగా విత్తిన వెంటనే ఆ తర్వాత విత్తిన 15 రోజుల తర్వాత వేసేటువంటి కలుపు మందులను మనం సలహాలు ఇచ్చి కూడా ఈ సమస్యలు ఎదుర్కొనేలాగా చేస్తూ ఉంటాము. అయితే వరిలో ఇంకొక సమస్య ఏంటంటే చివరి దశకు వచ్చేసరికల్లా నీటి ఎద్దడి రావడం ఇటువంటివి కూడా ఉంటాయి. అందుకు కూడా మనము సకాలంలో విత్తుకునే విధంగా చేయడము, నేరుగా విత్తుకోవడం వల్ల కూడా ఒక 1-2 రోజులు ముందుగా రావడము, ఇట్లా రైతులకి ఉపయోగం జరుగుతుంది. ఇకపోతే ప్రతి విషయానికి వచ్చేసరికల్లా తొలి దశలో రసం పీల్చే పురుగులు ఎక్కువగా వస్తున్నాయని చెప్తూ ఉంటారు రైతు సోదరులు. దానికి మన శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు క్షేత్ర సందర్శన చేసి సలహాలు ఇవ్వడము, వాళ్లు ఫోన్ చేసినప్పుడు సలహాలు ఇవ్వడము, అలాగే మనకి ప్రెస్ మీడియా ద్వారా కూడా అంటే పేపర్ ద్వారా కూడా మనము సమయానుకూలంగా ఆయా పురుగులు తెగుళ్లను గురించి మనం సందేశాలని రైతులకి చేరవేస్తూ ఉంటాము. ఇకపోతే చివరి దశలో అంటే నవంబర్కి వచ్చేసరికల్లా ప్రతి రైతులు ఎక్కువగా గులాబీ రంగు పురుగు సమస్య ఎక్కువగా వస్తుంది. మూడవసారి మనం ప్రతి తీసే టైంలో ఈ పురుగు ఎక్కువ ఉధృతి ఎక్కువగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. దానికి కూడా ముందుగానే రైతుల్ని సమాయత్తం చేసి దానికి ఫెరమోన్ ట్రాప్స్ పెట్టుకోండి అని చెప్పి, తర్వాత సమయానుకూలంగా పిచికారి మందులు చేసేటువంటి వాటన్నిటికీ కూడా సలహాలు ఇవ్వడము, అలాగే వారికి అంతర కృషి లేదా అంతర పంటలు ఏ విధంగా వేసుకుని దీన్ని తగ్గించుకోవచ్చు, లేదంటే విత్తే సమయాన్ని మార్చుకుని ఏ విధంగా దీని ఉధృతిని తగ్గించుకోవచ్చు అనే వాటి మీద కూడా సలహాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే మిరప ఒకటి ఉంది ప్రధానమైనటువంటిది. ఇది దాదాపు 20-22,000 హెక్టార్లలో మన జిల్లాలో ఉంది. అయితే ఈ మిరపలో కూడా ఈ నల్ల తామర పురుగు సమస్య అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువ అయ్యి రైతులు బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానికి కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం నల్ల తామర పురుగు ఉధృతి తగ్గింది. దానికి కూడా మంచి మందులు అంటే నివారణ చేయదగిన మందులు ఉన్నాయి, వాటిని కూడా సిఫార్సు చేసి రైతులు సకాలంలో చేస్తూ ఉన్నారు. ఇది ప్రధానమైనటువంటి సమస్యలు, వాటికి మనం ఇస్తున్నటువంటి సలహాలు.
1: మీరు శిక్షణలు కూడా ఇస్తూ ఉన్నారని చెప్పారు కదా, అయితే ఎటువంటి ఏ అంశాల్లో ఇక్కడ

0: లో అంటే మనము ఈ కోళ్ల పెంపకంలో ఏ జాతులు ఏ విధంగా మనం పెంచుకోవచ్చు, వాటిని ఎట్లా యాజమాన్యం చేసుకోవాలి, వాటిలో వచ్చే సమస్యలేంటి, వాటికి ఎలాగ మనం దాణా ఎలా అందించాలి, ఎటువంటి ప్రదేశాల్లో మనం ఉంచాలి, ఏ విధంగా పెంచాలి అనేటువంటి వాటి మీద కూడా మంచి శిక్షణ ఇస్తున్నాము. యువత బాగా ముందుకొస్తున్నారు. అదేవిధంగా ఈ స్త్రీలు ముఖ్యంగా ఈ ఫ్యాబ్రిక్ అంటే అద్దకం, నేతగుడ్డ మీద అద్దకం, అలాగే ఆ నేత నేసిన దాని మీద అద్దకాలు, ప్రింట్ రకరకాల ప్రింట్లు వేసి చీరలు, తర్వాత పైజమాలు, ఈ విధంగా కర్చీఫ్లు, దుప్పట్లు ఇటువంటివి వేయటానికి, అలాగే ఇప్పుడు కొద్దిపాటి చదువుకున్న వాళ్ళు, 10వ తరగతి ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి యువతలు కూడా ఇటువంటి వాటి మీద శిక్షణ పొందుతున్నారు. ఇకపోతే ఉపోత్పత్తులు అంటే చిరుధాన్యాలు కానీ లేదంటే వేరుశెనగ కానీ ఇటువంటి వాటి మీద ఉపోత్పత్తులు, వాల్యూ అడిషన్ అంటాము, ఉపోత్పత్తులు నేర్చుకోవడానికి కూడా బాగా చూపిస్తున్నారు. అంటే గృహ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి వాటి మీద బాగా స్త్రీలకి అవగాహన పెరిగి ఈ కుట్టు మిషన్ నేర్చుకోవడము, అలాగే ప్రకృతికి ఉపయోగపడే విధంగా కాటన్తో సంచులు కుట్టడము, అలాగే వివిధ రకాలైనటువంటి ఆకర్షణీయమైనటువంటి వస్తువుల్ని, బ్యాగుల్ని కుట్టడము, ఇటువంటి వాటి వస్తువు కూడా ఉంది. అందులో కూడా మన దగ్గర శిక్షణ పొందుతున్నారు స్త్రీలు వచ్చేసేసరికల్లా. ఇకపోతే రైతులు వచ్చేసరికల్లా సమయాన్ని బట్టి సస్యరక్షణ చర్యల మీద, అలాగే సేంద్రియ వ్యవసాయం మీద శిక్షణ ఇవ్వడం జరుగుతుంది, యాంత్రీకరణ మీద కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది, అలాగే వెర్మీ కంపోస్ట్ తయారీలోనూ కూడా శిక్షణలు ఇస్తున్నాము. అనేక రకాలుగా మన దగ్గర నుంచి శిక్షణ పొందుతున్నారు రైతు సోదరులు.
1: ధన్యవాదాలండి డాక్టర్ కృష్ణరాజు గారు. డాక్టర్ కేఎల్ రావు కృషి విజ్ఞాన కేంద్రం ఒక పూర్తి స్థాయిలో రైతుకి ఒక విత్తే దగ్గర నుంచి వాళ్ళ పంట అమ్ముకునేంత వరకు ప్రతి అడుగులో మీ యొక్క సహకారం అందిస్తూ, అలాగే వివిధ అంశాల్లో యువకులకి, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కానీ, రైతులకు కానీ తగినటువంటి సలహాలు సూచనలు అందిస్తూ వారికి చెదుడవాదుడుగా ఉన్నారు. అలాగే మన భారత ప్రభుత్వం యొక్క ముఖ్యమైనటువంటి రైతుల యొక్క ఇన్కమ్ని డబుల్ చేసే యొక్క ఈ ప్రయాణంలో డాక్టర్ కేఎల్ రావు కృషి విజ్ఞాన కేంద్రంలో మీరు అందిస్తున్నటువంటి సలహాలు సూచనలు ఎంతో ఉపయోగపడతాయని, రైతులు ఉపయోగించుకుని వారి యొక్క పంట దిగుబడులు పెంచుకుంటారని ఆశిద్దామని మరొకసారి ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలండి.
2: మీరు ఇంతవరకు రైతుల ఆదాయం రెట్టింపు చేసే దిశగా డాక్టర్ కేఎల్ రావు కృషి విజ్ఞాన కేంద్రం సేవలు ఈ అంశం గురించి డాక్టర్ ఎస్ కృష్ణంరాజు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు జానపద గీతం వింటారు.

శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వ్యవసాయ సూచనలు.
1: పండ్లు కూరగాయ పంటల్లో వైరస్ తెగుళ్ల యాజమాన్యాన్ని గురించి తెలుసుకుందాం. ఇటీవల బొప్పాయి, ఖర్బూజా, దోస ఇటువంటి పండ్ల రకాలకు, అలాగే టమాటో, మిరప, బెండ చిక్కుళ్ళు, తీగజాతి కూరగాయల్లో అనేక రకాలైన వైరస్లు వివిధ పేర్లతో పంట మొక్కల్ని ఆశించి తీవ్రమైన నష్టాన్ని కలగజేస్తున్నాయి. ఈ వైరస్ తెగుళ్ల వల్ల పంటల్లో 25 నుండి 75% వరకు పంట దిగుబడులు కోల్పోతున్నారు. వైరస్ తెగులు ఆశించిన పంటను కాపాడుకునేందుకు రైతులు విపరీతంగా పురుగు మందులు, తెగుళ్ల మందులు పిచికారీ చేసినా కూడా లాభం కనిపించట్లేదు. వాస్తవానికి వైరస్ తెగులను పూర్తిగా నిర్మూలించడం లేదా నివారించడానికి ఇప్పటి వరకు మందులు ఎక్కడా లేవు. ఈ వైరస్ తెగులు పంటకి సోకకుండా నియంత్రించటం లేదా నిరోధించటం మాత్రమే మనం చేయగలం. పంటకు ఈ తెగులు సోకిన తర్వాత పూర్తిగా నివారించలేం లేదా నిర్మూలించలేం. ఈ క్రమంలో వైరస్ తెగుళ్లు రైతు సాగు చేసిన పంటలకి సోకకుండా నియంత్రించాలంటే మొదట ఈ వైరస్ గురించిన అవగాహన అనేది ఉండాలి. వైరస్ అనేది అతి సూక్ష్మమైన ప్రోటీన్ కవచం కలిగిన ఏకకణ జీవులు. వీటిని మన కంటితో కానీ సాధారణ మైక్రోస్కోప్తో కానీ చూడలేము. కేవలం ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే వీటిని చూడగలం. ఇవి స్వతహాగా వృద్ధి చెందవు. వైరస్ కణాలు విభజనకు, వృద్ధి చెందడానికి మొక్కల జీవ

కణాలు తప్పనిసరిగా అవసరం. మొక్కల్లో ఈ వైరస్ కణాలు వృద్ధి చెందుతూ మొక్కల జీవకణాలపై దాడి చేసి వ్యాధులు లేదా తెగుళ్లు కలగజేస్తాయి. ఈ వైరస్లు ఒక మొక్క నుంచి మరో మొక్కకు స్వతహాగా వ్యాప్తి చెందవు. వైరస్లు వ్యాధి సోకిన మొక్కల నుండి ఆరోగ్యమైన మొక్కలకు ఆకులపైన, రెమ్మలపైన ఏర్పడిన గాయాల ద్వారా, వ్యవసాయ పనిముట్ల ద్వారా, పొలంలో తిరిగేటప్పుడు రైతులు కాళ్లు చేతుల రాపిడి ద్వారా, రసం పీల్చే పురుగులైన తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక పురుగులు, తామర పురుగులు, నులి పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతాయి. వైరస్ కలిగిన మొక్కలతో ఆరోగ్యమైన మొక్క రాపిడి జరిగినప్పుడు కూడా వైరస్ వ్యాపిస్తుంది. ఈ వైరస్లు మొక్క చనిపోయే వరకు మొక్క జీవకణాల్లోనే ఉండి మొక్కలకి హాని చేస్తాయి. వైరస్ సోకిన మొక్కలపై రసం పీల్చే పురుగులు ఆశించి వాటి ఆకుల్లో రసం పీలిస్తే వైరస్ కణాలు రసం ద్వారా పురుగుల శరీరంలోకి ప్రవేశిస్తాయి. తిరిగి ఈ పురుగులు ఆరోగ్యంగా ఉన్న మొక్కల నుండి రసాన్ని పీల్చినప్పుడు పురుగుల నోటి భాగాల ద్వారా ఈ వైరస్లు ఆరోగ్యవంతమైన మొక్కలకు వ్యాపిస్తాయి. అలాగే రైతులు వైరస్ తెగులు సోకిన మొక్కల్ని రాపిడి ద్వారా తాకి తిరిగి ఆరోగ్యమైన మొక్కల్ని తాకినప్పుడు కూడా రాపిడి ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుంది. పంట లేనప్పుడు వైరస్లు పొలం లోపల లేదా పొలం గట్టు మీద పెరుగుతున్న కలుపు మొక్కల్లో వృద్ధి చెందుతాయి. వైరస్ కణాలు ఎండిపోయిన మొక్కల కణజాలంలో జీవించలేవు, అంతరిస్తాయి. పొలంలో తిరిగి వైరస్లకు అనువైన పంటలు సాగు చేసినప్పుడు కలుపు మొక్కల్లోని వైరస్లు తిరిగి పంట మొక్కలకి వ్యాప్తి చెంది పంటలకి నష్టాన్ని కలిగిస్తాయి. మొక్కల్లో వైరస్ తెగుళ్ల లక్షణాలు ప్రస్ఫుటంగా, వైవిధ్యంగా, సులభంగా గుర్తుపట్టే విధంగా ఉంటాయి. వైరస్ ఆశించిన మొక్కల్లో లేత ఆకులు చిన్నవిగా పసుపు రంగుగా మారి పాలిపోయి కనిపిస్తాయి. కొన్ని మొక్కల్లో ఆకుల మీద అక్కడక్కడ పసుపు రంగు మచ్చలు కనిపిస్తాయి. ఆకుల మీద పసుపు చారలు ఏర్పడి గిడసబారి ఉంటాయి. ఆకుల ఈనెల మధ్య భాగం మందంగా ఉండి పెళుసుగా ఉంటాయి. ఆకులు ఈనెలతో సహా పసుపు రంగులోకి మారి గిడసబారుతాయి. మొక్క చివరి ఆకులు ఎండి చనిపోయినట్లుగా కనిపిస్తాయి. ఆకులు ముడతలు పడి ముడుచుకొని బంతిలాగా మారుతాయి. వైరస్ ఆశించిన మొక్కల్లోని ఆకుల్లో ఆకుపచ్చని ప్రాంతాలు కృంగి కనిపిస్తాయి. ఆకులు గరుగ్గా మారి అంచుల వైపుకు ముడుచుకొని నిక్కబొడుచుకుని కనిపిస్తాయి. ఆకులు చిన్నగా ఉండి ఆకుపచ్చ రంగు కోల్పోవడం వల్ల మొక్కలో ఆహారోత్పత్తి తగ్గి మొక్కలు నీరసించిపోతాయి. వైరస్ ఆశించిన మొక్కల్లో లేత ఆకులు చిన్నగా మారి పైకి కిందకి ముడుచుకొని వికారంగా మారుతాయి. మొక్కల్లో పెరుగుదల లోపించి కణుపుల మధ్య దూరం తగ్గి గిడసబారి పూత రావడం, కాయ కట్టడం తగ్గుతుంది. గొడ్డు చెట్లుగా మారచ్చు. కాయలు సాధారణ ఆకారాన్ని కోల్పోయి సైజు తగ్గుతుంది. కాయల మీద గుండ్రని వలయాలు లేదా రింగులు ఏర్పడతాయి. బొప్పాయి రింగ్ స్పాట్ వైరస్ తెగులు ఆశించిన మొక్కల్లో కాయలపై మధ్యభాగం ఆకుపచ్చగా ఉండి రింగులు వందల సంఖ్యలో ఉంటాయి. వీటి వల్ల నాణ్యత లోపించి మార్కెట్కి పనికిరావు. రైతులు సాగు చేయదలిచిన పంటలో వైరస్ తెగుళ్లను తట్టుకునే రకాలను అందుబాటులో ఉన్న ఉద్యాన శాఖ అధికారుల ద్వారా లేదా ఉద్యాన పరిశోధనా సంస్థల్లో శాస్త్రవేత్తల ద్వారా తెలుసుకుని వాటిని సాగు చేసుకుంటే తొలిదశలోనే ఈ తెగుళ్లను కొంతవరకు తప్పించుకోవచ్చు. ఉదాహరణకు టమాటోలో అర్కా రక్షక్, అర్కా సామ్రాట్, అర్కా అనన్య రకాలు, బెండలో అర్కా అనామిక, అర్కా అభయ రకాలు, ఫ్రెంచ్ బీన్స్లో అర్కా అర్జున్ రకాలు వైరస్ తెగుళ్లని తట్టుకుంటాయి. తోటలని సాగు చేసేందుకు ఎంచుకునే పొలం చుట్టుపక్కల లేదా పరిసరాల్లో వైరస్ తెగులు సోకిన తోటలు లేదా మొక్కలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఆ తోటల్లోని వైరస్ ఆశించిన మొక్కల నుండి కొత్త తోటలకి వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. ఒకే పొలంలో ప్రతి సంవత్సరం ఎక్కువ కాలం ఒకే పంటని వేయడం వల్ల వైరస్ వృద్ధి ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల పంట నష్టం ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా పంట మార్పిడి పద్ధతిని పాటించాలి. పంటలు లేని సమయంలో వైరస్లు పొలాల గట్లపైన ఉన్న కలుపు మొక్కల్లో వృద్ధి చెందుతాయి. పొలంలో పళ్లు లేదా కూరగాయలు సాగు చేసే ముందు పొలం గట్లపైన, పొలం చుట్టుపక్కల కలుపు మొక్కలు లేకుండా శుభ్రంగా కలుపు నివారణ చర్యల్ని చేపట్టాలి. దీనివల్ల పంటకు ఇతర చీడపీడల సమస్య చాలా వరకు తగ్గుతుంది. సాగు చేయదలిచిన పొలానికి విరివిగా సేంద్రీయ ఎరువును, ఎకరానికి 200 కిలోల వేపపిండిని ట్రైకోడెర్మా విరిడి జీవ నియంత్రణ మందుతో కలిపి ఉపయోగించడం వల్ల పంటకు చీడల బెడద చాలా వరకు తగ్గుతుంది. పొలంలో నారు మొక్కలు నాటే ముందు ఎకరానికి

0: 10 కిలోల కార్బోఫ్యూరన్ 3G గుళికల పురుగు మందును బోదల్లో వేసుకోవడం వల్ల తొలిదశ నుంచే వైరస్ను వ్యాప్తి చేసే రసం పీల్చే పురుగుల తాకిడిని నివారించవచ్చు. మొక్కలు నాటే ముందు బోదలపై పరిచే మల్చింగ్ షీట్ సూర్యరశ్మికి మెరిసేదాన్ని ఎంచుకుంటే రసం పీల్చే పురుగుల బెడద చాలా వరకు తగ్గించవచ్చు. పళ్లు లేదా కూరగాయలు సాగు చేసే పొలం చుట్టూ గట్ల వెంబడి మొక్కలు నాటే 15 రోజుల ముందు అవిసె గింజలు 2 వరుసలు, మొక్కజొన్న 2 నుంచి 3 వరుసలు కంచి పంటగా సాగు చేసుకోవడం వల్ల రసం పీల్చే పురుగులు బయట నుండి తోటలోపలికి రాకుండా రక్షణ వలయంగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం చాలా మంది రైతులు నారు మొక్కల్ని ప్రైవేట్ నర్సరీల నుంచే తెచ్చుకుంటున్నారు. కాబట్టి నారు మొక్కలను రసం పీల్చే పురుగులు చొరబడని 40 సైజు కలిగిన మెష్ నెట్ హౌస్లో పెంచితే తెగుళ్లు లేని ఆరోగ్యమైన నారుని కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ విషయంలో రైతులు ఏమాత్రం రాజీ పడినా వైరస్ తెగుళ్ల బారి నుండి తప్పించుకోలేరు. సొంతంగా నారు పెంచుకునే రైతులు విధిగా విత్తనాలకు ఇమిడాక్లోప్రిడ్ ట్రైసోడియం ఆర్థోఫాస్ఫేట్తో విత్తన శుద్ది చేసుకోవాలి. దీనివల్ల రసం పీల్చే పురుగులను, విత్తనం ద్వారా వ్యాపించే వైరస్లను నివారించవచ్చు. నారు మొక్కల్ని పొలంలో నాటే 2 నుండి 3 రోజుల ముందు ఇమిడాక్లోప్రిడ్ లేదా అసిటమిప్రిడ్ మందు ద్రావణం నారు మొక్కల మీద పిచికారీ చేయడం వల్ల వైరస్ను వ్యాప్తి చేసే రసం పీల్చే పురుగులను నివారించవచ్చు. పొలంలో వైరస్ను వ్యాప్తి చేసే రసం పీల్చే పురుగుల ఉధృతిని తగ్గించేందుకు జిగురు పూసిన నీలం రంగు అట్టలు, పసుపు రంగు అట్టల్ని ఎకరానికి 25 చొప్పున ఉంచితే మంచి ఫలితాలు కనిపిస్తాయి. రైతులు తోటను ప్రతిరోజు నిశితంగా పరిశీలిస్తూ ఎక్కడైనా వైరస్ సోకిన మొక్కని గనుక గమనిస్తే వెంటనే అవి ఇతర మొక్కలకు తగిలి రాపిడి కాకుండా జాగ్రత్తగా వాటిని పెరికి కాల్చేయాలి. తోటలో వైరస్ లక్షణాలున్న మొక్కల్ని గమనించినా లేదా రసం పీల్చే పురుగుల ఉనికిని గమనించినా వెంటనే వాటి నివారణకు థయోమిథాక్సామ్ లీటర్ నీటికి 0.2 గ్రాములు లేదా ఎమిడాక్లోప్రిడ్ లీటర్ నీటికి 0.3 గ్రాములు లేదా అసిటమిప్రిడ్ లీటర్ నీటికి 0.3 గ్రాముల మందు ద్రావణాన్ని పిచికారీ చేయాలి. కాపుకొచ్చిన మొక్కల్లో వైరస్ వల్ల పచ్చదనం కోల్పోయి పాలిపోయిన ఆకుల్లో ఆహారోత్పత్తిని మెరుగుపరిచి మొక్కల్లో కాయల దిగుబడి నాణ్యత పెంచేందుకు లీటర్ నీటికి 10 గ్రాముల యూరియా, 3 గ్రాముల ఫార్ములా 4 సూక్ష్మ పోషక మిశ్రమాన్ని కలిపి అవసరాన్ని బట్టి 4 రోజుల వ్యవధిలో 2 నుండి 3 సార్లు పిచికారీ చేయాలి.
1: వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు. 7:15 పంట సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఖరీఫ్లో వేసుకోదగ్గ కొర రకాలు, యాజమాన్య పద్ధతులు, ఈ అంశం గురించి డాక్టర్ ఎం గంగాదేవి గారితో పరిచయ కార్యక్రమం, జానపద గీతం, ఇంకా కలుపు మందుల పిచికారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వింటారు ఈనాటి పంట సీమలు కార్యక్రమంలో. 7:45 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 8:40 దేశభక్తి గీతం వింటారు. 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:30 చిత్రజగత్ శీర్షికన పాత హిందీ చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇక రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. మీరింతవరకు ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.

0: మహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీతా పారాయణం 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు, 700 రోజులు. ప్రతిరోజు ఉదయం 7:15 ఉదయరేఖల కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ప్రతిరోజు భగవద్గీతలోని ఒక శ్లోకం, దాని భావం వింటారు.
1: శ్రీమద్ భగవద్గీత

0: ఎవరు అనన్యప్రేమికులైన నా భక్తులై పరమేశ్వరుడనగు నన్ను నిరంతరము స్మరించుచు నిష్కామభావముతో భజించుచుందురో, నిరంతరము చింతించుచుందురో, అట్టివారల యోగక్షేమములను నేనే స్వయముగా ప్రాప్తింపజేయుదును.
1: గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. గుర్తుంచుకోండి, వ్యాస మహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత పారాయణం ప్రతిరోజూ ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం. భగవద్గీత పారాయణం.
2: సమయం మించిపోతోంది, భరతమాత మేల్కొనమంటోంది, ఆటంకవాదుల ఆట కట్టించమంటోంది. ఇది దురాగతాల పైన చేసే సమిష్టి యుద్ధం. వివక్షలు మాని కావాలి మనమందరం సంసిద్ధం. గుర్తుంచుకోండి, అనుమానాస్పద వస్తువుల గురించి పోలీసులకు వెంటనే తెలియచేయండి. మీ వాహనాన్ని అపరిచేస్తులకి అమ్మకండి. అద్దెకుండిపోయే వారి విషయాలన్నీ ముందుగానే కనుక్కోండి. పుకార్లకు ఎలాంటి తావు ఇవ్వకండి.
3: గుర్తుంచుకోండి, మీ అప్రమత్తతలోనే ఉంది అందరి భద్రత.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యానికి న్యూజిలాండ్లోని ప్రవాస భారతీయులు ముఖ్య భూమిక పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వ్యక్తిత్వ వికాసంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని, యువత వాటితో అనుసంధానం కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. హైదరాబాద్ ఒక ప్రధాన హైస్పీడ్ రైల్ హబ్గా రూపొందించనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. స్పెయిన్లో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ పోటీలో భారత మహిళల జట్టు రజత పతకాన్ని సాధించింది. ఇక వార్తల వివరంగా. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యానికి న్యూజిలాండ్లోని ప్రవాస భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆక్లాండ్లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, శాశ్వత స్నేహం, ఉమ్మడి విలువలు, ఉజ్వల భవిష్యత్తు పట్ల నిబద్ధతపై భారత్ న్యూజిలాండ్ దేశ సంబంధాలు నిర్మించబడ్డాయని అన్నారు. ఆక్లాండ్ నుంచి వెల్లింగ్టన్ వరకు, క్రిస్టియన్ చర్చ్ నుంచి క్విన్స్టోన్ వరకు ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో ప్రవాస భారతీయులు ముఖ్య భూమిక పోషించారని మోదీ అన్నారు. భారత్ న్యూజిలాండ్ సంబంధాలకు బలమైన ద్వైపాక్షిక భాగస్వామ్యానికి ఇది నిదర్శనమని చెబుతూ ప్రధానమంత్రి, ఈ కార్యక్రమానికి హాజరైన న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లుక్సన్ ఆ దేశ ప్రభుత్వ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
2: హర్ యుగ్ మే హర్ దౌర్ మే భారత్ నే ఖుద్ కో ట్రాన్స్ఫార్మ్ కియా హై.

0: और इसका कारण है हमारी सीखने की ललक। भारत सबसे सीखता है। हमारे लिए सामने वाले देश की जनसंख्या नहीं, जन कल्याण की भावना मायने रखती है और इसलिए हमने न्यूजीलैंड से भी बहुत कुछ सीखा है। न्यूजीलैंड दुनिया का वो देश है जिसने सबसे पहले महिलाओं को वोटिंग का राइट दिया था।
1: కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల చారిత్రాత్మక పర్యటనను ముగించుకుని భారత్కు తిరిగి బయలుదేరారు. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఈ పర్యటన దోహదపడింది. ఈ పర్యటనలో ప్రధానమంత్రి మోదీ న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లుక్సన్తో చర్చలు జరిపారు. రక్షణ, పర్యాటకం, క్రీడలు, విపత్తు నిర్వహణ, పాడి పశుసంవర్ధక రంగాలతో సహా పలు రంగాల్లో ఇరు దేశాల నాయకులు 5 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా న్యూజిలాండ్ ప్రధానమంత్రి లుక్సన్ మాట్లాడుతూ, భారత్ ఒక నమ్మకమైన మిత్రదేశమని, న్యూజిలాండ్ ప్రగతికి భారతీయ సమాజం చేసిన కృషిని ప్రశంసించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని అభినందించారు. ప్రధానమంత్రి మోదీ, ప్రధానమంత్రి లుక్సన్ ఆతిథ్యానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ పర్యటన భారత్ న్యూజిలాండ్ సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయమని మోదీ చెప్పారు. వ్యక్తిత్వ వికాసంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని, యువత వాటితో అనుసంధానం కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఈరోజు జయప్రకాష్ నారాయణ్ పబ్లిక్ లైబ్రరీని ప్రారంభిస్తూ మంత్రి, లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ గొప్ప స్వాతంత్ర సమరయోధుడని, దేశానికి విశేష సేవలందించిన జాతీయ నాయకుడని అమిత్ షా కొనియాడారు. దేశ నిర్మాణంలో గ్రంథాలయాల పాత్రను ప్రస్తావిస్తూ, ఆధునిక విద్యతో పాటు దేశ సంస్కృతిని, విజ్ఞానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో గ్రంథాలయాలు శక్తివంతమైన వేదికగా పనిచేస్తాయని హోంమంత్రి అమిత్ షా అన్నారు. విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకు గ్రంథాలయాలను పాఠశాలలతో అనుసంధానించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేశారు.
2: కిశోరోనే ఔర్ యువాఓనే అప్నే రుచి కే విషయ ఛాన్ లేనే చాహియే ఔర్ సునే సునాయే జ్ఞాన్ కీ బగర్ హమారే రుచి కే విషయ మే జిన్హోనే పూరా జీవన్ ఖపా దియా హై, జిన్హోనే పూరా జీవన్ లగా దియా హై, ఐసే లోగోనే జో అప్నే అనుభవ్, అప్నే విచార్, అప్నా చింతన్ ఔర్ చింతన్ కీ వ్యవహారితా जो पुस्तकों में अंकित की है उसको पढ़ना चाहिए। ये बहुत बड़ा मौका है दिल्ली के युवाओं के लिए कि फ्री ऑफ कॉस्ट 32,000 पुस्तक और 1 करोड़ ई बुक का एक्सेस है।
1: హైదరాబాద్ ను ఒక ప్రధాన హైస్పీడ్ రైల్ హబ్ గా రూపొందించనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. హైదరాబాద్ ను పూణే, చెన్నై, బెంగళూరు నగరాలతో అనుసంధానించేలా బుల్లెట్ ట్రైన్ కారిడార్లను ప్రతిపాదించినట్లు తెలియజేశారు. హైదరాబాద్ లో ఈరోజు జరిగిన ఒక పరిశ్రమల సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఈ హైస్పీడ్ రైల్ నెట్వర్క్ వల్ల ప్రయాణ కాలం గణనీయంగా తగ్గడమే కాకుండా దక్షిణ భారతదేశంలోని ప్రధాన ఆర్థిక కేంద్రాల మధ్య అనుసంధానత మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, బుల్లెట్ రైల్ ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం 5 లక్షల కోట్లను కేటాయించిందని తెలిపారు. అలాగే తెలంగాణలోని సికింద్రాబాద్, నాంపల్లితో సహా 43 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్లు తెలియజేశారు.
3: The reforms has reached Hyderabad. Our city will soon be home to 3 out of 7 high speed rail elevated corridors. The connectivity to Hyderabad to Bangalore, Hyderabad to Pune, Hyderabad to Chennai further enhance the cities with the 5 lakh crores of this bullet trains connectivity expenditure.
1: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రీడ్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వేడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు సహజమని, అయితే రాజ్యాంగం ప్రజా సంక్షేమం పట్ల నిబద్ధత అత్యంత ముఖ్యమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. బీహార్లోని గయా జిల్లాలో బీహార్ శాసనసభ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన అవగాహన శిక్షణ కార్యక్రమం ప్రారంభోత్సవంలో ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. ప్రజాస్వామ్య విలువలు, పారదర్శకత, ప్రజల పట్ల జవాబుదారీతనానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. వియట్నాంలోని ఫ్యూ క్వాక్ దీవి సమీపంలో భారతీయ పర్యాటకులతో వెళ్తున్న ఒక స్పీడ్ బోర్డు ఈరోజు బోల్తాపడింది. ఈ ఘటనలో 15 మంది మరణించినట్లు సమాచారం. 32 మంది భారతీయ పర్యాటకులు, 4 సిబ్బందితో వెళ్తున్న ఈ పడవ హాన్ మే రూట్ నో ద్వీపానికి సుమారు 400 మీటర్ల దూరంలో బోల్తాపడింది. ఘటనా సమాచారాన్ని అందుకున్న అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు హనాయ్లోని భారత రాయబార కార్యాలయం తెలియజేసింది. వియట్నాంలోని ఫ్యూవాక్ ద్వీపం సమీపంలో భారత పర్యాటకులు ప్రయాణిస్తున్న పడవ ఘోర ప్రమాదానికి గురైన ఘటనపై ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం

0: చేశారు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు. ఈ ఘటనలో బాధిత కుటుంబాలకు ప్రధానమంత్రి సంతాపం తెలియజేశారు. సమ్మిళిత సుస్థిర అభివృద్దికి స్వచ్ఛంద కుటుంబ నియంత్రణ, ఆరోగ్యకరమైన కుటుంబాలే పునాది అనే సందేశాన్ని ప్రపంచ జనాభా దినోత్సవం తెలియజేస్తుందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. తల్లి బిడ్డల శ్రేయస్సు కోసం మాతృత్వానికి సరైన సమయం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది జనాభా దినోత్సవాన్ని నిర్వహించినట్లు సామాజిక మాధ్యమ వేదికగా మంత్రి తెలియజేశారు. పిల్లల మధ్య సరైన అంతరం ఉంటే కుటుంబాలు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటాయని, పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచాల్సిన అవసరాన్ని బలపరుస్తాయని నడ్డా పేర్కొన్నారు. మహారాష్టలోని నాగ్పూర్లో ఈరోజు జరిగిన మూడవ బ్రిక్స్ రవాణా మంత్రుల సమావేశానికి కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షత వహించారు. ఈ సమావేశానంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ, ప్రత్యామ్నాయ పర్యావరణహిత ఇంధనాలు, కాలుష్యరహిత సాంకేతికతలను అవలంబించడం ద్వారా రోడ్డు, రైళ్లు, విమానయానం, జలమార్గ రవాణాల్లో కార్బన్ ఉద్గారాలను తగ్గించే ప్రయత్నాలపై ప్రతినిధులు చర్చించారని గడ్కరీ తెలియజేశారు. పటిష్టమైన సముద్ర తీర రవాణా రంగంలో సహకారాన్ని బలోపేతం చేసే అంశాలపై బ్రిక్స్ సభ్య దేశాలు చర్చించాయని మంత్రి పేర్కొన్నారు. స్పెయిన్లోని మాడ్రిడ్లో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ పోటీల్లో జ్యోతి సురేఖ వెన్నం, పృతికా ప్రదీప్, చికిత తనపడతీలతో కూడిన భారత మహిళల జట్టు రజత పతకాన్ని సాధించింది. భారత్ కొలంబియా మధ్య జరిగిన ఫైనల్ పోటీలో కొలంబియా 228-232 తేడాతో భారత్పై విజయం సాధించింది. మరోవైపు ప్రతికా ప్రదీప్ మహిళల విభాగంలో సెమీఫైనల్కు చేరుకున్నారు. సెమీఫైనల్లో ఆమె మలేషియాకు చెందిన ఫాతి నూర్ఫ్ తేహాతో తలపడతారు. లోక్సభ, రాష్ట శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల పరిపాలన బలోపేతమవుతుందని, ఖర్చులు తగ్గుతాయని, దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని ఒకే దేశం ఒకే ఎన్నిక అంశంపై ఏర్పాటిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ చైర్మన్ ఎంపీ పీపీ చౌదరి అన్నారు. గోవాలో పీపీ చౌదరి విలేకరులతో మాట్లాడుతూ, అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 41 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, రాజ్యాంగ నిపుణులు, ప్రజలు, ఇతర సంబంధిత వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తుందని తెలియజేశారు. ఈ కమిటీ పర్యటిస్తున్న 9వ రాష్ట్రం గోవా అని చెప్పారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించిన ఉమ్మడి పౌరస్మృతి ముసాయిదా బిల్లును పరిశీలించేందుకు 9 మంది సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పటికే జారీ చేసింది. రిటైర్డ్ జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ ఈ కమిటీకి అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యానికి న్యూజిలాండ్లోని ప్రవాస భారతీయులు ముఖ్య భూమిక పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వ్యక్తిత్వ వికాసంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని, యువత వాటితో అనుసంధానం కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. హైదరాబాద్ను ఒక ప్రధాన హైస్పీడ్ రైల్ హబ్గా రూపొందించనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. స్పెయిన్లో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ పోటీలో భారత మహిళల జట్టు రజత పతకాన్ని సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఈనాటి పంటసీములు కార్యక్రమంలో ఖరీఫ్లో వేసుకోదగ్గ కొర్ర రకాలు, యాజమాన్య పద్ధతులు, ఈ అంశం గురించి డాక్టర్ ఎన్ గంగాదేవి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: నేటి మన వ్యవసాయ రంగంలో ఈ మధ్యకాలంలో గనక మనం చూసుకున్నట్లయితే చిరుధాన్యాల సాగు విస్తీర్ణం అనేది చాలా బాగా పెరిగిందనే చెప్పుకోవాలి. అంటే మారుతున్న జీవన శైలి నేపథ్యంలో అందరూ కూడా ఈ చిరుధాన్యాలను తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని చెప్పి

0: చెప్తూ ఉండడం. అలాగే దీనిలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి, వాటిని ఆహారంగా తీసుకుంటే అనేక రకాల ఆరోగ్య సమస్యల నుంచి బయటపడచ్చు అని చెప్పి చెప్తూ ఉండడం కారణం కావచ్చు. ఇదివరకటి రోజుల్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఈ చిరుధాన్యాల్ని పేదవాళ్ల ఆహారంగానే చెప్తూ ఉండేవాళ్ళు. కానీ ఈ మధ్యకాలంలో దీని సాగు పెరగడం, అలాగే దీని వాడకం కూడా ఎక్కువవడం వల్ల రైతులందరూ కూడా ఈ చిరుధాన్యాలని సాగు చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కొర్రల్ని తీసుకుంటే మంచిది, మనం వరి ధాన్యానికి బదులుగా ఈ కొర్రల్ని వాడుకుంటే మంచిది అని చెప్తూ ఉన్న నేపథ్యంలో కొర్ర రకాలని కూడా రైతు సోదరులందరూ ఎంచుకుని సాగు చేస్తూ ఉన్నారు. అసలు ఈ తొలకరలో మనం సాగు చేయాలనుకుంటే గనక మంచి కొర్ర రకాలు అసలు ఏమేమి ఉన్నాయి, కొర్రని సాగు చేసేటప్పుడు ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి, ఇవన్నీ కూడా మనం గంగాదేవి గారిని అడిగి తెలుసుకుందాము. వీరు గుంటూరు లాంలో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. నమస్కారం అండి గంగాదేవి గారు.
1: నమస్కారం మేడం.
0: ఇప్పుడు మనకి ఈ కొర్రల సాగు విస్తీర్ణం కూడా ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరుగుతూ ఉంది కదండి, అసలు ఈ కొర్రల విస్తీర్ణం ఎలా ఉంది, అసలు సాగు ఎలా ఉంది, పరిస్థితి ఎలా ఉంది అంటారు మన ఆంధ్రదేశంలో?
1: ఇప్పుడిప్పుడే రైతు సోదరులందరూ కూడా ఈ కొర్ర, అండు కొర్రలు, జొన్న, అంటే ఇంతకుముందు ఇది పేదల ఆహారంగానే చెప్పుకునేవాళ్ళు, చాలా అత్యల్ప వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో నిస్సారవంతమైన భూముల్లోనే గత 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి కూడా దీన్ని వేసేవారు. ఇప్పుడు మన ఈ వరి కన్నా కూడా ఈ కొర్ర సాగు మీదే మనకి ఎక్కువగా రైతులు
0: మొగ్గు చూపిస్తున్నారు.
1: ఇంతకుముందు అనంతపూర్ అత్యల్ప వర్షపాతం అంటే మనకు అనంతపూర్, రాయలసీమ జిల్లాలే గుర్తుకొచ్చేవి. అక్కడ నుంచి కూడా ఇప్పుడు మనకు దొరకని కొర్ర రకాలన్నింటినీ కూడా తెచ్చుకొని మన గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కూడా సాగు చేస్తున్నారు. మన గుంటూరు, కృష్ణా జిల్లాలంటే మాగాణి నేలలు బాగా ప్రొడక్టివ్ సాయిల్,
0: మంచి సారవంతమైన
1: వాటిల్లో కూడా ఇంతకుముందు వరి వేసి వరి తర్వాత మనకు కమర్షియల్ క్రాప్ అంటే మొక్కజొన్నను సాగు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మేము చూస్తున్న దీని ప్రకారం అయితే కొర్ర కూడా సాగు చేస్తున్నారు వరి తర్వాత కూడా. అంటే దిగుబడి తక్కువ వస్తున్నప్పటికీ కూడా అంటే మార్కెట్ విలువ ఎక్కువగా ఉంటుంది, కిలో 90 రూపాయలు అలా కూడా రైతులు అమ్ముకుంటున్నారు. అంటే డైరెక్ట్ ఇది గవర్నమెంట్ 3,000-3,500 క్వింటాకు ఇచ్చినప్పటికీ కూడా కన్జ్యూమర్ లెవెల్లో వీళ్ళు డైరెక్ట్ సేల్ చేసుకున్నట్లయితే 90 రూపాయలు ఇప్పుడు మార్కెట్ లో కేజీ కొర్రల ధర ఉంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ అంటే మొత్తం చిరుధాన్యాల ఉత్పత్తి వచ్చేసరికి 7,800 ఉంటే ఓన్లీ మన భారతదేశంలో 1 హెక్టార్కి 7,800 కిలోల ఉత్పత్తి మనం చేస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఆహార ధాన్యాల్లో ఈ చిరుధాన్యాలు విస్తీర్ణంలో 30% ఇవే ఆగుపై చేస్తున్నాయి. అయితే మన భారతదేశానికి వస్తే దాదాపు 15 మిలియన్ హెక్టార్లు మనం సాగు చేస్తున్నాము. అయితే వీటి యొక్క దిగుబడి విషయానికి వస్తే 10 మిలియన్ టన్ల దిగుబడిని మనం భారతదేశం నుండి మనం కూడా మనం ఆ స్థానంలో ఉన్నాం. అయితే మన రాష్ట్రానికి వస్తే ఈ విస్తీర్ణ పరంగా చూసినట్లయితే మనము మన 2018-19 వరకు 45,000 ఎకరాలు మనం సాగు చేశాము. దిగుబడి విషయానికి వస్తే 10,000 టన్నులను మనము ఉత్పత్తి చేశాము ఈ ఓన్లీ కొర్ర వరకు. అదే దిగుబడి 1 ఎకరానికి వస్తే ఓన్లీ మనం 3.5 క్వింటా వరకే 1 ఎకరానికి దిగుబడిని మనం సాధించగలుగుతున్నాం. అంటే దాదాపు 9 రకాలు మన వ్యవసాయ రంగ విశ్వవిద్యాలయం నుంచి మనము
0: విడుదల
1: చేయడం జరిగింది. వాటి యొక్క కెపాసిటీ ఎకరానికి దాదాపు 10 నుంచి 12-13 క్వింటాల దిగుబడినిచ్చే రకాలు ఉన్నప్పటికీ మనకు ఓన్లీ 3-4 తీస్తున్నామంటే అంటే దానిపైన మనకు సరైన
0: అవగాహన,
1: యాజమాన్య పద్ధతుల పైన అవగాహన లేకపోవడము, అంటే సరైన గిట్టుబాటు ధర లేకపోవడము, ఆ రకాలు రైతు స్థాయికి వెళ్ళలేకపోవడము, ఇంతకుముందు చెప్పుకున్నట్టు అత్యల్ప వర్షపాతంలోనే వాటిని సాగు చేయడము, సరైన ఎరువుల యాజమాన్యము, విత్తనాల ఎంపిక, ఇవన్నీ కూడా రైతులకి కొంచెం అవగాహన లేక ఈ దిగుబడి అనేది తగ్గిందచ్చు. వాటి గురించి రైతు సోదరులకి మనం కొంచెం చక్కగా ఈ శిక్షణ కార్యక్రమాల ద్వారా కానీ ఇట్లా చేయగలిగితే ఇంకా దిగుబడి మనం దాదాపు 10-12 క్వింటాల వరకు కూడా 1 ఎకరానికి దిగుబడిని మనం సాధించవచ్చు. మనం
0: కాబట్టి ఏంటంటే రైతులందరూ కూడా ముందుగా యాజమాన్య పద్ధతుల మీద దృష్టి పెట్టాలి, అలాగే మంచి రకాలు అసలు ఏమున్నాయని చెప్పి వాళ్ళకి అవగాహన అనేది ఉన్నట్టయితే వాళ్ళు కూడా 10 నుంచి 12 క్వింటాల వరకు ఎకరానికి దిగుబడి తీయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మంచి రకాలు అని చెప్పారు కదండి, అసలు విత్తటానికి మంచి మంచి రకాలు ఏమున్నాయి, అసలు ఏ కాలంలో విత్తుకోవాలి, విత్తే సమయం ఏంటి?
1: విత్తే సమయానికి వస్తే మేడం గొర్రెల్ని ఎక్కువగా తొలకరిలో

0: మరియు ఖరీఫ్ లో వేసవి పంటగా ఎక్కువగా వేసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే జనాలు ఇంతకు ముందు చెప్పినట్టు వరి తర్వాత కూడా సాగు చేస్తున్నారు. ఆ మాయిశ్చర్ లో కూడా అంటే ఇంతకు ముందు మనం ఎట్లా జీరో టిల్లేజ్ మేజ్ అనే వాళ్ళము అంటే నేను చూసాము తెనాలి అటువైపు కూడా ఈ ఎక్స్పెరిమెంట్లు చేయించడం జరిగింది. అప్పుడు వాళ్ళు జస్ట్ అంటే బ్రాడ్కాస్టింగ్ వెదజల్లే పద్ధతిలో వరి కోసిన తర్వాత మాయిశ్చర్ ఏదైతే ఉంటుందో దాని మీద చల్లారు. కానీ కొంచెం జర్మినేషన్ అది కూడా కొంచెం ప్రాబ్లం అయింది. ఇంకా దాని ట్రయల్స్ నిర్వహిస్తూ ఉన్నారు. జూన్ జూలై వరకు కూడా ఈ తొలకరి వర్షాలకి వీటిని ఎత్తుకోవచ్చు. వేసవి విషయానికి జనవరి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎప్పుడైనా విత్తుకోవచ్చు మేడం.
1: మరి ఎలాంటి నేలల్లో ఈ కొర్రల్ని సాగు చేయొచ్చు అంటారు?
0: నేలల్లో ఏ రకమైన మురుగు నీరున్న నేలల్లో అయినా గ్రో చేసుకోవచ్చు. తేలికపాటి వాటిలో అయినా వేసుకోవచ్చు. నల్లరేగడి నేలల్లో అయినా వేసుకోవచ్చు. తేలికపాటి ఇవన్నీ ఏంటంటే చిన్న మనకు నల్లరేగడి నేలల విషయాలకు వస్తే అవి కొంచెం బరువు నేలలు కాబట్టి జర్మినేషన్ వేరు పెరుగుదల తర్వాత మన మొలకెత్తే విత్తనం వేసే డెప్త్ ఏదైతే ఉంటుందో దాని మీద మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. కాబట్టి అందరూ ఇప్పుడు వీటిలలో ఎలా వేసినా అవి లూజ్ గా సాయిల్ ఉంటుంది కాబట్టి పైకి వస్తాయి. ఎర్ర తేలికపాటి నేలల్లో రాయలసీమ ఆ ప్రాంతాలు. కానీ మన నల్లరేగడి నేలలకు వచ్చేసరికి ఊరికి జస్ట్ 2 సెంటీమీటర్ డెప్త్ లోనే పడేటట్టు విత్తనం అనేది
1: ఒకటి మరీ లోతుకెళ్తే
0: ఉండదు, అది రాలేదు కాబట్టి అదొక్కటి రైతు సోదరులు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత రకాలు విషయానికి వస్తే దాదాపు మన యూనివర్సిటీ నుంచి 9 రకాలు ఉన్నాయి. కొత్తగా వచ్చినవి అయితే ఇప్పుడే మినీ కిట్స్ లో ఉన్న రకం అయితే SIA 3222 అనే రకం మేడం. కేవీకేఎల్ లో కూడా మేము వాటిని ఎక్స్పెరిమెంట్ ద్వారా రైతులకి ముఖ్యంగా ఇప్పుడు శనగ అనేది రబీ పంటగా వేస్తారు మనకు నల్లరేగడి నేల. అప్పుడు ఆ రబీ పంటగా వేసినప్పుడు అంటే నీటి వసతి ఉన్న ప్రాంతాలు కాకుండా చాలా వర్షాధారం ఉన్న ప్రాంతాల్లోనే ఖరీఫ్ లో అలాగే వదిలేస్తారు, అలాగే ఫాలోగా ఉంచేసి రబీకి మాత్రమే శనగ వేసుకుంటారు. ఇప్పుడు ఈ ఖరీఫ్ లో అలా ఫాలోగా ఉంచడం వల్ల మనకు కలుపు ఎక్కువ అవుతుంది. దానికి మనకు ఇంటర్ కల్టివేషన్ ఆపరేషన్స్ అయ్యే ఖర్చు ఎక్కువ అవుతుంది. కలుపు మందుల ఖర్చు ఇదంతా కాకుండా ఆ తొలకరి మాయిశ్చర్ ని కూడా మనం వినియోగించుకొని 2 పంటలుగా మేము ఈ ఎక్స్పెరిమెంట్ రూపాయన చేయడం జరిగింది. ఈ SIA 3222 మరియు సూర్యనంది అనే రకం, ఈ 2 రకాలని మేము రైతులకి. ఈ SIA 3222 అనే రకం ఏంటంటే జస్ట్ 58 నుంచి 60 రోజుల లోపలే ఇది పంటకాలం మేడం. 10 నుంచి 12 క్వింటాల దిగుబడి ఇస్తుంది. అయితే ఇది గింజ చాలా సన్నగా ఉండి ఆరెంజ్ కలర్ లో ఉంటుంది మేడం. ఇది దీని స్పెషాలిటీ. 60 రోజుల్లో వస్తుందంటే జూలైకి వేసుకున్న రైతులు అక్టోబర్ కంతా శనగ విత్తుకోవాలి కాబట్టి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఎండింగ్ అంతా ఇది క్లోజ్ అయిపోయి అక్టోబర్ నుంచి కూడా వాళ్ళు మళ్ళీ ప్రిపరేటరీ కల్టివేషన్స్ చేసుకుని శనగకు వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా ఈ సూర్యనంది అని అంటారు, SIA 3088 ఆ రకము, అది కూడా మనకు 75 రోజుల్లోనే వస్తుంది. అంటే దాన్ని కొంచెం జూన్ ముందుగా వేసుకున్నట్లయితే శనగ పంటకు ముందుగా కూడా వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది కూడా 10 నుంచి 12 క్వింటాలు ఒక ఎకరానికి దిగుబడినిస్తుంది. గింజ ఇది మామూలుగా పసుపు రకంలోనే ఉండి మరీ చిన్న కాకుండా గింజలు మీడియం సైజులో ఉంటాయి. దీని స్పెషాలిటీ ఏంటంటే అగ్గి తెగులు ఎర్రికంకు తెగులని ఇది తట్టుకునే కెపాసిటీ దీనికి ఉంటుంది మేడం. అదేవిధంగా SIA 3085 అనే రకము, ఇది కూడా ఖరీఫ్కు వేసవికి అనుకూలంగా ఉంటుంది. 76 నుంచి 80 రోజుల్లో పంటకాలము. అదేవిధంగా ఎక్కువగా బెటన్ తట్టుకుని కెపాసిటీ అంటే రాయలసీమ అటువైపు అత్యల్ప వర్షపాతాలలో ఇది చాలా అనుకూలమైనది. బూజు తెగులను మరియు అగ్గి తెగులను కూడా ఇది తట్టుకోవడానికి అవకాశం ఉంటుంది మేడం. ఇంకొకటి SIA 3056 అనే రకము, ఇది కూడా 75 రోజుల్లో దీని యొక్క పంటకాలము. ఇది ఎక్కువ దిగుబడినిచ్చే రకం మేడం. దీనికి దాదాపు 11 నుంచి 13 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. ఇది కూడా అగ్గి తెగులను ఎండు తెగులను కూడా ఇది తట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక రకం ప్రసాద్ అనే రకము, ఇది 70 నుంచి 75 రోజుల పంటకాలము. 8 నుంచి 12 క్వింటాల ఎకరానికి దిగుబడిని ఇస్తుంది. దీంట్లో అంకులు

0: పెద్దవిగా ఉండి గింజలు లావుగా ఉండడం దీని యొక్క
1: ప్రత్యేకత
0: ప్రత్యేకత మేడం. తర్వాత కృష్ణదేవరాయ అనే రకం కూడా ఉంది. ఇది 85 రోజులకు, అంటే ఓన్లీ ఖరీఫ్
1: సాగుకే
0: అనుకూలము. 10 నుంచి 12 క్వింటాల్ దిగుబడి ఇస్తుంది ఎకరానికి. గింజలు లేత పసుపు రంగులో ఉండి దీనికి వచ్చేటువంటి చొప్ప ఉంటుందో, ఇది ఫాడర్ గా ఉపయోగించుకోవడానికి, కొంచెం
1: పశుగ్రాసంగా
0: ఉపయోగపడడానికి,
1: పోషక
0: విలువలతో పాటు అది పశువులు తినడానికి నాణ్యంగా ఉంటుంది.
1: ఇష్టంగా
0: అంటే బరకగా లేకుండా కొంచెం ఫైన్ క్వాలిటీతో ఉండడం వల్ల ఇది ఎక్కువ చొప్ప చాలా నాణ్యమైనదిగా ఉంటుంది ఈ కృష్ణదేవరాయ అనే రకానికి. తర్వాత నరసింహరాయ అనే రకము, ఇది కూడా 85 రోజులకి ఓన్లీ ఖరీఫ్ కానీ వేసవిలో వేసుకోవడానికి అనుకూలమైంది. 10 నుంచి 12 క్వింటాల్ దిగుబడిని ఇస్తుంది. శ్రీలక్ష్మి ఇంకొక రకం మేడం, ఇది కూడా 85 రోజుల పంట కాలము, ఖరీఫ్ కానీ వేసవికి అనుకూలము. 10 నుంచి 12 ఎకరానికి దిగుబడిని ఇస్తుంది. ఇది ఎక్కువగా వెర్రి, కంకి, తుప్పు మరియు అగ్గి తెగులను తట్టుకునే రకాలు. ఇవన్నీ కూడా మనకు పరిశోధనా స్థానం నంద్యాల వాళ్ళు ఇవి రిలీజ్ చేసిన రకాలు.
1: మరి ఇప్పుడు విత్తుకునే విషయానికి వచ్చినట్లయితే మనం 2 రకాలుగా కూడా విత్తుకోవచ్చు కదండి, వెదజల్లే పద్ధతి ద్వారా అలాగే నాటుకునే పద్ధతి ద్వారా. ఏ విధానానికి ఎంత విత్తనం అవుతుంది అవసరం అవుతుంది ఎకరానికి?
0: దీన్ని లైన్ సోయింగ్ అంటే ఇప్పుడు గొర్రుతో గాని, ఇప్పుడు మనకి ఇవన్నీ మిషనరీ వచ్చింది, ఈవెన్ మిషనరీతో కూడా సైజును బట్టి ఏ విధంగా కందులు మినుములు ఎలా అది తిప్పుకొని ఇది చేసుకుంటున్నారు, అదే విధంగా దీన్ని కూడా విత్తుకోవచ్చు. లైన్ సోయింగ్ ద్వారా విత్తుకొని గొర్రుతో అంటే ఎద్దుల గొర్రుతోనైనా మిషనరీతో అయినా చేసుకోవచ్చు. దానికి 2 కిలోలు ఎకరానికి సరిపోతాయి. బ్రాడ్కాస్టింగ్ అంటే వెదజల్లుకునే పద్ధతులు అనుకోండి, ఒక 3 నుంచి 4 కిలోలు విత్తనాలు సరిపోతాయి. ఇక్కడ మనం విత్తుకునేటప్పుడు ఓన్లీ ఈ 2 కిలోలతో పాటు ఇసుకను దీంట్లో కలపాలి.
1: అంటే విత్తనం సన్నగా ఉంటుంది
0: కాబట్టి దాదాపు 15 కిలోలు, ఇప్పుడు 2 కిలోలకు 15 కిలోలు ఇసుకను లేకుంటే నూకలు ఉంటాయి కదా, ఆ నూకలతో ఏదే రైతులకు అవైలబిలిటీ ఉంటుందో దాన్ని తీసుకొని వాటిలో కలిపి వీళ్ళు వేసుకోవాలి. అంటే మనకు అంత క్వాంటిటీ మనకు అంటే ఎక్కువ పడచ్చు తక్కువ పడచ్చు కాబట్టి దాంట్లో కలుపుకొని మనం చూసుకోవాలి. విత్తిన తర్వాత మనకు ఆ సాళ్ళ మధ్య ఆ మొక్క వరుసల మధ్య 22.5 సెంటీమీటర్లు, ఆ మొక్కకి మధ్య 7.5 సెంటీమీటర్లు దూరంలో అట్లే పెట్టుకునేది ఆ గొర్రుతో పెట్టుకుని చేసుకోవాలి. ఎలాగైనా ఎకరానికి 2,37,000 మొక్కలు ఉండేటట్లు చూసుకునేవాలి. మనం ఇందాక చెప్పినట్టు కొంచెం ఈ బరువు నేలల్లో నల్లరేగడి నేలల్లో ఆ పడే డెప్త్ అనేది 2 సెంటీమీటర్స్ లోపలే పడేటట్టు, అంటే తేలికపాటి నేలల్లో వాళ్ళైతే కొంచెం లోపలికి పడినా ఏం కాదు, కానీ ముఖ్యంగా మనకి నేలల్లో వాళ్ళకి మాత్రం 2 సెంటీమీటర్ లోపలే పడేటట్లు చూసుకోవాలి.
1: మరి ఎరువుల విషయానికి వచ్చినట్లయితే ఎరువుల యాజమాన్యాన్ని ఎలా చేయాలంటారు?
0: ఎరువులు ఇవి తక్కువ ఎరువులతోనే పండుతాయి మేడం. మరి ఇప్పుడు కమర్షియల్ క్రాప్స్ లాగా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ప్రతి దానికి 1-4 టన్నుల పశువుల ఎరువు ఉండేలా చూసుకోవాలి. తర్వాత ఇచ్చేటప్పుడు నత్రజనిని 1-8 కిలోలు నత్రజని రూపంలో, భాస్వరాన్ని 1-8 కిలోలు వేయాలి. తర్వాత విత్తిన 3-4 వారాల తర్వాత మళ్ళీ 1-8 కిలోల నత్రజనిని మనం వేసినట్లయితే ఇంకా 16 కిలోల నత్రజని, 8 కిలోల భాస్వరంతోనే పొటాష్, దీనికి అవసరం లేదు. 1 ఎకరానికి ఎరువులు సరిపోతాయి. కొర్రల్ని ఓన్లీ ప్యూర్ క్రాప్ గానే కాకుండా అంతర పంటలుగా కూడా వీటిని సాగు చేసుకోవాలి.
1: వేటిలో వేసుకోవచ్చు అంటారు ఏ పంటల్లో?
0: కంది, సోయా, చిక్కుడు, తర్వాత ఇప్పుడు మన కాటను, వీటిలో కూడా వేరుశనగ, వీటిలో కూడా ఎక్కువగా వేసుకుంటుంటారు. ఆ విధంగా ఇప్పుడు మన గుంటూరు జిల్లాలో కాటన్ ఎక్కువగా వేస్తుంటారు కాబట్టి కాటను, మినుము, పెసర అలా వేసే దాంతో పాటు వీటిని కూడా వేసుకోవచ్చు. అంటే హైట్ అదంతా కూడా కొంచెం దాదాపు ఇది కూడా 110-120 సెంటీమీటర్స్ వరకు వస్తుంది కాబట్టి ఆ హైట్ విషయం కూడా ఏమి అంత ఇది ఉండదు. కాబట్టి కంది, సోయా వీటితో వేసుకోవాలనుకోండి 5:1 రేషియో వేసుకోవాలి. తర్వాత కొర్ర, వేరుశనగ విషయంలో 2:1 రేషియోలో వేసుకున్నట్లయితే రైతులు ప్యూర్ క్రాప్ కాకుండా 2 పంటలుగా కూడా దిగుబడి
1: పంటల ద్వారా కూడా ఆదాయం.

0: ఆదాయం పొందవచ్చు.
1: మరి కలుపు ఉంటుందండి ఇక్కడ, కలుపుని ఎలా నివారించుకోవాలి?
0: కలుపు అనేది ఇప్పుడు చాలా ప్రధానమైనటువంటి సమస్య. విత్తిన వెంటనే పెండిమితాలిన్ అనే దాన్ని 1.5 లీటర్స్ ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా విత్తిన 2 వారాలలోపు ఎక్కువ ఒత్తున్నటువంటి మొక్కలను తీసేసేయాలి. తర్వాత 30 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. ఈ విధమైనటువంటి చర్యలు తీసుకున్నట్లయితే కలుపు నివారణని మనము సమర్థవంతంగా ఈ కొర్రల్లో మనం నిర్వహించవచ్చు. అదేవిధంగా పురుగులు తెగుళ్ళు అనేటివి కూడా ఎక్కువ ఉండవు. ఉన్న వాటిలో కూడా తక్కువ పురుగు మందులతో వీటిని మనము చేసుకోవచ్చు. ఈ పురుగుల విషయానికి వస్తే దీంట్లో ఎక్కువ గులాబీ రంగు పురుగు, కాండం తొలచు పురుగు, ఆర్మీ బాము అనేటివి ఎక్కువగా మనకు ఈ కొర్రలో కనపడేటువంటి పురుగులు మేడం. ఆ గులాబీ రంగు పురుగు విషయానికి వస్తే వాటి యొక్క లార్వాలు ఏమై చేస్తాయంటే చిన్న దశలో ఉన్నప్పుడే ఆ మువ్వలు తినటం వల్ల మువ్వు అనేది చనిపోయి కొత్త మువ్వలు రాకుండా ఇదవుతుంది. అదేవిధంగా ఈ లార్వాలు పూత దశలో ఆశించాయనుకోండి, ఆ వెన్నులన్నింటినీ తినేసి అవి తెల్ల కంకులుగా గింజ ఏర్పడకుండా చేస్తాయి. కాబట్టి ఈ గులాబీ రంగు పురుగు నివారణకి మనము మోనోక్రోటోపస్ 1.6 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున మనం 1 ఎకరానికి 200 లీటర్ల నీరుని, అంటే 1 లీటర్కి 1.6 మిల్లీలీటర్ చొప్పున మనం దీన్ని పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ గులాబీ రంగు పురుగు అనేది నివారించుకోవచ్చు.
1: కాండం తొలచే పురుగు అన్నారు కదండి, మరి దానికి ఏం చేయాలి?
0: కాండం తొలచే పురుగు అంటే మనకు ఆ పేరులోనే ఉంది మేడం, కాండాన్ని తొలిచేయడం వల్ల మొక్కలన్నీ విరిగిపోతాయి. అదేవిధంగా సరిగ్గా ఎదక మొక్కలన్నీ కూడా చనిపోతూ ఉంటాయి. దీనికి కూడా మనం మోనోక్రోటోపస్ అనే మందుని 1.6 మిల్లీ 1 లీటర్ నీటికి చొప్పున 20 నుంచి 30 రోజుల వ్యవధిలో 2 సార్లు మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కాండం తొలచు పురుగును మనం నివారించుకోవచ్చు మేడం. ఇంకొక పురుగు ఆర్మీ వామ్, అంటే కట్ ఆర్మీ వామ్ అన్నాడు.
1: ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాడు.
0: వీటి యొక్క లద్దె పురుగులు మొక్కలు పెరిగే దశలో ఆకులు వెన్నులు వాటన్నిటిని కూడా కొరికి తినేస్తాయి. దీని నివారణకి మనం క్లోరిపైరిపాస్ను 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి పిచికారీ చేసుకున్నట్లయితే, మందులన్నీ మేడం నేను 1 లీటర్ నీటికే చెప్పాను, అవి మనం 1 ఎకరానికి
1: 200 లీటర్లు
0: ఎన్ని అయితే పడతాయో దాని ప్రకారం డోస్ ప్రకారం మనం పిచికారీ చేసుకున్నట్లయితే పురుగులన్నింటినీ కూడా నివారించుకోవచ్చు. అంటే సకాలంలో గుర్తించుకొని, అంటే ఇప్పుడు ఎక్కువ వీటిలాగా మున్నా లేకుండా కొట్టడం అనేది కాకుండా కనపడినప్పుడు
1: నష్టపరిమిత స్థాయికి మించినప్పుడు మాత్రమే పిచికారీ
0: చేసుకోవాలి.
1: ఇంకా తెగుళ్ళు ఏమొస్తాయండి
0: దీంట్లో? ఎక్కువ తుప్పు తెగులు, అగ్గి తెగులు, వెర్రికంగు తెగులు అనేటివి మనకు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఈ తుప్పు తెగులు విషయానికి వస్తే ఇది తుప్పు పట్టినట్టు గోధుమ రంగులో మచ్చలు ఆకు తొడిమెల మీద కాండం పైన ఎక్కువగా ఏర్పడతాయి. ఇవి ఎక్కువైపోయినప్పుడు ఆకులన్నీ కూడా ఎండిపోయి మొక్క అంతా కూడా ఆకులన్నీ రాలిపోయి చనిపోయే ప్రమాదం ఉంది. దీని నివారణకి మనకు మ్యాంకో జబ్బు అనే మందుని 2.5 గ్రామ్స్ లీటర్ నీటికి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తుప్పు తెగులను మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా అగ్గి తెగులు మేము, ఈ అగ్గి తెగులు అంటే మనకు ఆకుల మీద నూలు కండే ఆకారంలో బుడిపెల్ బుడిపెల్లాగా అవి ఆకుల పైన వ్యాపించి ఆకులన్నీ ఎండిపోయి చనిపోతూ ఉంటాయి. ఆ కంకి కాండం పైన ఈ మచ్చలు, ఈ నూలు కండే ఆకారం మచ్చలు ఏర్పడినప్పుడు ఆ కంకి కాడలన్నీ కూడా విరిగిపోయి కంకిలో తాలు గింజలన్నీ ఏర్పడి ఆ గింజ హెల్దీ గింజ ఏర్పడకుండా తాలు గింజలు ఏర్పడి మనకు ఎకనామికల్గా ఇది చాలా లాస్ నష్టం కలిగజేస్తూ ఉంటుంది. ఇది ఎక్కువగా విత్తన శుద్ధి మనము చేసుకోవాలి. క్యాప్టన్ లేదా తైరం అనే దాంతో 3 గ్రాములు కిలో విత్తనానికి చొప్పున, అదేవిధంగా పంట మధ్యలో వచ్చినప్పుడు మ్యాంకో జబ్బు 2.5 గ్రామ్స్ 1 లీటర్ నీటికి చొప్పున పిచికారి చేసుకున్నట్లయితే ఈ అగ్గి తెగులు అనేది నివారించుకోవచ్చు మ్యామ్.
1: కాబట్టి గంగదేవ్ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కొర్రల సాగు విస్తీర్ణం అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది ఈ మధ్యకాలంలో. మనం చూసుకున్నట్లయితే చాలా మంది కూడా ఈ వరి ధాన్యానికి బదులుగా ఈ కొర్రల్ని, ఈ చిరుధాన్యాల్ని, జొన్నలు, సజ్జలు వీటన్నిటిని కూడా ఆహారంగా తీసుకోవడానికి కూడా ఇష్టపడుతున్నారు. వాళ్ళకి మంచి ధర రావడానికి కూడా అవకాశం ఉంది వీటిని సాగు చేసినప్పుడు. ముఖ్యంగా వాళ్ళు ఎదుర్కొనే సమస్య ఇలాగే ప్రాసెసింగ్ యూనిట్స్ అని చెప్తున్నారు కాబట్టి దానికి కూడా ప్రభుత్వం కనుక మద్దతు ఇచ్చి వాళ్ళకు కూడా సబ్సిడీలు కనుక ఇచ్చుకున్నట్లయితే వీళ్ళ సమస్య కూడా తీరి ఇంకా ఎక్కువ విస్తీర్ణంలో రైతులు ఆసక్తి చూపిస్తారు సాగు చేయడానికి.

0: వాళ్ళకి వీటి సాగు వల్ల ఆదాయం కూడా మామూలు పంటల కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి, మార్కెట్ డిమాండ్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాగు విస్తీర్ణం పెరగడానికి అవకాశం ఉంది. అలాగే రైతులు మంచి లాభాలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ముందు రకాల ఎంపిక అనేది వాళ్ళు జాగ్రత్తగా చేసుకుని ఈ యాజమాన్య పద్ధతుల విషయంలో కనుక వాళ్ళ మెళకువలు అన్నీ కనుక పాటించినట్లయితే మంచి దిగుబడి మంచి ఆదాయం రావడానికి అవకాశం ఉంటుందంటారు. నమస్కారం.
1: నమస్కారం.
2: ఖరీఫ్లో వేసుకోదగ్గ కొర్ర రకాలు, యాజమాన్య పద్ధతులు, ఈ అంశం గురించి డాక్టర్ ఎం గంగాదేవి గారితో పరిచయ కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఇప్పుడు జానపద గీతం వింటారు.

0: జానపద గీతం విన్నారు. కార్యక్రమంలో చివరిగా కలుపు మందుల పిచికారీలో జాగ్రత్తలు గురించిన విశేషాలు వింటారు.
1: పంటలలో కలుపు మందుల పిచికారీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. ఉపయోగించే కలుపు మందు లేబుల్ని పూర్తిగా చదవాలి. సిఫారసు చేసిన మోతాదుని సరిగ్గా కొలత పాత్రతో తీసుకోవాలి. కలుపు మందు బయట వలకకుండా పంపులో పోసేటప్పుడు గరాటును వాడుకోవాలి. పిచికారీ చేసే సమయంలో రక్షణ దుస్తుల్ని ధరించాలి. కలుపు మందుని నీటిలో కలిపేటప్పుడు చేతితో కలపకూడదు. చేతితో తాకకుండా కర్రపుల్లతో బాగా కలపాలి. నాజిల్ని శుభ్రపరచడానికి నోటితో ఊదకూడదు. చిల్లు పడినా పాడైన పంపుల్ని వాడకూడదు. ప్రమాదవశాత్తు కలుపు మందు శరీరం మీద లేదా బట్టల మీద పడితే మంచినీటితో శుభ్రంగా కడుక్కోవాలి. భారీ వర్ష సూచన ఉన్నప్పుడు కలుపు మందుల్ని పిచికారీ చేయకూడదు. వాలు ఎక్కువగా ఉండే పొలాల్లో నేలలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు కలుపు మందుని పిచికారీ చేస్తే చిన్నపాటి వర్షానికి కలుపు మందు కొట్టుకుని పోయే అవకాశం ఉంటుంది. ఖచ్చితమైన సిఫారసు లేకుండా

0: కలుపు మందుల్ని పిచికారీ చేయకూడదు. పంట వరుసల మధ్య కలుపు నివారణకి పారాక్వాట్ వంటి కలుపు మందులు వాడినప్పుడు డోమ్ని తప్పకుండా వాడాలి. ఇలా చేస్తే పంట మొక్కల మీద కలుపు మందు పడి నష్టం జరిగే అవకాశం ఉండదు. గాలి వేగాన్ని అలాగే దిశని బట్టి కలుపు మందుల్ని పిచికారీ చేసుకోవాలి. పిచికారీ చేసే వ్యక్తి ఒంటి మీద పడకుండా గాలి దిశతో పాటుగా పిచికారీ చేయాలి. పొలం పక్కన ఉండే ఇతర పంటల మీద కలుపు మందు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక కలుపు మందులు వాడేటప్పుడు తీసుకోవాల్సిన ఇతర జాగ్రత్తల్ని గనక మనం గమనించినట్లయితే, పురుగు మందుల్ని కలుపు మందుల్ని వేరువేరుగా నిల్వ చేసుకోవాలి. ఆహార పంటలపైన, పశువుల మేత కోసం వాడే పంటల మీద వీటిని వాడినప్పుడు సూచించిన కాలపరిమితి తర్వాత మాత్రమే పంటల్ని కోసుకోవాలి. ఖాళీ కలుపు మందు డబ్బాలు వెంటనే గొయ్యి తీసి పాతిపెట్టి నాశనం చేయాలి. స్ప్రేయర్లను శుభ్రమైన నీటితో 1-2 సార్లు కడుక్కోవాలి. కలుపు మందు పిచికారీ చేసిన తర్వాత సబ్బుతో శుభ్రంగా స్నానం చేయాలి. పిచికారీ సమయంలో ఎలాంటి ఆహార పానీయాలు తీసుకోకూడదు. ఆహార పదార్థాలతో పాటు కలుపు మందులు రవాణా చేయకూడదు. కలుపు మందుల్ని చిన్నపిల్లలతో పిచికారీ చేయించకూడదు. కలుపు మందులు పిచికారీ చేస్తున్న ప్రాంతాల్లో ఆహార పదార్థాలు ఉండకుండా చూసుకోవాలి. కలుపు మందు డబ్బాలు ఇళ్లల్లో కానీ పొలంలో కానీ నిల్వ ఉంచితే ఇవి పిల్లలకు అలాగే ఇతరులకు అందుబాటులో లేకుండా చూసుకోవాలి. కలుపు మందులు పిచికారీ చేసినప్పుడు లేదా ప్రమాదవశాత్తు విష ప్రభావానికి లోనైతే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. వెళ్లేటప్పుడు వాడిన కలుపు మందు డబ్బాను కూడా తీసుకెళ్తే విరుగుడు మందు త్వరగా ఇవ్వడానికి వైద్యులకి సులువవుతుంది.
1: కలుపు మందుల పిచికారీలో జాగ్రత్తలు గురించిన విశేషాలు మీరింతవరకు విన్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా బాంబే ఈ చిత్రం నుండి హరిహరన్ చిత్రపాడిన గీతం. గీతరచన వేటూరి.

0: వినబోతున్న పాట నువ్వే నువ్వే. ఈ చిత్రం నుండి దేవన్, కోటి, త్రివిక్రమ్, అనురాధ శ్రీరామ్ పాడిన గీతం. గీతరచన సిరివెన్నెల.
1: పాపన్రో పాపాయిరో కోపమొద్దు బాసు, ఈస్ట్ కి వెస్ట్ కి తేడా తెలియని ఇన్నోసెంట్ ఫేసు.

చిత్రగీతాల కార్యక్రమంలో వినబోతున్న పాట డాడీ. ఈ చిత్రం నుండి ఉదిత్ నారాయణ్ చిత్ర ఆలపించిన గీతం. సిరివెన్నెల రచనకు ఎస్ఏ రాజ్కుమార్ సంగీతం.

చిత్రగీతాల కార్యక్రమంలో వినబోతున్న పాట సిరివెన్నెల సాహిత్యంలో టిప్పు హరిణి ఆలపించిన గీతం నువ్వు నాకు నచ్చావు ఈ చిత్రం నుండి.

ఒకే ఒక్కడు ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం హరిణి పాడిన గీతం. ఏఎం రత్నం శివగణేష్ రచనకు, ఏఆర్ రెహమాన్ సంగీతం.

చిత్రగీతాల కార్యక్రమంలో చివరిగా మీరు వినబోతున్న పాట నీ స్నేహం. ఈ చిత్రం నుండి ఆర్పి పట్నాయక్ రాజేష్ పాడిన గీతం. గీతరచన సిరివెన్నెల.

0: మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే వింటారు.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుతూ ఇరుపక్షాలు నిర్ణయం తీసుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూజిలాండ్ పర్యటన ముగించుకుని భారత్కు తిరిగి పయనమయ్యారు. భారత్ సవాళ్లకు భవిష్యత్ సవాళ్లకు సిద్ధంగా ఉండే రక్షణ బలగాలను నిర్మిస్తోందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. వియత్నాంలో స్పీడ్ బోట్ ప్రమాదంలో 15 భారతీయులు మృతి చెందారు. దేశంలోని ఉత్తర తూర్పు ప్రాంతాల్లో రాబోయే 4-5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండి హెచ్చరించింది. ఇక వివరాలు. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుతూ ఇరుపక్షాలు నిర్ణయం తీసుకున్నాయి. న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్తో ఈరోజు ఆక్లాండ్లో విస్తృత స్థాయి చర్చలు జరిపారు. వచ్చే 5 ఏళ్లలో ఇరు దేశాల మధ్య వార్షిక ద్వైపాక్షిక వస్తు సేవల వాణిజ్యాన్ని 35,000 కోట్ల రూపాయలకు చేర్చాలని నిర్ణయించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో సముద్ర తీర రక్షణ సహకారాన్ని పెంపొందించుకోవడంతో పాటు భారత నౌకాదళం న్యూజిలాండ్ రక్షణ దళాల మధ్య ఒప్పందం కుదిరింది. పసిఫిక్ ప్రాంతంలో శాంతి భద్రతలను పర్యవేక్షించేందుకు సమాచార మార్పిడిని వేగవంతం చేసేందుకు వీలుగా ప్రత్యేక మారిటైమ్ సెక్యూరిటీ డైలాగ్ను ఏర్పాటు చేయడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. రెండు దేశాల మధ్య సుదీర్ఘకాలంగా ఉన్న చర్చలు ఫలించి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారు కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ లక్సన్ హర్షం వెలిబుచ్చారు. ఈ ఒప్పందాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తామని, తద్వారా ఇరు దేశాల వ్యాపార పారిశ్రామిక రంగాలకు భారీ లబ్ధి చేకూరుతుందని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
2: दोनों देशों के बीच 9 महीनों के रिकॉर्ड समय में फ्री ट्रेड एग्रीमेंट किया है. ये आप सभी के लिए मार्केट एक्सेस, इन्वेस्टमेंट, सर्विसेज, टेक्नोलॉजी और टैलेंट मोबिलिटी के नए अवसर लेकर आएगा. हम 2030 तक द्विपक्षीय

0: व्यापार को दोगुना बढ़ाएंगे। न्यूजीलैंड द्वारा अगले 15 वर्षों में भारत में $20 बिलियन का इन्वेस्टमेंट कमिटमेंट किया गया है।
1: ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛ, పారదర్శకత, సంపద వృద్ధికి కట్టుబడి ఉన్నామని ఇరువురు నేతలు పునరుద్ఘాటించారు. సమకాలీన ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఐక్యరాజ్య సమితిలో తక్షణమే సమూల సంస్కరణలు చేపట్టాలని భారత్, న్యూజిలాండ్ డిమాండ్ చేశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల న్యూజిలాండ్ పర్యటన ముగించుకుని ఈరోజు భారత్కు తిరిగి పయనమయ్యారు. దాదాపు 4 దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్లో పర్యటించడం ఇదే తొలిసారి. ఇరు దేశాల ద్వైపాక్షిక బంధాన్ని బలోపేతం చేయడంలో ఈ పర్యటన కీలక మైలురాయిగా నిలిచింది. వియత్నాంలో ఈరోజు భారతీయ పర్యాటకులతో వెళుతున్న స్పీడ్ బోట్ సముద్రంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది భారతీయులు మృతి చెంది ఉంటారని వియత్నాం మీడియా కథనాలు పేర్కొన్నాయి. మరో 21 మందిని రక్షణ సిబ్బంది సురక్షితంగా కాపాడారు. మొత్తం 32 మంది భారతీయ పర్యాటకులు 4 సిబ్బందితో కూడిన స్పీడ్ బోట్ ప్యూకోక్ ద్వీపంలో ప్రయాణం చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంపై వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. ప్రమాద తీవ్రత, బాధితుల పూర్తి వివరాలను సేకరిస్తున్నామని, స్థానిక ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించింది. ప్రస్తుతం ఘటనాస్థలంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది. వియత్నాంలోని పూక్వక్ ద్వీపం సమీపంలో భారతీయ పర్యాటకులతో ప్రయాణం చేస్తున్న స్పీడ్ బోట్ బోల్తా పడ్డ ఘోర ప్రమాదంపై ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ వియత్నాం ప్రమాదంలో గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం, హాచిమిన్ సిటీలోని కాన్సులేట్ జనరల్ కార్యాలయం బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నాయని వెల్లడించారు. భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యానికి ప్రవాస భారతీయ సమాజమే అత్యంత ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ఆయన ఈరోజు ఆక్లాండ్లో ఏర్పాటు చేసిన ప్రవాస భారతీయుల సమ్మేళనంలో ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్తో పాటు అక్కడి ప్రభుత్వ ప్రతినిధులు హాజరు కావడం ఇరుదేశాల బంధానికి ఉన్న బలమైన రాజకీయ మద్దతుకు నిదర్శనమని మోదీ పేర్కొన్నారు. న్యూజిలాండ్ ప్రభుత్వం తనకు అందించిన ఘన స్వాగతానికి, ఆతిథ్యానికి నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని లక్సన్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో న్యూజిలాండ్ ప్రధాని మాట్లాడుతూ భారత్ను తమ నమ్మకమైన మిత్రుడిగా అభివర్ణించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత్ బలమైన స్వయం సమృద్ధి, భవిష్యత్ సవాళ్లకు సిద్ధంగా ఉండే రక్షణ బలగాలను నిర్మిస్తోందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఆధునిక సాంకేతికతలను అందిపుచ్చుకుంటూ సాంప్రదాయ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. విశాఖపట్నంలో ఈరోజు ప్రాజెక్ట్ 17A శ్రేణికి చెందిన 6వ స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరి నౌకను కేంద్ర మంత్రి తూర్పు నావికాదళంలోకి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ కేవలం 1.5 కాలంలోనే 6 అత్యాధునిక యుద్ద నౌకలను నౌకాదళంలోకి చేర్చుకోవడం మన దేశ నౌకా నిర్మాణ సామర్థ్యానికి, వేగంగా ఎదుగుతున్న రక్షణ పారిశ్రామిక రంగానికి నిదర్శనమన్నారు. ఆత్మ నిర్భర్ భారత్కు ఐఎన్ఎస్ మహేంద్రగిరి ఒక నిలువెత్తు సాక్ష్యమని, ఇందులో 75% పైగా స్వదేశీ పరిజ్ఞానాన్నే ఉపయోగించామని వెల్లడించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా అవతరించిందన్నారు. ప్రకృతి విపత్తుల్లో మానవతా సహాయం అందించడంలో భారత నౌకాదళం ఎల్లప్పుడూ ముందుంటుందని రాజ్నాథ్ సింగ్ పేర్కొంటూ,
2: ఆజ్ కే సమయ మే మెరిటైమ్ సెక్యూరిటీ, ఎకనామిక్ సెక్యూరిటీ దోనో కో అలగ్ అలగ్ కర్కే నహీ దేఖా జా సక్తా. సముద్ర హమారే సెక్యూరిటీ కే సాథ్ సాథ్ హమారే వ్యాపార్, హమారీ ఎనర్జీ సెక్యూరిటీ ఔర్ హమారీ ఎకనామిక్ ప్రోగ్రెస్ కీ భీ మే మాన్తా హూ కీ ఏక్ లైఫ్ లైన్. పూరీ దునియా కీ నిగాహే ఇండో పసిఫిక్ రీజన్ పర్. హమారే ప్రధాన మంత్రి జీ నే ఇస్కే లియే ఏక్ విజన్ దియా హై మహాసాగర్. భారత్ ఇస్ పూరే ఇండో పసిఫిక్ రీజన్ మే ఏక్ నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ కే రూప్ మే, ఏక్ భరోసేమంద్ సాథీ కే రూప్ మే ఉభరా హై.
1: వ్యక్తిత్వ వికాసంలో గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని, యువతరం గ్రంథాలయాలతో అనుబంధాన్ని పెంచుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సూచించారు. న్యూఢిల్లీలో కొత్తగా ఏర్పాటు చేసిన లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ పబ్లిక్ లైబ్రరీని కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జయప్రకాష్ నారాయణ్ దేశ స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడిన గొప్ప నాయకుడని కొనియాడారు. దేశాన్ని ప్రజలను సమగ్రంగా అర్థం చేసుకోవడానికి పుస్తక పఠనం ఎంతో అవసరమన్నారు. ఆధునిక విద్యతో పాటు దేశ సంస్కృతి విజ్ఞానాన్ని ప్రజల్లోకి

0: తీసుకెళ్లటానికి గ్రంథాలయాలు ఒక శక్తివంతమైన సాధనమన్నారు. సమగ్ర స్థిరమైన దేశాభివృద్దికి స్వచ్ఛంద కుటుంబ నియంత్రణ, ఆరోగ్యకరమైన కుటుంబాలే పునాదని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఆయన సామాజిక మాధ్యమం వేదికగా దేశ ప్రజలకు పలు సూచనలు చేశారు. కాన్పుకు కాన్పుకు మధ్య సరైన వ్యవధి ఉన్నప్పుడే కుటుంబాలు మరింత ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాయని స్పష్టం చేశారు. నాణ్యమైన కుటుంబ నియంత్రణ సేవలు మాతృ శిశు మరణాలను అరికట్టి వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచగలవని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. దేశంలోని ఉత్తర తూర్పు ప్రాంతాల్లో రాబోయే 4 నుంచి 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD హెచ్చరించింది. రానున్న 2 రోజుల్లో ఈశాన్య భారతంలోని పలు ప్రాంతాల్లో 12 సెంటీమీటర్ల కంటే ఎక్కువ మొత్తంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో అసోం రాష్ట్రానికి వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో నెలకొన్న ఎల్నినో పరిస్థితుల కారణంగా దేశవ్యాప్తంగా నైరుతి ఋతుపవనాల గమనం నెమ్మదించిందని వెల్లడించింది. హైదరాబాద్ను దేశంలోనే ఒక ప్రధాన హైస్పీడ్ రైల్ హబ్గా అభివృద్ది చేయనున్నట్లు కేంద్ర రైల్వే సమాచార సాంకేతిక శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. హైదరాబాద్లో ఈరోజు జరిగిన రక్షణ పారిశ్రామిక రంగ సదస్సులో ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ నుంచి పూణె, చెన్నై, బెంగళూరు నగరాలను అనుసంధానిస్తూ బుల్లెట్ రైల్ కారిడార్లు ప్రతిపాదించినట్టు వెల్లడించారు. ఈ హైస్పీడ్ రైల్ నెట్వర్క్ అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం భారీగా తగ్గడమే కాకుండా దక్షిణాదిలోని ప్రధాన ఆర్థిక కేంద్రాల మధ్య అనుసంధానత మరింత బలపడుతుందని పేర్కొన్నారు. భారత్ ఇంగ్లాండ్ క్రికెట్ జట్ల మధ్య జరుగుతున్న T20 సిరీస్లో భాగంగా చివరిది 5వ T20 క్రికెట్ మ్యాచ్ ఇంగ్లాండ్లోని సౌతాంప్టన్లో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లాండ్ కడపటి వార్తలు అందేసరికి వికెట్ నష్టపోయి 153 పరుగులు చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుతూ ఇరుపక్షాలు నిర్ణయం తీసుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూజిలాండ్ పర్యటన ముగించుకుని భారత్కు తిరిగి పయనమయ్యారు. భారత్ భవిష్యత్ సవాళ్లకు సిద్ధంగా ఉండే రక్షణ బలగాలను నిర్మిస్తోందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. వియత్నాంలో స్పీడ్ బోట్ ప్రమాదంలో 15 మంది భారతీయులు మృతి చెందారు. దేశంలోని ఉత్తర తూర్పు ప్రాంతాల్లో రాబోయే 4 నుంచి 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD హెచ్చరించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

మీరు విన్న ఆ పాట థట్కన్. ఈ చిత్రం నుండి అభిజిత్ అల్కా యాగ్నిక్ పాడిన గీతం. చిత్ర జగత్ శీర్షికన హిందీ చిత్రగీతాలు వింటున్నారు. వినబోతున్న పాట దిల్ చాతా హై. ఈ చిత్రం నుండి శ్రీనివాస్ పాడిన గీతం.

0: మీరింతవరకు చిత్ర జగత్ శీర్షికన హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్దిసేపట్లో జాతీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.
1: నమస్కార్, సంగీత్ కే అఖిల్ భారతీయ కార్యక్రమ్ మే ఆప్కా స్వాగత్ హై. ఆజ్ కే కార్యక్రమ్ మే ప్రస్తుత హై డాక్టర్ రామవరపు మాధురి దేవి కా కర్ణాటక శైలి మే వీణా వాదన్.
2: దిస్ ఇస్ ఆకాశవాణి. గుడ్ ఈవినింగ్ లిసనర్స్, వెల్కమ్ టు ద నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ మ్యూజిక్. టునైట్ వి ప్రెజెంట్ అ వీణా రిసైటల్ ఇన్ కర్ణాటక స్టైల్ బై డాక్టర్ రామవరపు మాధురి దేవి.
1: డాక్టర్ రామవరపు శరత్ బాబు और श्रीमती विजयलक्ष्मी की बेटी डॉक्टर आर माधुरी देवी ने वीणा वादन की शिक्षा अपनी माताजी वीणा गुरु श्रीमती रामवरपु विजयलक्ष्मी के पास प्राप्त की. आपने संगीत की बारीकियां सुप्रसिद्ध वीणा विद्वान डॉक्टर ई मणि शंकर शास्त्री से सीखी. मनोधर्म का पालन करते हुए वीणा पर लयबद्ध तरीके से रस और भाव का प्रदर्शन डॉक्टर रामवरपु माधुरी देवी की विशिष्टता रही है. वीणा वादन में आकाशवाणी द्वारा ए ग्रेड प्राप्त डॉक्टर आर माधुरी देवी ने कई भारतीय और अंतर्राष्ट्रीय मंचों पर अपनी कला का प्रदर्शन किया है. आपको विभिन्न पुरस्कारों से सम्मानित भी किया जा चुका है.
2: बॉर्न टू डॉक्टर रामावरपु शरद बाबू एंड लेट श्रीमती रामावरपु विजय लक्ष्मी, डॉक्टर माधुरी देवी इज एन ए ग्रेड आर्टिस्ट ऑफ आकाशवाणी. She began her training in Veena at an early age under the guidance of her mother, a well-known Veena guru, and even gave her first presentation at the age of 8. She later honed her skills under the tutelage of the renowned Veena artist, late Dr. Imani Shankar Shastri. Dr. Madhuri Devi has earned her PhD degree for her thesis on the rasa elements in Telugu musical compositions of the prominent composers since Annamacharya up to 19th century. As an artist, she has performed extensively in respected platforms all over the globe and is the recipient of a number of awards, titles and felicitations. Her music has been appreciated for expounding the rasa and bhava aspects of melody, manodharma and her command over laya. She also has a number of compositions to her credit.
1: आज के कार्यक्रम में डॉक्टर रामवरपु माधुरी देवी की संगत कर रहे हैं मृदंगम पर శ్రీ మహదాసు ఏడుకొండలు ఆర్ ఘటం పర్ శ్రీ మావుడూరు సూర్యప్రసాద్.
2: ఇన్ టునైట్స్ కాన్సర్ట్ డాక్టర్ రామవరపు మాధురి దేవి ఇస్ అకంపనీడ్ బై శ్రీ మహదాసు ఏడుకొండలు ఆన్ ద మృదంగం అండ్ శ్రీ మావుడూరు సూర్యప్రసాద్ ఆన్ ద ఘటం.
1: డాక్టర్ ఆర్ మాధురి దేవి, ఆజ్ కే కార్యక్రమ్ కా ఆరంభ నాటరాగమే ముత్తయ్య భాగవతార్ కి రచన శక్తి గణపతిం సే కర్ రహీ హై జో కి రూపక్ తాల్ మే నిబద్ధ హై.
2: Dr. Ramavarapu Madhuri Devi begins her concert with Shakti Ganapati, a composition of Muthaiya Bhagavatar in Nataragam Rupak Talam.

0: డాక్టర్ ఆర్ మాధురి దేవికి అగలి ప్రస్తుతి హే. రీతి గౌడ రాగమే సంత త్యాగరాజకి రచన నన్ను విడిచి కదలకురా జోకి త్రిపుట తాల్మి నేపథ్య హే.
1: షినెక్స్ ప్రెజెంట్స్ అ కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రీతి గౌడ రాగం త్రిపుట తాళం.

0: మృదంగం పర్ శ్రీ మహాదాసు ఏడుకొండలు ఔర్ ఘటం పర్ శ్రీ మావుడూరు సూర్యప్రసాద్. ఇసీ కే సాథ్ ఆజ్ కా సంగీత్ కా అఖిల భారతీయ కార్యక్రమ్ యహీ సంపన్న హోతా హై. యహ కార్యక్రమ్ ఆకాశవాణి కే విశాఖపట్నం కేంద్ర మే ధ్వన్యాంకిత్ కియా గయా.
1: విత్ దిస్ వి కమ్ టు ద ఎండ్ ఆఫ్ టునైట్స్ నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ మ్యూజిక్ వెరిన్ వి బ్రాట్ యు అ వీణా రిసైటల్ ఇన్ కర్ణాటిక్ స్టైల్ బై డాక్టర్ రామవరపు మాధురి దేవి. షీ వాజ్ అకంపనీడ్ by Sri Mahadasu Erukondalu on the mridangam and Sri Mavuduru Suryaprasad on the ghatam. This program was recorded earlier at the studios of Akashvani Vishakhapatnam.

0: report, failing which appropriate legal action will be initiated. In the FIFA World Cup, Norway will take on England, while defending champions Argentina will clash with Switzerland in the quarterfinals to determine the remaining semi-finalists. The third quarterfinal match between Norway and England will be played at Miami Stadium, with kickoff scheduled at 2:30 a.m. Indian Standard Time. Later, Argentina will face Switzerland at Kansas City Stadium at 6:30 a.m. Indian Standard Time. The Indian women's compound team of Jyoti Surekha Vennam, Preetika Pradeep and Chikita Taniparthi clinched the silver medal at the Archery World Cup Stage 4 in Madrid, Spain today. Meanwhile, in women individual compound event, teenage archer Preetika Pradeep produced a stunning turnaround to beat world number 11 Hazal Barun of Turkey, clinching her maiden World Cup bronze. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు వింటారు. ఉదయం 6 గంటలకు సూక్తి సుధ సమర్పణ, శ్రీ కెజే రమేష్. 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, శ్లోక విశ్లేషణ సమర్పణ, శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. అనంతరం డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మగారిచే సరస వినోదిని సమస్యాపూరణం. 7:55 మరల ఏనాటికి అనే పల్లవితో ఈ మాసపు పాట ప్రసారమవుతుంది. 8:35 కర్ణాటక శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీ ఎన్ఎస్ శ్రీనివాసన్ గారి ఫ్లూట్ వాయిద్యం వింటారు. వనిత 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో శ్రీమతి మోహనాలక్ష్మిగారిచే నీతోడుగా నేను కథానిక ప్రసారమవుతుంది. అనంతరం లలిత గీతాలు, ఇంకా ఖర్జూరంలో పోషకాలను గురించిన విశేషాలు వింటారు. 2:30 ఆదర్శ పాఠశాల మద్దుల పర్వ విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. 3:00 ఆకుపచ్చని కోరికలు నాటకం ప్రసారమవుతుంది. రచన నిర్వహణ శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ. 6:30 పల్లెసీమల కార్యక్రమంలో భజనావళి శీర్షికన శ్రీమతి కోనపరెడ్డి కృష్ణకుమారి బృందం పాడిన భజనలు వింటారు. 7:15 పంటసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో రైతు స్థాయిలో జీవసంబంధ శిలీంద్రనాశినుల తయారీ వాడకం, ఈ అంశంపై శ్రీ బి అంజిరెడ్డిగారితో పరిచయ కార్యక్రమం, ఇంకా జానపద గీతం, అనంతరం వర్మీ కాంపోస్ట్ తయారీ ప్రయోజనాలను గురించిన సంభాషణ ప్రసారమవుతుంది పంటసీమల కార్యక్రమంలో. 8:15 అమరభారతి సంస్కృత కార్యక్రమంలో మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోహో డాక్టర్ చుండూరు పవన్ కుమార్ గారి ప్రసంగం. 9:15 స్పాట్ లైట్. ఇక రాత్రి 10:00 రవి వాసరీయ అఖిల భారత సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. మీరింతవరకు రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు విన్నారు. నేటి మంచి మాట, చిటికెడు ఉల్లాసం గంపెడు దుఃఖం కంటే చాలా విలువైనది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 11:12 దాటి 49 సెకండ్లు. ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ మీడియం వేవ్పై సమాప్తం. ఎఫ్ఎం 102.2 మా ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి. నమస్కారం.